ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. శ్రోతలందరికీ శుభోదయం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మనో ఆలపించిన ఆదిత్య హృదయం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగో మాట వినిపించేవారు బ్రదర్ జె నూతస్.
1: నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశముందుండినది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని అనుకున్నటకు అది సముద్రము అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్త ప్రజలకు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి యొక్క వారికి ఆయన సందేశముగా ఇస్తూ ఉన్నారు. కానీ మనిషికి తనకున్నటువంటి సమస్య ఎదుటి వారికి ఉండదని, ఉండినా తన సమస్య వంటి జటిలమైనటువంటి సమస్య కాదని అనుకుంటూ ఉంటారు. అయితే తనకున్నటువంటి యొక్క సమస్యకు పరిష్కార మార్గం లేదని, తన సమస్య ఎంతో తీవ్రమైనదని, కనుచూపు దూరంలో సమస్యకు పరిష్కారం కానరావటం లేదని వాపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, సమస్య అనేది ఒక ఉత్పత్తి కాదు. సమస్య ఉత్పత్తి అయ్యేదైతే దానిని ఉత్పత్తి కాకుండా ఆపుజేయవచ్చును, అప్పుడు సమస్యే ఉండదు. కానీ ప్రతి మనిషి జీవితంలో సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. తన జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం దొరికిందని సంతోషిస్తూ ఉండగానే మరొక సమస్య మానవుని జీవితంలో ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన వారు అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులతో పాటు తీవ్రమైన మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి బ్రతుకుపైనే విరక్తి కలిగి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు, ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ మానసికంగాను శారీరకంగాను ఎంతో దిగులుతోనూ అసంతోషంతోనూ అసందర్భముగా అనాలోచనతోనూ అసమాధానముతో అసంతృప్తితో కాలం గడుపుతూ ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోబు గ్రంథం 5:6 శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధలు భూమిలో నుంచి మొలవని నిప్పు రవులు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచూ ఉన్నారని యోబు యొక్క అనుభవం నుండి మనము తెలుసుకోగలిగితే, యోబు ఎన్నో సమస్యలతో సతమతమైనప్పటికీ కూడా దేవునిపై విశ్వాసంతో జీవించిన కారణాన యోబు తన జీవితంలో రెండంతల ఆశీర్వాదమును పొందుకుని ఉన్నారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి ప్రతి మనిషి తన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు దేవుని వాక్యము ద్వారా పరిష్కారము దొరుకుతుందనేటువంటి యొక్క విశ్వాసంతో జీవించాలి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 3:11-14 దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ప్రియులారా, నేడు నీకు నేను ఆజ్ఞాపించు నీ సమస్యకు నీవు గ్రహించేటువంటి ఈ ధర్మము అది కఠినమైనది కాదు అని, అది దూరమైనటువంటిది కాదని, నీవు దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కుపోయి నీ యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండినది కాదని. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్క సమస్య ఆకాశమంత ఎత్తులో ఉన్నది, అంత జటిలమైనది, అంత దూరమైనది, అంత కఠినమైనది. కాబట్టి ఈ సమస్యకు నాకు పరిష్కారము లేదని అనేక మంది శారీరకంగాను మానసికంగాను ఎంతో నలిగిపోతూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అసమాధానంతోనూ అసంతోషంతోనూ జీవిస్తున్నటువంటి యొక్క జీవితాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, అది ఆకాశమందుండినది కాదు, అది సముద్రము అద్దరిని మించినది కాదు. అది నీవు విని దానిని గ్రహించి నీ సమస్యను నీవు పరిష్కరించుకున్నటకు అది అతి నీకు సమీపముగా ఉన్నది, అది నీకు నీ హృదయమున నీ నోటన ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.
0: బ్రదర్ జె నూతస్ వినిపించిన వినదగో మాట విన్నారు. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పట్టు పరిశ్రమల వల్ల ఉపయోగాల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు విందాం.

0: రైతు సోదరులకి నా నమస్కారాలు.
1: ముఖ్యంగా ప్రపంచంలోగిన పట్టు ఉత్పత్తిలో మనగిన చూసుకున్నట్లయితే భారతదేశము రెండవ స్థానంలో ఆక్రమిస్తుంది. అంటే మొదటి స్థానంలో చైనా నిలబడుతుంది. కానీ ముడిపట్టు అయితేనేమి, మళ్ళా వస్త్రాల యొక్క వినియోగంలో చూసుకున్నట్లయితే మన భారతదేశము 1వ స్థానంలో ఆక్రమిస్తుంది. అంతేకాకుండా భారతదేశంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యవసాయాధారిత కూలీలపైన ఆధారపడేటువంటి దేశంగా మనము అభివర్ణించుకోవచ్చు. ఈ పరిశ్రమ గ్రామీణ రైతులకు అనుకూలంగా అధికమైన పనిని కల్పిస్తూ అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2014 గణాంకాల లెక్కల ప్రకారము మన భారతదేశంలో పట్టుదారము అవసరాలకు దాదాపుగా 30,000 మెట్రిక్ టన్లు కావాల్సిందిగా అంచనా వేయడం జరిగింది. అయితే మనము ప్రస్తుతము 25,000 మెట్రిక్ టన్లు మాత్రమే మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అంటే 80% అవసరాలను మాత్రమే మనము తీర్చుకోగలుగుతున్నాం, మిగతా 20% అవసరాలకు దిగుమతుల పైన ఆధారపడుతున్నాం. అంటే చైనా కానీ, కొరియా కానీ, ఇలా జపాన్ నుండి కానీ మనము ఈ సిల్క్ దిగుమతులను చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పట్టు ఉత్పత్తుల్లో భారతదేశంలో 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అదే మన అనంతపురం జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు ఉత్పత్తుల్లో 1వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన పట్టు పరిశ్రమ అనంతపురం జిల్లాకి అనేటువంటిది ఒక వరంగా మనము భావించుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో దాదాపుగా 35,000 ఎకరాల్లో ఈ మల్బరీ సాగు అనేటువంటిది సాగుతోంది. అంతేకాకుండా 24,000 మంది రైతులు ఈ పట్టు పరిశ్రమలో ఉన్నారు. జిల్లాలో దాదాపుగా 796 గ్రామాల్లో ఈ పట్టు పరిశ్రమను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా మనం గురించి చూసుకున్నట్లయితే 6,458 షెడ్లు ఇప్పటివరకు నిర్మించబడి ఉన్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో మనం గురించి చూసుకున్నట్లయితే దాదాపుగా 100 గుడ్లకి 72.5 కేజీలు సరాసరి దిగుబడి కూడా మనం అనంతపురం జిల్లాలో మనము పొందగలుగుతున్నాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఎకరానికి దాదాపుగా ఎవరైనా రైతు సాగు చేశారు అని అంటే సంవత్సరం పొడుగున 4 నుంచి 5 మంది దాకా వాళ్ళు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు కానీ అట్లా 4 చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళలో అంతమంది సంఖ్య లేనట్లయితే వాళ్ళు వేరే వాళ్ళని కూడా కూలీలుగా తీసుకొని ఈ వ్యవసాయం సాగించడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఇది వేరే పంటలతో పోల్చుకున్నట్లయితే అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనం చెప్పాలన్నట్లయితే 1 హెక్టారు మల్బరీ పెంపకము మనగిన సాగించినట్లయితే వాటిని 2 భాగాలుగా మనము చేసుకున్నట్లయితే సంవత్సరం పొడవున నెలకు 1 పంట చొప్పున మనము ఈ పంటను తీసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఎకరానికి మనము దాదాపుగా 300 గుడ్లను మనము పెంచడానికి వీలవుతుంది. 100 గడ్లు మనమిన పెంచినట్లయితే దాదాపుగా ఈ మన అనంతపురం జిల్లా యొక్క యావరేజ్ కింద చూసుకున్నట్లయితే 72 కేజీలు దిగుబడి సాధిస్తుంది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రైతు 50 కేజీలు పొందొచ్చు, మరొక రైతు 95 కేజీల దాకా కూడా ఈ పట్టు దిగుబడి సాధించేటువంటి అవకాశము ఉంటుంది. మనం యావరేజ్గా తీసుకున్నట్లయితే 70 కేజీలుగా మనం యావరేజ్ తీసుకున్నట్లయితే దాదాపు 200 కేజీల పట్టుగుళ్ళని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. అంటే మనము 1 కేజీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గత 5 సంవత్సరాల ఈ పట్టుగూళ్ళ ధరలిగిన మనం చూసుకున్నట్లయితే 350 రూపాయల నుంచి ఈనాటికి దాదాపు కంటే 625 రూపాయల దాకా కూడా ఈ ధర పలకడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం సారా సగటుగా 500 రూపాయలు తీసుకున్నట్లయితే 200 కేజీలు మిగిన మనమిన పట్టుగూళ్ళు మనము పొందగలిగితే దాదాపుగా 1 రైతుకి 1,00,000 రూపాయల దాకా ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనము పెట్టుబడిగా మనము ఎకరానికి 20,000 రూపాయలు అని అనుకున్నట్లయితే మామూలుగా అయితే కన్నా కొంతమంది రైతులు చెప్పేటువంటి ప్రకారం అయితే భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవడం వల్ల పెట్టుబడి 10,000 కంటే మించదు అనేటువంటి విషయాలు కూడా చెప్తుంటారు. కానీ మనం వాళ్ళకు కూడా కూలీలుగా పరిగణించి రోజు కూలీగా మనం వేసుకున్నట్లయితే 20,000 రూపాయల వరకు వాళ్ళకి ఖర్చు అనేటువంటిది వస్తుంది. ఈ 1,00,000 రూపాయలు వాళ్ళు ఆర్జించినటువంటి 1,00,000 రూపాయల్లో మనం గిన 20,000 రూపాయలు తీసేస్తే దాదాపుగా వాళ్ళకి 80,000 రూపాయలు

వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా పట్టు పరిశ్రమలో ఇతర పంటలకు మళ్ళీ వచ్చేసి సిరికల్చర్కి చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. వేరే పంటలతో పోలిస్తే సిరికల్చర్కి చాలా చాలా అనుకూలతలుగాను ఉన్నాయి. ఉదాహరణగా మన గురించి చెప్పుకున్నట్లయితే, ఏదైనా పంట అంటే ముఖ్యంగా టమోటా కానీ మిర్చి కానీ అరటి కానీ ఇలాంటి పంటలు ఏ పంట అయినా కానీ తీసుకున్నట్లయితే సంవత్సరానికి కేవలము 2 నుంచి 3 పంటలు, నీళ్ళు వసతి ఎక్కువగా ఉంటే దాదాపుగా 3 పంటల కంటే ఎక్కువ తీసుకోలేరు. అదేగిన సెరికల్చర్ అయితే ప్రతి నెల ఒక పంటను తీసుకోగలుగుతారు. అంటే సంవత్సరానికి దాదాపుగా 10 పంటలు తీసుకోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పంట ఏదైనా ఉంది అని అంటే అది కేవలం సెరికల్చర్ అన్నట్లో ఎలాంటి అపోహ కానీ లేదంటే కన్నా సందేహం కానీ లేదు. అలాగే మనము చూసుకున్నట్లయితే వాటర్ రిక్వైర్మెంట్ ముఖ్యంగా మనం చెప్పుకోదలసిన విషయం. అంటే ఏ పంటకైనా వరి అనుకోండి, వాటికి నీళ్ళు అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా కావాల్సి వస్తుంది. అదేగానే టమోటా కానీ మిర్చి కానీ వీటన్నిటికీ కూడా ఒక క్యాలిక్యులేషన్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమంటే వాడికి ఒక తడికి దాదాపుగా 150,000 లీటర్లు అవసరమవుతుంది. అదేగిన మల్బరీకి ఒక ఎకరానికి ఒక తడికి కేవలము 90,000 నుంచి 1,000 లీటర్ల నీటితోనే మనము ఆ తడిని పెట్టుకోగలుగుతాం. అంటే వేరే పంటలకి ఒక 3 రోజుల నుండి 4 రోజులకే ఒక తడి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మల్బరీకి మనం చూసుకున్నట్లయితే 1 వారం రోజులైనా కూడా ఒక తడి ఇచ్చినట్లయితే అది తట్టుకొని నాణ్యమైనటువంటి ఆకును దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మీరు మనం చూస్తుంటాము మన జిల్లాలో చాలా డ్రాట్ డిస్టిక్గా మనం చెప్పుకుంటాం. అంటే మన భారతదేశంలో రాజస్థాన్లో ఉండేటువంటి జిల్లాల తర్వాత 2వ జిల్లా, అంటే అతి తక్కువ వర్షపాతము వచ్చేటువంటి జిల్లాగా మనం చెప్పుకుంటుంటాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వరి కానీ లేదంటే అరటి కానీ ఇలాంటి సాగు చేసే పంటల్ని ఎంచుకున్నప్పుడు మనము దెబ్బతినడం కానీ నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎంచుకునేటప్పుడు తక్కువ నీటితో ఏదైతే మనం పంటను సాధించగలుగుతామో అలాంటి పంటలలో ఎంచుకున్నప్పుడు సెరికల్చర్ నిజంగా చెప్పుకోవాలంటే మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ సెరికల్చర్ ద్వారా అనేకమైనటువంటి రాయితీలు ఈరోజు ఇస్తుంది. ఏ వ్యవసాయానికి కూడా ఇవ్వనటువంటి రాయితీలు కేవలం సెరికల్చర్లో ఇస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి అపోహము కానీ సందేహం కానీ లేదని చెప్పుకోవాలి. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే సెరికల్చర్ లేదంటే పట్టు పరిశ్రమ అని అంటేనే ముఖ్యంగా కావాల్సినటువంటిది మల్బరీ ఆకు. ఈ మల్బరీ ఈ మొక్కలను నాటుకోవడానికి దాదాపుగా 10,500 రూపాయలు సబ్సిడీగా అందజేస్తుంది. అదేవిధంగా నేల సారం పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి 5,000 రూపాయలు

0: సెరికల్చర్ ద్వారా అనేకమైనటువంటి రాయితీలు ఈరోజు ఇస్తుంది. ఏ వ్యవసాయానికి కూడా ఇవ్వనటువంటి రాయితీలు కేవలం సెరికల్చర్లో ఇస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి అపోహము కానీ సందేహం కానీ లేదని చెప్పుకోవాలా. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే సెరికల్చర్ లేదంటే పట్టు పరిశ్రమ అని అంటేనే ముఖ్యంగా కావాల్సినటువంటిది మల్బరీ ఆకు. ఈ మల్బరీ ఈ మొక్కలను నాటుకోవడానికి దాదాపుగా 10,500 రూపాయలు సబ్సిడీగా అందజేస్తుంది. అదేవిధంగా నేల సారం పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి 5,000 రూపాయలు, అదేవిధంగా మల్బరీ ఆకు నాణ్యత పెంచుకోవడానికి మరో వచ్చేసి సూక్ష్మ పోషకాలను సరఫరా చేయడానికి దాదాపుగా 750 రూపాయలు మన ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. రేరింగ్ షెడ్డు కట్టుకోవడానికి అంటే రెండు మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఒక టైప్ 1 మోడల్లో వచ్చేసి 82,500 రూపాయలు, ఇది బీసీలకు కానీ ఓసీలకు కానీ ఇది వర్తిస్తుంది. అదేవిధంగా రెండవ మోడల్లో కేవలం 30 అడుగుల పొడవు, మళ్ళీ వచ్చేసి 20 అడుగుల వెడల్పు, మళ్ళీ వచ్చేసి 15 అడుగుల ఎత్తు ఉండేటువంటి షెడ్గిన కట్టుకున్నట్టే 87,500 రూపాయలు మన ప్రభుత్వం నుంచి సబ్సిడీగా అందడం జరుగుతుంది. అదేవిధంగా దానికి టెంపరేచర్స్ కానీ అంటే ఉష్ణోగ్రతలు కానీ మరి వచ్చేసి హ్యూమిడిటీ కానీ కంట్రోల్ చేయడానికి ఎల్ ఆకారంలో వాళ్ళు వరండాను కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వరండా కూడా ప్రభుత్వం తరపు నుంచి 22,500 రూపాయలు సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా రేరింగ్ షెడ్ డిసిన్ఫెక్టెంట్కు మళ్ళీ వచ్చేసి పట్టు పురుగులపై చల్లటానికి సంవత్సరానికి రైతులకు దాదాపుగా అంటే 5,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. దానికి ప్రభుత్వం తరపు నుంచి 3,750 రూపాయలు ఇస్తుందన్నమాట. అలాగనే మల్బరీ కొమ్మలను కోతకు కొన్ని బ్రష్ కట్టర్లు ఇవన్నీ కూడా సరఫరా చేస్తుందన్నమాట. వీటి కానీ సబ్సిడీ కింద 6,555 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అందుతుంది. అదేవిధంగా మల్బరీ కొమ్మల కోతకు మరియు మొక్కల ఆకృతిని సరిచేసేయడానికి సికేచర్లు అనేటువంటిది ముఖ్యంగా అవసరమవుతా ఉంటాయి. దీనికి కూడా 700 రూపాయలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అందుతుంది. అదే కానీ మీరు ఏదైనా చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాల వారికి అనేకమైనటువంటి రాయితీలు ఉన్నాయి.
1: సేద్యపు సుధులు కార్యక్రమంలో పట్టు పరిశ్రమల వల్ల ఉపయోగాల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్ కుమార్ గారు అందించిన వివరాలు విందాం.
2: 5 నిమిషాలకు వస్తుంది మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్న మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా

0: కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
1: 1000 బస్సులు మాడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు మాడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్నారు.

0: కృత్రిమ మేధా విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు: ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం స్తుతిమాల, అనంతరం తోలుబొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30కు కాకినాడ జిల్లా సమాచార లేఖ రచన పివివి వరప్రసాద్, 8:35కు టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం హలో అభిలాష, 9:30కు ఇంటింట కుష్ఠువ్యాధి గుర్తింపు కార్యక్రమం, జిల్లా కుష్ఠు ఎయిడ్స్ టీబి అధికారిణి డాక్టర్ బి జయలక్ష్మి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, 10:00కు వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30కు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం, 6:00కు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:20కు ప్రసార విశేషాలు, 6:30కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00కు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు పల్లె ప్రాంతాలు రంగస్థలిలో శ్రీకృష్ణ రాయభార ఘట్టం నుండి కర్ణపాత్రని శ్రీ పి

చెన్నమయ్య, అలాగే అశ్వత్థామ రామపాత్రని శ్రీ టి దాదా కలందర్, చివరిగా రామాంజనేయ యుద్ధం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలని శ్రీ జి చిదంబరెడ్డి గారు ఆలపిస్తారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె విజయ గౌరీ గారి లలిత గీతాలు, 8:00 ఆపాత మధుర గీతాల కార్యక్రమం రసధ్వని, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 తాతయ్య మనసు నాటిక, రచన శ్రీ కె రవికిరణ్, నిర్వహణ ఎం కృష్ణకుమారి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, కరాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

0: సి రమణ పాడిన లలిత గీతం విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే

మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అసోంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంఫాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్

0: 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమరావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ టీ20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. టీ20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని టాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

हेमावती। ప్రభాత సంచిక కార్యక్రమం

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం స్తుతిమాల తోలుబొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం పాటలు ప్రకటనలు వింటారు. ముందుగా ఒక చిత్రగీతం.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఉత్తమ గురువులకు పురస్కారాలు ప్రధానం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో గురు పూజోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, ఆర్జేడి శామ్యుల్ హాజరయ్యారు. మొత్తం 67 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కంటే 2026 సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల ఉత్తీర్ణతలో 10% ఎక్కువ సాధించాం, కానీ రాష్ట్రంలో వెనుకంజలోనే ఉన్నాం. ఈ సంవత్సరం 95% ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలల్లోకి 4000 మంది విద్యార్థులు చేరారు. వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం 10,000 మంది విద్యార్థులను చేర్పించాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ సీనియర్ సహాయకుడిపై సస్పెన్షన్ వేటు. డబుల్ రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములకు అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేయడంతో 2 అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. గత కొన్ని నెలలుగా వారిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడంతో అక్రమాలు వెలుగుచూశాయి. ప్రాథమిక విచారణ చేసి వారిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చుక్కల భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. వారిద్దరూ అక్రమాలకు పాల్పడడం వల్లే సస్పెండ్ చేశామని డిఐజీ విజయలక్ష్మి ధృవీకరించారు. ఇక కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ అక్రమాలపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు. డివిజన్ల పునర్విభజన ముసాయిదా సిద్ధం. అనంతపురం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ముసాయిదాను వెల్లడించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి సంబంధిత ముసాయిదాను కమిషనర్ జస్వంతరావు, పట్టణ ప్రణాళిక అధికారి ఓంకార్, సూపరింటెండెంట్ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ మురళి ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో నోటీసు బోర్డులో ఉంచారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో గతంలో 50 డివిజన్లు ఉండగా 62 డివిజన్లుగా విభజించామన్నారు. ఏ డివిజన్ ఎక్కడ ఉందో వివరాలు పొందుపరిచామన్నారు. అందుకు సంబంధించి పురపాలక డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రక్రియ చేపట్టామన్నారు. ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 7 రోజుల్లోపు తెలియజేయాలన్నారు. తరగతి గదిలోనే జాతి భవిష్యత్తు. తరగతి గదిలోనే జాతి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ పేర్కొన్నారు. శనివారం పెన్షనర్ల భవన్లో గురు పూజోత్సవం నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులు చిన్నయ్య, రాణి, ప్రమీలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు ప్రభాకర్, కోశాధికారి కృష్ణప్ప, సంయుక్త కార్యదర్శులు మధుసూదన్, మస్తాన్, సూర్యనారాయణ, అశ్వత్రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు. మెరుగైన సేవలకు చిత్రగుప్త. నగర ప్రజలకు మెరుగైన సేవలను వేగంగా అందివ్వడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. నగరపాలక ప్రత్యేక అధికారి కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు చిత్రగుప్త యాప్ను రూపకల్పనకు కసరత్తు ప్రారంభించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అందించే అన్ని రకాల సేవలను ఇందులో అనుసంధానం చేయనున్నారు. యాప్ను అభివృద్ధి చేసే అంశంపై శనివారం స్థానిక కార్యాలయంలో శిక్షణ కలెక్టర్ సుయాస్ కుమార్, కమిషనర్ జస్వంతరావు, ప్రజారోగ్య అధికారి రాజా రవీంద్రనాథ్ చౌదరి, పట్టణ ప్రణాళిక అధికారి ఓంకార్తో చర్చించారు. శ్రోతలు ఇంతవరకు వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

సుస్వరభాస్వర సురు చిరలయ చరిగ సని పమరి సని పని చి చి.

0: రాధా కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నాం. ఇప్పుడు విందాం తోలుబొమ్మల తయారీ. శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
1: ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ తోలుబొమ్మలాట. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ తోలుబొమ్మల తయారీ కానీ తోలుబొమ్మలాట ప్రసిద్ధి కానీ చెందింది. అయితే కాలక్రమేణా ఈ జానపద కళలు అంతరించి మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఈ తోలుబొమ్మలు ఈ మధ్య చక్కటి గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులుగా ఉండడం వల్లను, అంతేకాకుండా ప్రభుత్వం ఎంతో సహాయం చేయడం వల్లను ఈ తోలుబొమ్మలు చాలా ప్రసిద్ధి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఈ తోలుబొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఈ తోలుబొమ్మలాట ఎలా ఆడిస్తారు అనే విషయాలు తెలుసుకోవడానికి నిమ్మలకుంట గ్రామంలో ఈ తోలుబొమ్మల సంబంధించి తయారీ కేంద్రానికి ప్రెసిడెంట్ దళవాయి అంజనప్ప గారితో పరిచయం చేసుకుంటున్నాం. అంజనప్ప గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అంజనప్ప గారు మీరు చెప్పండి, ఈ తోలుబొమ్మలు ఎట్లా తయారు చేస్తారు?
2: అయితే మేము మేక చర్మాలు మా పెద్దలు వాడతా ఉండే సార్. ఆ మేక చర్మము మేము వేడి నీళ్ళతో తెచ్చి అది బాగా పరిశుభ్రత గావించి అది ఒక రోజంతా మురగబెట్టి మళ్ళా నీళ్లలో గైకొని పోయి అది బాగా పరిశుభ్రత గావించుకొని ఆరేసి సూది తీసుకొని దానికి కెచ్ చేసుకొని ఒక బొమ్మ తయారు చేస్తాం సార్. ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ తయారు చేస్తాను. తయారు చేసి దానికి కావలసినటువంటి రంగులన్నీ వాడి మా పెద్దలు రంగులు తయారు చేస్తూ ఉండ్రి. ఆ రంగులు తయారు చేసిన తర్వాత మేము ఆ రంగులు ఇప్పుడు పట్టు చీరలు వేసే రంగులు కానీ కొన్ని కొన్ని వాడతా ఉండం మేము కానీ. ఇప్పుడు
1: అంజనప్ప గారు బాగుంది, మీరు చాలా విషయాలు చెప్తున్నారు. అసలు ఈ మేక చర్మం ఎందుకు వాడతారంటారు, విపులంగా చెప్పండి నెమ్మదిగా.
2: అయితే ఈ మేక చర్మం ఎలాగంటే ఒక తరంతరం ఉంటుంది సార్ మేకదైతే. ఆ మేక చర్మము కొంత అంత సలపన రాదు, అంత లావు రాదు, తగుమట్టంగా బాగా మంచిగా ఉంటుందని. ఈ గొర్రె చర్మాలు ఏమంటే సలపన వస్తాయి సార్, అది 10 ఏండ్లు తయారు చేసేది, ఇది 5 ఏండ్లే పనిచేస్తుంది ఆ మేక చర్మ గొర్రె చర్మాలు. మేక చర్మం బాగా బాలికి వస్తుంది అని మేము అవే వాడుతున్నాం సార్.
1: దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారు, చర్మం తెస్తారు కదా, ఎట్లా దాన్ని క్లీన్ చేస్తారు?
2: అది వేడి నీళ్ళు తెస్తాము, వేడి నీళ్ళు కాయబెట్టి దాంట్లో తంగేడి చెక్క పొడి అని వేస్తాము. అది బాగా వేడి నీళ్ళలో ఒక 3 పాట్లు కుమ్మి అది మళ్ళా బొచ్చంతా బీకేస్తాం. బొచ్చంతా బీకేసిన తర్వాత సన్నీళ్ళలో చెరువుకో లేకపోతే ఒక బాయికో పోయి అవన్నీ బాగా క్లీన్గా కడిగేసి దానికి ఏదీ లేకుండా బాగా మంచం మీద ఆరేస్తాం సార. అది ఆరేసిన తర్వాత బాగా ఎండిపోతుంది, క్లీన్గా ఎండిపోతుంది. మన విస్త్రీకి గుడ్డ ఏ విధంగా వస్తుందో తద్విధంగా వచ్చేస్తుంది అది. ఇంకా దాని మీద మనం ఏదార్టి కావాలంటే గణేశుడు కావచ్చు, ఆంజనేయుడు బొమ్మ కానీ, రావణాసుడు కానీ, ఇంద్రజిత్తుడు కానీ, అతికాయుడు కానీ, ఏ బొమ్మ తయారైనా చేయవచ్చుంది సార్ దాని మీద.
1: ఎట్లా వేసుకుంటారు బొమ్మ?
2: అది మేము సూది తీసుకొని కెచ్ చేసుకుంటాం సార్. సూది తీసుకొని కెచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నలుపుతో తయారు చేస్తాం. నలుపు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈ మలుపు చేస్తాం, చేతి పనితో చేస్తాం. ఎద్దు కొమ్ము మేకదే అది ఎనుపోతు కొమ్ము మీద అది మలుపులు సన్న సన్నవి కావలసినటువంటి ఆభరణాలు అవి ఆ ఆభరణాలకు తయారు చేస్తున్నాం. అది చీర్ణం తీసే చిన్న ములికితో తయారు చేస్తాము. ఇంకా మళ్ళీ ఆ మలుపు అయిపోయిన తర్వాత రంగులు వాడతాం సార్ దానికి.
1: ఈ రంగులు ఎట్లా తయారు చేస్తారు, నలుపు అన్నారు కదా, నలుపు ఎట్లా తయారు చేస్తారు, ముందు ఎట్లా తయారు చేస్తారు?

0: సోలి ప్లేట్ తయారు
1: ముందు
0: చేస్తారు.
1: మేము మా పెద్దలు అది బుడ్డి మసి ఉంటుంది సార్, గూట్లలో బుడ్డీలు పెడతా ఉంది కిరసనాయలతో. ఆ బుడ్డి మసి తెచ్చి ఏప బంకతో బాగా మురిగేసి బాగా నల్లగా తయారు చే 3 రోజులు బాగా వేసి అదంతా బాగా పరిశుభ్రత గావించుకొని 3 రోజులు అట్లే పెడతా ఉంటాం సార్. ఆ నలుపు బాగా తేటగా నలుపు వస్తూ ఉంటుంది సార్. అది మేము కానీ చేస్తున్నాం ఇప్పుడు.
0: మిగతా రంగులండి, మిగతా రంగులు, మిగతా రంగులు ఉన్నాయి కదా, ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ, పసుపు,
1: అదే రోజా పూలు ఇట్లాంటివన్నీ ఏవేవి 3 రంగులే సార్ మేము వాడతా ఉన్నప్పటికీ.
0: ఏవేవి?
1: రోజాను, ఈ రోజా పూలు, మోతక చెట్టువి, ఎర్ర పూలు ఉంటున్నాయి. ఆ పూలు అన్ని తయారు చేస్తే గిన అదే రోజు వజనేసి ఆ రోజా పూలు చేస్తా అంటే ఇవి తంగిడి కొనులు ఇట్లాంటివన్నీ 4 రంగులేసి నల ఎర్రగా తయారు చేస్తా అండి సార్. మేము ఇప్పుడు అదేను మేము కొద్ది కొద్దిగా ఆకు రంగులని వాడతాము.
0: అంటే ఇప్పుడు ఇదివరకు ఇట్లా మీరు తయారు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా తయారు చేసుకుంటారా?
1: ఇప్పుడు తయారు చేయలేదు సార్, ఇక్కడ వస్తున్నాయి కదా ఈ పట్టు చీరలు. ఆ చీరలకు వేసే రంగు వాడతా అన్నాం అప్పుడప్పుడు.
0: తర్వాత మీరు ఇంతకుముందు చెప్పారు ఆభరణాలకు సంబంధించి మీరు చేస్తామన్నారు కదా, అవి ఎట్లా తయారు చేస్తారు?
1: అవి ఈ బంగారు పని చేసే వాళ్ళ కంసలోళ్ళ తాగిపోయి మేమే తయారు చేపించుకుంటాం సార్. అవి ఇదా ఇలాగనే కావాలా, ఈ పోగరు ఇట్లే ఉండాలా, ఈ పోగరు ఇట్లే ఉండాలని మేము తయారు చేపించుకొని అక్కడనే కూర్చొని తయారు చేపించుకొని వస్తాం. అది తయారు చేసిన తర్వాత అవి మంచి పనితనంగా ఉంటేనే సార్ బాగుండేది.
0: తర్వాత మీరు ఇదివరకు తోలుబొమ్మల ఆటకి రావణాసుడు, వినాయకుడు అటు చెప్పారు కదా, కాకపోతే ఇప్పుడు ఆ గృహాలంకరణకి చెట్లు, చామలు, పక్షుల్లాగా తయారు చేస్తున్నారు కదా, ఈ బొమ్మలకి ఆ బొమ్మలకి ఏమైనా తేడా ఉందంటారా?
1: అంటే ఇవి సన్నవైతాయి, నాటకం ఆడేటివి పెద్ద బొమ్మలు సార్. మా పెద్దోళ్ళు గ్రామంలో పెద్దలు, మా పెద్దల ముత్తాతల కాలంలో నుండి ఈ ఊరు కావు వేరే ఊరికి పోయి నాటకాలు ఆడి దాంతోనే జీవనం చేస్తా అనేవాళ్ళు మా వాళ్ళంతా. కాబట్టి మేము ఇప్పుడు ఏదో 20 ఏళ్ళ నుండి సొసైటీ పెట్టి ఇక్కడే పక్కన దేశస్తులకు అమ్ముతా మేము అట్లట్లా వాళ్ళు పెద్దగా.
0: బాగుంది మీరు చెప్తున్నారు కానీ తయారులో ఏం తేడా లేదంటారు?
1: ఏం తేడా లేదు సార్.
0: కాకపోతే ఈ తోలు బొమ్మలాటికి ఈ వాడే బొమ్మల్లో ఈ కాళ్ళు, చేతులు, కీళ్ళు ఉంటాయి కదా, అవి ఎట్లా కదుపుతారంటారు?
1: అయితే అది సెట్ చేస్తాం సార్. అవనములు ఎంత ఉండాలి, ఇది ఎంత ఎంత ఆయం బొమ్మ అయితే ఇంత అవనం వస్తుంది కదా, వించీల ప్రకారమే మేము దానికి టేపు పట్టుకొని బొమ్మలకు కాళ్ళు, చేతులు, తల, సెరుసు ఇట్లాంటివన్నీ బాగా తయారు చేసి సెట్ చేస్తాం సార్ దానికి.
0: ఆ బొమ్మకు వెనక మీరు కట్టి పట్టుకొని ఆడిస్తారా?
1: అవును సార్, కట్టెలు వేస్తే దానికి ప్రాణం ఉంది అట్లా. 3 కట్టెలు వేస్తాము, సూస్త్రం బొమ్మ అయితే, 7 అడుగుల బొమ్మ అయితే, దానిలకు తలకాయకి కట్టేస్తాం, చేతులకు కట్టేస్తాం సార్. అది నాటకాలు ఆడేదానికి. శోకేశంలో పెట్టుకుండేటట్లుగా అయితే ప్రేమ పటం మాదిరి తయారు చేస్తాం.
0: ఈ తోలు బొమ్మలాట అన్నారు కదా,
1: అవును సార్,
0: దాంట్లో ఎట్లా దాన్ని పాడతారు, ఒకటి కొంచెం పాడి వినిపిస్తారా? ప్రార్థన ఉంటాయి కదా.
1: అవును సార్. అయితే మేము నాటకం ఆడాలంటే గ్రామంలో పిన్న పెద్దలకు పోయి అడుగుతాము. నాటకం ఆడిన తర్వాత వాళ్ళు గ్రామ పిన్న పెద్దలు గ్రామానికి మంచిదని ఒప్పుకుంటారు సార్. ఒప్పుకున్న తర్వాత మేము పోయి ఇప్పుడు నాటకం ఆడమన్నప్పటికీ సరస్వ విఘ్నేశ్వరి ప్రార్థన చేస్తాం. విఘ్నేశ్వరి ప్రార్థన ఎలాగంటే, ముందు గణపతి నేను ముదమో పాదల చదను, ముదమో పాదల చదను,

0: విఘ్నేశ్వరి ప్రార్థన అలాగ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ సరస్వతీదేవి ప్రార్థన. బ్రహ్మారాణి వచ్చాను స్వర్గము నుండి, బ్రహ్మారాణి వచ్చాను వీణా విజ్జల కెల్లా వాణి పుస్తక పాణి అని బ్రహ్మ సరస్వతీదేవి ప్రార్థన చేస్తాము. ఇంకా దానికి నాటకానికి హాస్యకత్తరాలనేటువంటి బంగారక్క, జుట్లపూలిగాడు బంగారక్క, గంధోడిగాడు కేతగాడు, వీళ్ళు నలుగురు ఒక పాట పాడుకుంటూ వస్తున్నారు సార్. ఎందుకు నాటకానికి హాస్యకత్తను నగించేదానికి
1: ఆ పాట కొంచెం పాడతారా?
0: రారానా గంధవోడి రాపులే కారా స్వామి, కట్టు వంటి కాళ్ళు చేతలు నిట్టబడుచుకొని నెల్లా పిల్ల జుట్టో దూబుకొని, పిల్ల జుట్టో దూబుకొని పోలే మేరు సయ్యాము వాలే రారానా గంధవోడి.

0: ధవడిగా నివురారా జుట్లా పొలిగా తయథోజ్జనం తదిత తది.
1: తర్వాత అండి మీరు ఇప్పుడు ఆ పాత్ర ఎట్లా ప్రవేశిస్తాయి చెప్పారు, కాకపోతే ప్రతి తోలుబొమ్మలాట్లోనూ ఈ నాలుగు పాత్రలు ఉంటాయి.
0: అవును సార్.
1: ఎందుకుంటాయంటారు?
0: అది నాటకానికి ఏదైనా ప్రధంగ కర్మ కదా సార్. గణేష్ పిన ప్రార్థన, ఒక హరికథ చెప్పని, ఒక బుర్రకథ చెప్పని, ఒక జ్ఞానపద సంగీతం చేయినా కానీ విఘ్నేశ్వరునికి తొలుతో నమస్కరించుకొని అతనికి నమస్కారం చేసుకొని తర్వాత ఏ కథ అయినా నటించుతాము. ఈ రామాయణం

చెప్పని ఒక బుర్రకథ చెప్పని ఒక జానపద సంగీతం చేయినా కానీ విఘ్నేశ్వరునికి తొలుతో నమస్కరించుకొని అతనికి నమస్కారం చేసుకొని తర్వాత ఏ కథ అయినా నటించుతాము. ఈ రామాయణంలో గురించి సుందరకాండమైనా కానీ సుగ్రీవ పట్టాభిషేకము కానీ లక్షణమూర్చ కానీ సతీ సులోచన కానీ ఒక మహిరావణ చరిత్ర కానీ ఇన్ని పాత్రలు చేస్తాం సార్. దాంట్లో ఇప్పుడు ఏ నాటకం సుందరకాండం వస్తుందనుకో, సుందరకాండం ఆడినప్పటికీ శ్రీరాముల వారు లక్ష్మీదేవిని వెంటబెట్టుకొని సీతను పోనర్చుకొని ఆయన భార్యను అరణ్యం దగ్గరికి వచ్చినప్పటికీ కుటీర్మం చెంత పాడబడినటువంటి సకోధర నా సీత ఏదిర లక్షణ వేదిర నా సీత ఏ మన రాణితో స

0: ಬಿಡಾಚಿ ಪರುಲ ಪಾಲಾಯ ರಾತಮ್ಮೂಡ ಲಕ್ಷಣ ಪರುಲ ಪಾಲಾಯ ರಾತಮ್ಮೂಡ ಲಕ್ಷಣ.
1: తర్వాత అండి, మీరు ఈ తోలు బొమ్మలాటకు బొమ్మలు ఆడిస్తుంటారు, మీరు పాడుతుంటారు కదా?
0: అవును సార్.
1: ఎంతమంది పాడుతుంటారు? ఈ పాడేటప్పుడు మీరు ఏమేమి వాయిద్యాలు వాడతారంటారు?
0: అయితే మేము హార్మోన్ పెట్టి సింగల్ పెట్టి శృతి పెట్టుకుంటాం సార్. మృదంగం అని మధ్యలో పెట్టుకుంటాము, తాళాలు ఈ నా మూడు వాద్యాలు పెట్టుకుంటాము. ఇంకా ఇంకా తప్పిటి పలక అనేటువంటి పలక తీసుకుంటాం సార్.
1: ఎంతమంది పాడతారు?
0: మేమంతా ఆరు మంది, ఏడు మంది నాటకాలు.
1: ప్రతి నాటకానికి ఆరు మంది
0: ఉంటాం సార్. ఆరు మంది ఉంటే దాంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు, నలుగురు మగవాళ్ళు ఉంటాము. కాబట్టి ఏ కథ బొమ్మకు ఆడ కథ బొమ్మకు ఆడవాళ్ళు చెప్తారు, మగ బొమ్మ కథ మగవాళ్ళు చెప్తారు. కాబట్టి ఒక పాత్ర ఒక నాటకముగా ఉంటుంది సార్.
1: అంటే ఎంతమంది ఎందుకంటారు? ఆరేడు మంది
0: అంటే ఇది నా తెల్లవారుదలు నాటకం ఆడతాం కదేం సార్, చాలా ఘాసి కదా అది.
1: ఒకరి తర్వాత ఒకరు
0: అంటే కథ ఏమో ఒక్కరే జరపచ్చు, మంచి పాడగలిగిన వాళ్ళు ఉంటే రాత్రికంతా ఒక నాటకం ఆడేసి సార్. అంటే ఇవి మధ్యలకి మృదంగానికి తాళానికి ముగ్గురు సరిపోతారు, ఇంకా బొమ్మలు పట్టేదానికి ముగ్గురు సరిపోతారు సార్. అందుకు ఆరు మంది ఉండాలి.
1: ముగ్గురు బొమ్మలు ఆడిస్తుంటారు, ముగ్గురు పాడుతుంటారు.
0: అవును సార్.
1: అంతేనా?
0: అంతే సార్.
1: ఈ తోలు బొమ్మలట్లో చాలా రకాల కథలు చెప్తారు కదా, సాధారణంగా ఏ కథలు చెప్తుంటారు మీరు?
0: అయితే సుందరకాండం ఎక్కువ వాడతాం సార్. సుందరకాండం ఎక్కువ వాడినప్పటికీ అప్పటికే అర్థమైంది కదా, ఈ నాటకాలకు గాన చూసి ఉంటారు. సుందరకాండం అనేది ఆంజనేయుడు సముద్రాలు దాటేది, లంకని సంహరించేది, ఆంజనేయుడు ఇటువంటి లంకాపురి పట్టణం అంతా పరిశోధించేది, వింద్రజిత్తుడు బ్రహ్మాస్త్రం చేత బంధించేది, రావణ బ్రహ్మ ఆయనకు మన ఆజ్ఞ లేనిది లంకాపురి పట్టణానికి వచ్చి ఆ యొక్క అగ్ని ముట్టించేది, ఆయనకి మళ్ళా శ్రీరాముల వారి చెంతకు వచ్చేది, సీతామహాదేవి ఉండాదని అప్పుడు శ్రీరాముల వారు వనచరుకులు విలిపించేది, సముద్రాలపైన శ్వేతోబంధన గావించేది, ఇటువంటివన్నీ అర్థమవుతుందని బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందని సుందరకాండం ఎక్కువ పెడతాం సార్.
1: ఈ సుందరకాండం అన్నారు కదా, ఈ సుందరకాండంలో ఎన్ని ఉంటాయి బొమ్మలు? రాముడు ఇంద్రజిత్ అన్నారు కదా.
0: అవును సార్.
1: ఈ నాటకంలో ఎన్ని ఉంటాయి?
0: ఇంకా నాటకంలో ఇంకా రావణ బ్రహ్మ సైన్యము ఉండే ఉంటారా, ఇంద్రజిత్తుడు రావణాసుడు హేమాశని హరిజట త్రిజట సీత అతికాయుడు కుంభకర్ణుడు నీళ్ళు వీళ్ళు రాక్షసులు వనచరులు వీళ్ళంతా చాలా మంది ఉంటారు సార్. అంతా ఒక 40-50 బొమ్మలు అవుతాయి.
1: 40-50 బొమ్మలు ఉంటాయి, 5-6 మంది ఉంటారు, ముగ్గురు ఆడిస్తుంటారు, మిగతా పాడుతుంటారు.
0: అవును సార్.
1: తర్వాత అండి, ఈ మన పట్టణ ప్రాంతాలు ఏమంటే ఈ తోలు బొమ్మలు ఆట చాలా మందికి తెలియదు, అసలు ఎట్లా చేస్తారంటారు? అంటే ముందు ఒక బట్ట కడతారు, వెనక లైట్లు పెడతారు కదా, కొంచెం అర్థమైతే కొంచెం చెప్పండి.
0: నాటకము కర్రల బాతేదిను దానికి తెరగుడ్డ రుమాల గుడ్డ కుట్టేస్తారు,
1: తెల్లగుండేది
0: బొమ్మలకు లోపల. అది ఇన్నాళ్ళు పెట్రమాన్స్ లైట్లు వాడతామండ్రి, ముందు మా పెద్దోళ్ళు దీపాంతులు వేస్తామండ్రి. ఇప్పుడు కరెంటు వచ్చిండది కాబట్టి ప్రతి గ్రామానికి ప్రతి పల్లికి కరెంటు ఇడుస్తారు, నాటకాలు బలుపులు వేస్తారు, అది ఇంకా ఆ బలుపు వెళ్తరికి బాగా ఆడు.
1: మీరు లోపల ఉండి దాని బొమ్మలు ఆడించడం పాడేసిన జరుగుతుంది, బయట చూస్తుంటారు.
0: ఆ తెరమరుగన నాటకం చేస్తున్నాం సార్ మేము.
1: మీరు కనపడరా?
0: మేము కనపడతాం సార్. కనపడంటే రొంత మబ్బుగా తేజస్సుగా ఉంటే ఆ నీడ పవర్ ఎక్కువైతే నీడ కొట్టేస్తుంది. బొమ్మలు ఇంట్రెస్ట్గా లోపల ఉంటే మనం కనపడం సార్.
1: ఈ ప్రేక్షకులు మాత్రం బయట ఉంటారు?
0: అవును, చూడగలిగినటువంటి వాళ్ళంతా బయట ఉంటారు. నాటకంలో పనిచేసే వాళ్ళు నాటకంలో లోపల ఉంటారు సార్.
1: బాగుందండి. మీరు తోలు బొమ్మలు ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా తోలు బొమ్మలు అట ప్రదర్శిస్తారని చెప్పారు. చివరి

0: ప్రశ్న, ఈ రంగులు వేస్తారు కదా, రంగులు పోయినాక మీరు ఏం చేస్తారు? అసలు రంగుల ఎంతకాలం ఉంటుంది?
1: అది ఆ బొమ్మ పోయే కాలము ఉంటుంది సార్. ఆ బొమ్మలో రంగులు ఇంకొకపారే వాడేది అది. కాబట్టి ఆ రంగులు ఆ చర్మానికి అతికినాయంటే ఇంక అది ఎక్కడా పోయేంత లేదు. ఆ బొమ్మ ఖండమైపోతే ఇంకా ఆ రంగు పోతుంది సార్. అంతవరకు ఒక్కతోరే రంగులేసేది. దానికి ఏదైనా ఇంకా అదంత మబ్బు తగిలింది అనుకో, మనం కొబ్బరి నూనె తీసుకొని పసుపు రొంత కలుపుకొని అది బాగా క్లీన్గా చేస్తే ఇంకా బొమ్మ మెరుస్తుంది సార్ బాగా.
0: అంటే ఈ తోలు బొమ్మలు ఇప్పుడు తయారు చేస్తారు కదా, వాటి లైఫ్ ఎంత ఉంటుందో, ఎన్ని ఏళ్ళు పెట్టుకోవచ్చు అంటారు? షో కేసులో పెడతారు
1: అది ఒక 40-50 ఏళ్ళు. నువ్వు బాగా అది ఏదైనా ఎలకలకు కానీ అవి పెట్టుకోకుండా వానకు తడపుకోకుండా పెట్టుకుంటే ఒక 100 ఏళ్ళు వస్తుంది సార్ ఓ బొమ్మ. మా పెద్దలు చేసి ఉండేటి బొమ్మలే మేము కొన్ని పట్టుకొని మేము ఆడుతూ ఉన్నాం ఇప్పుడు.
0: బాగుందండి అంజనప్ప గారు, ఈ తోలు బొమ్మలు ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా రంగులు వేస్తారు, ఎట్లా మీరు డిజైన్లు వేసుకొని కత్తిరిస్తారు, తర్వాత ప్రదర్శిస్తారు, అంతేకాని బొమ్మలాట ఎట్లా మీరు చేస్తారు, ఎంతమంది ఉంటారు అనే విషయాలు చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు తోలు బొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
3: సమయానికి అలకడం నిండైన పంటకి గ్యారంటీ.
4: మాస్టర్ గారు, ఇది రైతు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? విత్తనమైతే ఎప్పుడో అలికేసాను.
3: నేను పంట గురించి కాదు, ఎన్పీఎస్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను.
4: ఎన్పీఎస్ పెన్షనా?
3: అవును, ఈ రోజే ఎన్పీఎస్ లో డబ్బు జమ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోండి.
4: వృద్ధాప్యం సురక్షితమా?
3: అవునండి, ఎన్పీఎస్ భారత ప్రభుత్వం వారి PFRDA చేత నిర్వహించబడుతున్న పెన్షన్ పథకం. ఇందులో ఈ రోజు నుండే డబ్బు జమ చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెల పెన్షన్ దొరుకుతుంది. మరింత సమాచారం కోసం ఈ రోజు సంప్రదించండి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ బ్యాంక్ ని. వృద్ధాప్యంలో పెన్షన్ పక్కా గ్యారంటీ కోసం ఎన్పీఎస్ తప్పనిసరి.

0: Lieutenant Governor, according to a report in the Sunday Tribune. Putin, Zelensky to hold strikes, US envoys in Moscow for talks to end war is the front page story in the Asian Age. And finally, Maruti Suzuki launches new Baleno at base price of 6.09 lakhs, says a report in Financial Express. And with that, it's back to you, Nishit.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses centenary celebrations of Sri Ram College of Commerce at Delhi University, calls upon young Indians to build global consulting, accounting, financial and legal firms capable of leading the world. BJP Rajya Sabha MP Dinesh Sharma appointed Lieutenant Governor of Andaman and Nicobar Islands. NIA Special Court convicts 10 Maoists in 2013 Chhattisgarh Jhiram Valley Massacre case. IBRIC Summit to be held in New Delhi on the sidelines of BRIC Summit on the 12th and 13th of this month. Over 500 institutional investors, finance ministers and business leaders to participate in the two-day event. And in cricket, India beat Pakistan by 7 wickets in the Women's T20 Asia Cup match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: Aka Sevani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం, జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు పి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం, అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఒకతరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తప్పించింది, ఇంకో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. నేడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ది కలిగిన దేశంగా, ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, గొప్పగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అన్ని తరాలపై ఉందని, ముఖ్యంగా యువతరంపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందన స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి రాగా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవటం కాదని, స్వాతంత్ర్యాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి, మహిళలకు అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సర కాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్ సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసుకు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన

0: ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం హలో అభిలాషకి స్వాగతం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 225533, ఎస్టీడీ కోడ్ 08554. ఫోన్ నెంబర్ మరొకసారి గుర్తు చేస్తున్నాం, 225533, ఎస్టీడీ కోడ్ 08554.
2: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్ ఇచ్చే ముందనే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
3: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

శ్రోతలు, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం హలో అభిలాషకి స్వాగతం పలుకుతున్నాం. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. ముందుగా ఒక పాట విందాం.

0: పులిపై బులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నాం. లైన్లో ఎవరో ఉన్నారు, వారిని పలకరించేద్దాం. హలో హలో
1: హలో సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు ఎక్కడి నుండి?
1: అనంతపూర్ రెవెన్యూ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి అమ్మా, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: సూర్యవంశం మూవీ సార్.
0: సూర్యవంశం అమ్మా, ఏం చేస్తుంటారమ్మా?
1: నేను టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నా సార్.
0: ఎక్కడమ్మా?
1: సరే సార్, అనంతపూర్లో సార్, డిఐటిఆర్
0: ఆఫీస్. ఓకే ఓకే అమ్మా, సూర్యవంశం. సరే అమ్మా, ఏ పాట కావాలమ్మా దాంట్లో నుంచి?
1: కిలకిల నవ్వే కోయిల కోసం అమ్మా.
0: కోయిల, మీరు కాస్త నవ్వుతారా అలాగా సీరియస్ గడుక్కోకుండా? లేదు, మంచిగా నవ్వుతున్నారు. మాకు మీరు నవ్విన ఆ పలుకులోనే కిలకిల వచ్చేస్తుంది పాట కూడా, విందామా మరి?
1: ఓకే సార్. ఓకే సంతోషం,
0: ఓకే సంతోషం అమ్మా.
1: ఓకే సార్, థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ అమ్మా.

0: హలో
1: హలో సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష్కి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ సార్. బాగున్నారా సార్? నా పేరు పూజార్ ధనంజయ్ సార్.
0: పూజార్ ధనంజయ్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. చాలా రోజులు చెప్పారు సార్ మీతో మాట్లాడక.
0: సంతోషం అండి, ఇప్పుడు కుదిరింది. సార్ చెప్పండి, ఏ చిత్రం అండి పాట కావాలి?
1: సినిమా పేరు వచ్చి సార్ ఇది సార్, మనకి నిన్న టీచర్స్ డే అయిపోయింది కాబట్టి కలెక్టర్ గారు సార్ నా పేరు.
0: చాలా మంచివారు అయితే. కలెక్టర్ గారు కదా? కలెక్టర్ గారు. సరే అండి. పూజారి ధనంజయ్ గారు ఏం చేస్తుంటారు? మగ్గం నేస్తుంటారు.
1: మీ కార్యక్రమాలు అన్ని వినుకుంటూ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది.
0: ఓకే అండి.
1: మీతో ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు ఇంకా సంతోషంగా ఉంది.
0: మరి మొహమాట పెట్టేస్తున్నారు అయితే.
1: అలా ఏం లేదు
0: సార్. సరే అండి, ధనంజయ్ గారు మీ పాట వచ్చేస్తుంది, విందామా?
1: విందాం సార్. శ్రోతలందరి కోసం, మా కోసం కూడా, మీ కోసం కూడా సార్. ఓకే సార్.
0: ఓకే, సంతోషం అండి.

0: హలో హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి? హలో అభిలాష్కి స్వాగతం.
1: సుస్వాగతం సార్, నేను వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నపెండి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: మీ పేరు చెప్పలేదు.
1: వేణుగోపాల్ యాదవ్ సార్.
0: వేణుగోపాల్ యాదవ్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఏ చిత్రం ఉండే పాట కావాలి?
1: ఏదైనా మంచి పాట. పెదరాయి నుంచి అబద్ధాన్ని చోక్కు చూసి వచ్చానే పాట సార్.
0: ఓకే, ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం సార్.
0: వ్యవసాయమే, ఏమేశారు?
1: వేరుశనగ పత్తి వేసినాం సార్.
0: వేరుశనగ పత్తి. బాగానే వర్షాలు వస్తున్నాయండి?
1: లేదు సార్, మొత్తం ఎండిపోయినాయి సార్.
0: అబ్బా,
1: ఫస్ట్లో అయితే బాగానే వచ్చింది కానీ మధ్యలో మొత్తానికి ఇప్పుడైతే మొత్తం ఎండిపోయినాయి సార్. అది వేరుశనగ తీసేయాలి సార్.
0: తీసేయాలి. ఏమన్నా దాంట్లో మధ్యలో కంది ఏమన్నా వేసారా?
1: ఏం లేదు సార్, మొత్తం ఎండిపోయినాయి సార్.
0: మొత్తం ఎండిపోయినా. చాలా. ఎన్ని ఎకరాలు వేసారు?
1: వేరుశనగ వచ్చేసి 4 ఎకరాలు వేసినాను సార్.
0: చాలా నష్టం వచ్చింటుంది.
1: అవునవును సార. పత్తి 3 ఎకరాలు వేసినాను సార్.
0: ఈసారి ఎల్నీలో ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమకి మీకు ఎక్కువ ప్రభావం.
1: మన మీద ప్రభావం ఎక్కువ ఉంది సార్. అది
0: ఎక్కువ ఉంది. అవునవును.
1: మధుసూదన్ రెడ్డి కదా సార్?
0: అవునవునండి.
1: సరే, మాట్లాడుతున్నాం సార్.
0: ఓకేనండి, మరి మీ పాట వచ్చేస్తుంది, విందామా?
1: మా మిత్రులు పోలేరాయ్ గారి కోసం.
0: మీకోసం వద్దా?
1: మాకోసం కూడా.
0: మీకోసం కూడానా? ఓకే ఓకే, ముందు మీకోసం కోరుకోండి.
1: ఓకే ఓకే సార్.
0: ఓకే, సంతోషం అండి.
1: థ్యాంక్ యూ సార్ మాట్లాడినందుకు.
0: ఓకేనండి, ఓకే.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడ నుండి?
2: నేను తిరుపతి నుండి ఓబిరెడ్డి సార్.
1: తిరుపతి నుండి ఓబిరెడ్డి గారు.
2: అవును సార్.
1: హలో అభిలాషక్, స్వాగతం అండి.
2: మీకు స్వాగతం సార్.
1: సరే, పాట వివరాలు చెప్పేస్తూ మరిన్ని విషయాలు మాట్లాడదాం.
2: అది దొరికితే దొంగలు చిత్రంలో.
1: దొరికితే దొంగలు.
2: అవును సార్. ఘంటసాల గారు పాడిన పాట, ఎవరికి తెలియదులే ఈ ఒత్తుళ్ళు సంగతి అనే పాట కావాలి సార్.
1: మరి మీకు తెలుసా?
2: మాకు తెలుసు, తెలుసు సార్.
1: అంతేనంటారా?
2: అంతే సార్.
1: సరే సార్, ఏం చేస్తుంటారు ఓబిరెడ్డి గారు?
2: నేను ఖాళీగా ఉన్నాను సార్.
1: ఓకే ఓకే ఓకే ఓకే. సరే అండి, మరి ఎవరెవరు కొడుతున్నారు ఈ పాటని?
2: ఎవరెవరు అంటే విశ్వనాథ్, హరి, సుబ్రహ్మణ్యరెడ్డి, వి సుధాకర్, ఓవులేసు, రమేష్, భాస్కర్, బాలాజీ, ఎన్ వెంకటరమణ, మిగతా వాళ్ళు మురళి, శ్యాము, వీళ్ళందరి కోసం సార్.
1: ఓకేనండి, మరి ఇంతుల సంగతి మనం కూడా ఒకసారి కనుక్కుందాం. ఓకేనా?
2: అవును సార్, విందాం సార్. బాయ్ సార్.
1: సంతోషం అండి.
2: సంతోషం సార్.

0: హలో,
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: సార్ నేను అన్నమయ్య జిల్లా నుంచి, పెద్దమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: పెద్దవాడుకుని హలో అభిలాషక్, స్వాగతం అండి. పేరు వివరాలు చెప్పలేదు.
1: అన్నమయ్య జిల్లా పెద్దమండ్రం, బి నాగరాజ్.
0: ఓకే, నాగరాజ్ గారు ఏం చేస్తుంటారు
1: సార్? మేము ప్రస్తుతానికి ఇప్పుడైతే ఖాళీ ఉన్నాం సార్.
0: అవునా, అంటే వ్యవసాయం చేస్తుంటారా? ఏమి అడుగుతున్నా.
1: అవును సార్.
0: అవునా, ఓకే అండి. మరి పాట వివరాలు మాట్లాడదామా?
1: పాట వచ్చి నేటి భారతంలో, నేటి భారతం మానవత్వం పరిమళించి మంచి మనస్సుకు స్వాగతం. జానకమ్మ గారు పాడండి పాట.
0: ఓకే, నేటి భారతం కదండి.
1: అవును సార్.
0: నేటి భారత నేటి భారతం ఆ పాట ఒక్కటి లేదండి.
1: లేదా సార్?
0: లేదండి, వేరే పాట ఏమైనా కొడతారా?
1: ఓకే సార్. అది లేని పక్షం ఇది ప్రేమాలయంలో.
0: ప్రేమాలయం.
1: అవును సార్. ఇది మా అదే సార్. ఇంకోటి సార్,
0: అక్క నీ మొగుడు, అదేనా?
1: అదే సార్. ఇంకోటి సార్,
0: ఏమని పాడను?
1: అమ్మ అమ్మ మన ముంగిట్లో కూర్చున్నాడు కాకి,
0: అదేనా? సరే సరే, మరి ఆ పాట వచ్చే. మరి ఎవరెవరు కోరుతున్నారు
1: సార్? మా మరదలు విజయ్ కుమారి, మా పిల్లగాయలు బి కళ్యాణ్, బి హేమంత్, మల్లికార్జున, వెంకటరమణ, కె అశోక్, ముదుగుబ్బ మండలం మంగళపురం నుంచి అంజనేయ రెడ్డి, మీరు అందుకోసం సార్.
0: ఓకే, సంతోషం అండి. మరి పాట వచ్చేసింది, విందామా?
1: ఓకే ఓకే సార్.
0: ఓకే, సంతోషం అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట సార్.
0: దుగ్గి నాగేశ్వరయ్య గారా?
1: అవును సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. హలో అభిలాషక్, స్వాగతం అండి.
1: అవును సార్, మీకు కూడా సార్. గంగోత్రి సార్?
0: గంగోత్రి.
1: అవును సార్.
0: కొంచెం ఆయాసంగా ఉన్నారా?
1: లేదు సార్, ఏం లేదు సార్.
0: అవునా, గంగోత్రి. ఏం చేస్తుంటారు?
1: నేను టైలర్ పని చేస్తాను సార్.
0: టైలర్ పని చేస్తాను. లెటర్ బాగా రాస్తుంటారు మీరు.
1: అవును సార్, ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా మేము బాగా 10 సంవత్సరాల దగ్గర దగ్గర నుంచి సార్ మేము.
0: అవునండి. సార్ ఏ పాట అన్నారు?
1: గంగా అనే పాట ఉంది సార్. దాంట్లో
0: గంగా ఉందండి.
1: అవును సార్.
0: మరి కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: చెప్తాను సార్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుద్ది నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింతూ, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర సార్.
0: ధరణి మర్చిపోయారా?
1: అవును సార్, ధరణి సార్.
0: సరే సరే, ఓకే అండి.
1: పాట గుర్తుపెట్టుకోండి సార్.
0: మాకు అలవాటు అయింది, ఆ సీక్వెన్స్ అలవాటు ఉంటుంది కదా.
1: అవును సార్. మీ పేరు సార్?
0: నా పేరు మధుసూదన్ రెడ్డి అండి.
1: మంచిది సార్. ఓకే,
0: ఓకే, సంతోషం. మీరు కోరిన పాట వస్తుంది, విందాం.
1: ఓకే సార్.
0: ఓకే.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సరే అంత డబ్బా.

0: ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు.
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలు, హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. హలో,
7: గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ అండి. పేరు?
7: కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి కొండారెడ్డి సార్.
6: కొండారెడ్డి గారు, బాగున్నారా?
7: చాలా బాగున్నాం సార్.
6: సరే, బాగున్నామండి. ఏ చిత్రం నుండి పాట కావాలి?
7: కిల్లర్ నుంచి ప్రియా ప్రియతమ రాగాలనే పాట కావాలి.
6: కిల్లర్?
7: అవును సార్.
6: ఏం చేస్తుంటారండి?
7: వ్యవసాయం సార్.
6: వ్యవసాయం ఏం వేశారు?
7: పసుపు అరటి వేస్తాం సార్.
6: పసుపు అరటి అండి?
7: అవును సార్.
6: ఓకే, వర్షాలు ఎలా ఉన్నాయి ఇక్కడ?
7: వర్షం
6: సుఖ పడలేదు అంటారా? అంత లెక్క ఉంది. ఎట్లా మరి, బావిలో నీళ్లేనా? వంద అడుగుల్లోనే దొరుకుతాయి అంటే అక్కడ ఏమైనా గండికోట ఏమన్నా తగులుతుందా దగ్గర?
7: గండికోట మా సంబంధం లేదు సార్.
6: సంబంధం లేదా?
7: కొండ సార్, మంచి కొండలు ఏదైనా బాగున్నాయి.
6: బాగున్నాయి అంటే మనకు ఓర్పు వచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదా?
7: ఇబ్బంది.
6: ఓకే అండి, మరి మీ ప్రియతమ రాగాలు వచ్చేస్తుంది, విందామా? మరి కోరుతున్న శ్రోతలు చెప్పలేదు అందరి గురించి, అయితే నేను కూడా ఉన్నానైతే వాటిలో. ఓకే, సరే అండి, వచ్చేస్తుంది, విందాం.
7: థ్యాంక్ యూ
6: అండి.

0: హలో
1: సార్ నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడ నుండి?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: మా పేరు సూరా పవన్ కుమార్ సార్.
0: పవన్ కుమార్ గారు ఎక్కడ నుంచి?
1: సార్ ధర్మవరం శాంతినగర్ గంగమ్మ దగ్గర నుంచి సార్.
0: గంగమ్మ గుడి దగ్గర నుంచి. మరి పాట వివరాలు మాట్లాడతామా?
1: అవును సార్, మాట్లాడదాం సార్.
0: చెప్పండి.
1: తెలి సార్.
0: ఏమన్నారు?
1: తెలి.
0: కొంచెం నిదానంగా చెప్పండి.
1: తెలి సార్, తెలి.
0: చిల్లి.
1: చిల్లి, చిల్లి.
0: చెలి, చెలి.
1: అవును సార్.
0: ఆహా, ఓకే ఓకే. చెలి అది అండి.
1: అవును సార్.
0: ఓకే, ఏ పాట అది?
1: వెన్నెల సోన అనే పాట.
0: వెన్నెల సోన. సరే, ఎవరెవరు కొడుతున్నారు?
1: వింటున్నా.
0: మీరేం చేస్తుంటారండి?
1: చేనేత కార్మిక.
0: చేనేత కార్మికుని. మరి పాట వచ్చేస్తుంది, విందామా?
1: ఓకే సార్. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: हेलो हेलो हेलो हेलो हेलो
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అమ్మా, ఎవరు ఎక్కడి నుండి?
1: సార్, నారపల్ నుంచి సార్ భాగ్యమ్మ మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారా?
1: అవును సార్,
0: నారపల్ దగ్గర ఉంది, అందుకే లింక్ బాగా తొందరగా కలుస్తున్నట్టుంది.
1: అవును సార్.
0: భాగ్యమ్మ గారికి ఏ పాట కావాలి?
1: సార్, పెళ్లి పందిరి సార్ సినిమా పేరు.
0: పెళ్లి పందిరి.

0: ఏ పాట అండి?
1: నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అనే సాంగ్స్.
0: మీరు మీకు విషయం చెప్తాను, మీరు ఎవరితో చెప్పరు కదా.
1: చెప్పండి సార్, చెప్పండి.
0: మీ సినిమా పాట కానీ మీరు పాడుతుంటేనే బాగుంది. అందరూ వినొచ్చా? ఏం చేస్తుంటారు?
1: ఇంట్లోనే ఉంటారు.
0: ఇంట్లోనే ఉంటారండి. ఓకే, ఎవరెవరు కొడుతున్నారు శ్రోతలు చెప్తారా?
1: చెప్తా సార్.
0: చెప్పండి.
1: నా పల్లె నుంచి భాగ్యమ్మ, రాజశేఖర్, పల్లవి, జయకృష్ణ, ప్రేమ్ సాగర్. బుక్కపట్నం నుంచి శ్రీరాములు, లక్ష్మి, పండు, సిరి. మా చెల్లెలు సార్, కృష్ణవేణి, రత్నమ్మ, హేమంత్, అరవింద్.
0: ఓకే అండి, మరి మీ నేస్తం పాడుతున్న పాట వచ్చేస్తుంది, విందామా?
1: విందాం సార్. థ్యాంక్ యూ సార్.
0: సంతోషం అండి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో హలో హలో హలో
2: హలో గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడ నుండి?
2: నేను మల్లికార్జున్ సార్, అనంతపురం ద్వారకా విలాసం
1: నుంచి సార్. కొంచెం గట్టిగా చెప్తారా?
2: మల్లికార్జున్ సార్, అనంతపురం.
1: అనంతపురం.

0: ద్వారకా విలాస్ నుంచి కళ్యాణ్ దుర్గం రోడ్ అండి.
1: అవును సార్, అవును సార్.
0: అవును సార్. సార్ పాట వివరాలు చెప్తారా?
1: తప్పకుండా సార్. మేఘ సందేశం గురించి సార్.
0: మేఘ సందేశం.
1: అవును సార్.
0: ఏ పాట అండి?
1: ఏదైనా పర్వాలేదు సార్.
0: సరే అండి, ఏ పాట అయినా బాగుందంటున్నారు. మరి నిజంగా మేఘ సందేశం వస్తే బాగుంటుంది, ఎల్నీలో ప్రభావం ఎక్కువ ఉంది కదా.
1: అవును సార్, అవును సార్.
0: పాటకి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు, మేఘాలు కరిగితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి మల్లికార్జున్ గారు ఏం చేస్తుంటారు? ఏమన్నారు? కెనరా బ్యాంక్ లో వర్క్ చేసేవాళ్ళు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే, సంతోషం అండి. ఓకే ఓకే, సంతోషం అండి. మరి అవునండి. ఓకే, మీరు చేస్తుంటారు, ఫోన్ వింటుంటాము. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందామా?
1: మల్లేశ్వరి, మల్లికార్జున, కుమార సత్యసాయి, భవిత, ప్రియాష్ని, ప్రహర్షిని, వీళ్ళందరి కోసం మా ఫ్రెండ్స్ మీరు మహమ్మద్ అలీ, మునవర్ భాష, భయన్న, భాస్కర్.
0: ఓకే, సంతోషం అండి.
1: 100 times చేశారు సార్ ఫోన్కు.
0: 100 times 101. మీరు క్యాషియర్ కాబట్టి కట్ అయిపోయింది, కరెక్ట్గా మీకు వచ్చేసింది నెంబరు. మీరు రబ్బర్ చుట్టేశారు, కాల్ వచ్చేసింది. అలాగే ఓకే, సంతోషం. ఓకే అండి, మీ పాట వచ్చేస్తుంది, విందామా? ఓకే, థ్యాంక్ యూ అండి.

హలో అభిలాష కార్యక్రమంలో ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష కార్యక్రమంలో ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇంటింటా కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం. జిల్లా కుష్టు ఎయిడ్స్ టీబీ అధికారిని డాక్టర్ బి జయలక్ష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.
5: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే సిరి సంపదలతో ఉన్నట్లే. మనిషికి చాలా రకాలుగా రోగాలు వస్తూ ఉంటాయి. ఇందులో స్వల్పకాలిక రోగాలు అలాగే దీర్ఘకాలిక రోగాలు కూడా ఉన్నాయి. మరి దీర్ఘకాలిక రోగాల విషయానికి వచ్చినప్పుడు 3 నెలలు లేక అంతకంటే ఎక్కువ కాలం ఉండేటివి ఉంటాయి. అవి కొనసాగుతూ సాధారణంగా దానంతటవే నయం కాని ఆరోగ్య సమస్యలు. ఇందులో కూడా రోగాలు కూడా చాలా ఉన్నాయి. మరి లెప్రసీ అలాగే ఎయిడ్స్ మిగతా కూడా ఉన్నాయి. ఈ జాతీయ స్థాయిలో జాతీయ కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అందులో భాగంగానే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది ఒకటి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అలాగే దానికి మరి అడిషనల్ డిఎంహెచ్ఓగా డాక్టర్ బి జయలక్ష్మి గారు ఉన్నారు. మరి వీరు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అలాగే టీబీ కంట్రోల్ ఆఫీసర్గా ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. వారు రావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, ఈ లెప్రసీ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఏ విధంగా గుర్తిస్తారన్న విషయాలు వారిదైన మాటలు మనకు తెలియజేస్తారు. నమస్కారం మేడం బి జయలక్ష్మి గారు.
6: నమస్తే అండి.
5: మేడం గారు, మరి ఇప్పుడు ఏదైతే క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుందో అనంతపురం జిల్లాలో ఎల్సీడిసి అంటున్నారు, మరి ఎల్సీడిసి అంటే ఏమంటారు?
6: ఎల్సీడిసి అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అండి. అంటే కుష్టి వ్యాధి నిర్ధారణ ఆర్ గుర్తింపు కార్యక్రమం అనమాట.
5: మరి సరే మేడం, ఇది ఎల్సీడిసి అంటే కుష్టి వ్యాధి గుర్తింపు కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మన జిల్లాలో?
6: మన జిల్లాలో ఈ నెల అంటే సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు జరుగుతుంది. అంటే 14 రోజులు ఇది.
5: 14 రోజులు అంటే పక్షోత్సవాలం.
6: పక్షోత్సవాలం ఇది మన జిల్లాలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒకటేసారి జరుగుతుంది అనమాట. ఇది
5: దేశవ్యాప్తంగా
6: ఒకటే డేట్లో జరుగుతుంది.
5: సెప్టెంబర్ 11 నుంచి
6: 24 వరకు.
5: సరే జయలక్ష్మి మేడం గారు, మరి ఎల్సీడిసి సర్వేలో ఏమేమి చేస్తూ ఉంటారు? మరి
6: ఎల్సీడిసి సర్వే అంటే మనకు మెయిన్గా ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ ద్వారా లెప్రసీ కేస్ గుర్తింపు కార్యక్రమం అండి. అంటే ఇంటింటి సర్వేలు చేస్తారు మన ఆశా వర్కర్సు. తర్వాత ఇప్పుడు మనకు ఇళ్లల్లో మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు కదా, వ్యాధిని మనము చర్మం మీద ఉన్న రంగు, ఆ చర్మం మీద ఉన్న కొన్ని లక్షణాలతో గుర్తిస్తాం కాబట్టి వీలైనంత వరకు తక్కువ క్లోతింగ్తో ఎగ్జామిన్ చేయాలి విత్ ప్రాపర్ లైట్. అందుకోసం

0: అనేసి ఫీమేల్ని ఫీమేలు, మేల్ని మేల్ చూస్తారనమాట. అందుకోసం అనేసి ఈ కార్యక్రమంలో మనకు ఆశా వర్కర్సు ఫీమేల్స్ని ఎగ్జామిన్ చేస్తారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి మాత్రమే మనం మేల్ వాలంటీర్స్ని హైర్ చేసుకుంటాం, వాళ్ళు మేల్స్ని ఎగ్జామిన్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ గుర్తించిన కేసుల్ని మన ఏఎన్ఎం లాగిన్లోకి పెళ్తుందన్నమాట. ఈసారి ఇది ప్రతి ఒక్కటి ఆన్లైన్ అండి. ఆన్లైన్ అంటే వీళ్ళు యాప్లో ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి, అప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిని అథెంటికేట్ చేసి, అంటే మన ఓటీపీ కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ వాళ్ళు గుర్తింపు కార్యక్రమం, అంటే దానిలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేసుకుంటూ ఇది కేసు అనుకోండి మనకు లాగిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఏఎన్ఎం లాగిన్లోకి వెళ్ళిపోతుంది. లేదనుకోండి అది కేసు కాదని గుర్తిస్తారు. అలా వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి మనిషిని ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్తారనమాట.
1: ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది అంటారు.
0: అంతే, అంటే హిడెన్ కేసెస్, అంటే ఇప్పుడు కుష్టు అనగానే జనాలు దానికి స్టిగ్మా, స్టిగ్మా చాలా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ జనాలు గుర్తించాల్సింది ఏంటంటే ఇది చర్మ వ్యాధి కాదు, నరాలకి సంబంధించిన వ్యాధి. ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో చర్మం మీద మనకు రంగులేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, స్పర్శలేని మచ్చలు ఎంత ఉన్నా దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఇవన్నీ రావటానికి ముందే అది ఎక్కడ పోయి ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకు నరాలకి. నరాల్లో ఎప్పుడైతే నరాలు డ్యామేజ్ జరుగుతుందో అది ఆ అవయవం, అంటే ఆ నరం దేనికైతే సప్లై చేస్తుందో అది పనిచేయడం మానేస్తుంది. సో ఇక్కడ జనాలు గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఇలాంటి, అంటే లక్షణాలు ఇప్పుడు చెప్తాము, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నిస్సంకోచంగా నిర్భయంగా వెళ్ళి డాక్టర్ దగ్గర కలిసి వాటిని గుర్తిస్తే, మన దగ్గర 6 నెలలు 12 నెలలు మాత్రలు ఉన్నాయన్నమాట. సో అవి తింటే ఆ నరం, ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే అది చనిపోతుందో ఆ నరము అనేది మనకు స్పేర్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద డేంజర్ జోన్ అనమాట. అందుకోసము దీన్ని జనాలు ఏది ముందులే చర్మ వ్యాధి కదా దాచిపెట్టుకుంటే అయిపోతుందని కాదు, చర్మం మీద వచ్చింది అంటే అది నీకు గుర్తింపు, గుర్తింపు పట్టడానికి ఈజీగా అవుతుంది. అంటే భగవంతుడు ఇచ్చినా నిజం చెప్పాలంటే ఇది ఒక వరం. లోపలే ఏదో డ్యామేజ్ లోపలే ఏదో నరం డ్యామేజ్ అయిపోయినాక మనం ఏం చేయలేము. చర్మం మీదనే మీరు కనిపిస్తున్నప్పుడు అప్పుడే మనం ట్రీట్మెంట్, అంటే ఏదో దీనికి పెద్ద పెద్ద పరీక్షలు అవసరం లేదు, మనం కంటితో చూడొచ్చు. నిర్ధారణ కోసము మనము స్లిట్ స్కిన్ స్మియర్ అంటాం, అలాంటి టెస్టులు కూడా ఉంటాయి. అది లేకుండా ఒక ప్రతి మనిషి తన చర్మం మీద చూసి గుర్తుపట్టి చేసుకోగలిగినంత సాధారణమైనది. కానీ దీన్ని మనం దాచిపెట్టే కొద్దీ ముదిరిపోయి వికలాంగతకు దారితీస్తుంది.
1: సరే మేడం గారు, మరి ఎల్సీడీసీ సర్వేలో ఎవరెవరు పాల్గొంటారంటారు?
0: ప్రతి ఒక్కరు, అంటే మనకు క్యాంపెయినింగ్ ద్వారా. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎల్సీడీసీ అనేది మనకు, మీకు చెప్పాను ఇందాక, దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్కి మనకు ట్రైనింగ్లు ఇస్తారు. మళ్ళీ జిల్లా నుంచి మనము ఫీల్డ్ లెవెల్లో, అంటే మనం మెడికల్ ఆఫీసర్స్కి అనేది ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఆ మెడికల్ ఆఫీసర్స్ మళ్ళీ వెళ్ళి ఆ ఫీల్డ్ స్టాఫ్ సూపర్వైజర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశాసు, మేల్ వాలంటీర్స్ వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తారు. అంటే వీళ్ళందరూ పాల్గొంటారనమాట. ఇది మన జిల్లాలో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు బాస్ అయిన డిఎంహెచ్ఓ గారు ఉంటారు కాబట్టి వాళ్ళ అండర్ సూపర్విజన్లో జరుగుతుంది అనమాట. సో ఇది జిల్లాలో ప్రతి చోట ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడంతా మనం కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తారు. సో వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారండి.
1: వీళ్ళందరూ అంటే రోజువారీగా, ఇది మీరు ఏదైతే చెప్పారో, సెప్టెంబర్11వ నుంచి 24వ తేదీ
0: దీన్ని
1: ప్రాసెస్ జరుగుతూ
0: ఉంటుంది. అవసరమైతే ఒక 1 వీక్ 10 డేస్ పొడిగిచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట,
1: పరిస్థితులను
0: బట్టి.
1: సరే మేడం, ఇప్పుడు కుష్టి వ్యాధి వస్తేనే అంటే చాలా విధంగా చూస్తూ ఉంటారు, మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, అంటే పైన అంత మచ్చలు ఏర్పడము, చాలా మంది వాళ్ళని దూరం పెట్టడము, లేదంటే వాళ్ళు దాన్ని దాచుకోవడం విడన్ అని మీరే చెప్పారు కదా ఇంతకుముందు. మరి ఇలాంటి వాళ్ళని పల్లెల్లో పోయి ఇంటింటికి వెళ్ళి నిర్ధారణ చేస్తామంటారా?
0: అవునండి, ఇంటింటికి వెళ్ళి, మీకు చెప్పాను ఇందాక, అంటే ఫీమేల్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళనే ఎగ్జామిన్ చేస్తారు, మగవాళ్ళు మగవాళ్ళనే ఎగ్జామిన్ చేస్తారు. కాబట్టి దీంట్లో వీళ్ళకి ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ వాళ్ళు ఇంటి దగ్గరికే వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒకరి దగ్గరికి రావాలనేం లేదు, వీరే మన స్టాఫే అక్కడికి వెళ్తారు. సో ఎక్కడేదో బయట నించోబెట్టి ఏం చూడరు, ఇంట్లో వాళ్ళకి పరిధిలోన, వాళ్ళకు అనుకూలం ఉన్న ప్లేసు, ప్రాపర్ లైటింగ్ ఉన్న చోట ఎగ్జామిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నమాట.
1: వాళ్ళు ఇంకో రోగాన్ని
0: దాచుకోకూడదు. అండ్ ఇంకొకటి, ఇది ఎవరికి ఏమి మేము అంటే ఆశా కానీ డాక్టర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వీళ్ళు ఉన్నారు వీళ్ళు కుష్టి ఉంది అని ఎక్కడా ఇది ప్రాపగా

0: కాండ అనేది జరగదన్నమాట. బయటికి ఎవరికి చెప్పరు. మందులు ఇస్తారు, మందులు వాళ్లే వచ్చి తీసుకోవచ్చు, లేదా మా వాళ్లే పోయి ఇస్తారు, లేదా వాళ్లే పలాన్ చోట పెట్టమంటే కూడా అక్కడ నుంచి అయినా తీస్తారు. కాబట్టి ఇది కస్టమైజ్డ్ అని చెప్పాలి. ఇంకా ఈ మోడర్న్ టెక్నిక్లో చెప్పాలంటే కస్టమైజ్ అంటే పేషెంట్కి అనుకూలమైన పరిస్థితిని ప్రకారంగానే ట్రీట్మెంట్ కానీ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట.
1: ఎందుకంటే ప్రజలు కూడా దాచుకోకుండా మరి ఎవరైతే మీరు వెళుతూ ఉన్నారో 11వ తేదీ నుంచి సర్వే కానివ్వండి, దీంట్లో పాల్గొనడానికి కానివ్వండి, మీరు సహకరించండి. ఎందుకంటే ఒకసారి రోగం వస్తే వెంటనే చూపించుకుంటే నయం చేసుకుంటే బాగుంటుంది. మనం ఇంతకుముందే అనుకున్నాం ఆరోగ్యం మహాభాగ్యం అని, మరి ఇది కూడా అంత పెద్ద సమస్య కాదని చెప్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు ఇంటి దగ్గరే చూస్తారు కాబట్టి బయట కూడా తెలియకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు.
0: అవును, అంటే ఇంటికి వెళ్ళి చూస్తున్నారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, పక్క ఇంటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఇది వెళ్లే వాళ్ళంతా మన స్టాఫే ఉంటారు. ఇది ఉందా లేదా అనేది ఆశ కూడా ఓన్లీ, ఇప్పుడు రకరకాల మచ్చలు ఉంటాయి, రకరకాల ఇది ఉంటాయి, అది జబ్బా కాదా అనేది ఎవరు నిర్ధారిస్తారు? డాక్టర్ గారు నిర్ధారిస్తారు. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి తెలిసే ఛాన్సులు లేదు. జస్ట్ అక్కడున్న లక్షణాలు మాత్రమే అందులో నోటిఫై అవుతాయి.
1: మరి ప్రజలందరికీ మరి రేడియో తరపున కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఈ నెల అంటే సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ నిర్ధారణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి క్యాంపెయినింగ్ మీరంతా సహకరించండి డాక్టర్ల దగ్గర. మీకేమైనా సమస్య ఉంటే కూడా వాళ్ళతో చెప్తే బయట వాళ్ళకి చెప్పుకోకుండా కూడా మీ సమస్య వాళ్ళు తీర్చడానికి అవకాశం ఉందంటారు.
0: అంతేనా?
1: సరే డాక్టర్ గారు, మరి కుష్టి వ్యాధి అంటే చూస్తూ ఉంటాము, అంటే మచ్చలు మచ్చలు వస్తూ ఉంటాయి, చాలామంది వారిని అంటే వేరే విధంగా పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటారు?
0: మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా ఈజీగా గుర్తించగలిగింది. అంటే ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా కుష్టికి మాత్రమే ఉంటుందని కాదు. నేను ఇది ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్తాను కనుబొమ్మలు రాలిపోవడము అనేసి. ఇది కుష్టిలోనే కాదు, చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి. అంటే మీకు కనుబొమ్మలు లేని వాళ్ళందరూ కుష్టి వ్యాధి గ్రస్తులు కాదు అనేసి. అందుకోసము అంటే ఇవి సింప్టమ్స్ అన్నమాట. వీటిని బట్టి ఉంటే మళ్ళీ మనం నిర్ధారిస్తాము. సో ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ మీకు అంటే అవేర్నెస్ కోసం అనమాట, మీరు కన్ఫర్మ్ చేయటానికి కాదు. సో మనం ఫేస్ నుంచి తీసుకుందాం. ఫేస్ మీద చర్మము కొంచెము అంటే నార్మల్ మరి పర్సన్స్ కంటే వీళ్ళకి నిగనగలాడుతుంది, నూనె గారడం అంటాం చూడండి, అలా ఉండే ఉంటుంది. తర్వాత చెమట అనేది పట్టదు అనమాట వీళ్ళకి, ఎందుకంటే నరాలు దెబ్బతిని ఉంటాయి. అంటే అఫ్కోర్స్ ఇది లాస్ట్ స్టేజ్ అనుకోండి, ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళని కూడా మనం గుర్తిస్తామని. తర్వాత కణితలు ఉంటాయి మొహం మీద అక్కడక్కడక్కడ కణితలు. తర్వాత ఇప్పుడు నాకు చెప్పినట్టు కనుబొమ్మలు రాలిపోవటం అనమాట. తర్వాత కన్ను కూడా అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ముదిరిపోయినప్పుడు వీళ్ళకి ఆ నరం ఒకటి దెబ్బతిన్నప్పుడు కన్ను మనం మామూలు క్లోజ్ చేసుకున్నట్లు వీళ్ళు క్లోజ్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఆ మజిల్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ నర
1: కళ్ళు
0: పూర్తిగా క్లోజ్ చేయకుండా సగం క్లోజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా ఈ అవకాశం అంటే నరం దెబ్బతినింది అనే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు ఒకసారి చూపించుకుంటే మంచిది. తర్వాత బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అంటే మనకి ముక్కు ఇప్పుడు చక్కగా ఉంటుంది కదా, అక్కడ వీళ్ళకి ఏమంటే స్టార్టింగ్లో అణిగిపోయినట్టు ఉంటుంది అనమాట పైన. సో బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ కొలాప్స్ అవుతుంది అనమాట, అదొకటి. తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను సార్ రకరకాల నరాలు దెబ్బతింటాయని. ఇప్పుడు మనకి మామూలు పక్షవాతంలో లాగా దీనికి కూడా నోరు కొంచెం వంకర తిరిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత చెవుల మీదకి వస్తే కణితలు కనిపిస్తాయి ఇక్కడ. సో ఇవి ఫేస్ వరకు వస్తాయి. తర్వాత ఈ మచ్చలు గురించి చెప్తే అవి మనకు లైట్ కలర్ అంటే మన చర్మం కంటే లైట్ కలర్ ఉండొచ్చు, లేదా ఎర్ర రంగు ఉండొచ్చు, లేదా రాగి రంగు ఉండొచ్చు, ఇలాంటి మచ్చలు అన్నమాట. దాని మీద స్పర్శ ఉండదండి. కాకపోతే ఫేస్ మీద స్పర్శ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మనము దీనికి బైలేటరల్ అంటాం. అంటే ఒక సైడే కాదు కదా, రెండు సైడ్లు నర్వ్స్ మనకు అక్కడ సప్లై అవుతుంది. కాబట్టి ఒక నర్వ్ డ్యామేజ్ అయ్యి ఇంకొక నర్వ్ ఉంటే కూడా మనకు అనెస్థీషియా అనేది రాకపోవచ్చు. కానీ మిగతా చోట బాడీలో ఇలాంటివి ఈ మచ్చలు అనేవి ఎక్కడైనా ఉండొచ్చు, తల నుంచి పాదాల వరకు ఎక్కడైనా రావచ్చు ఇది. సో స్పర్శలేని మచ్చలు. తర్వాత ఇప్పుడు మనం చేతులు చూసుకుంటే చేతుల మీద కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మచ్చలు కణితలు ఇవి కాకుండా మన చేతులు వేళ్ళు వంకర్లు పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. క్లా హ్యాండ్ అంటాం అనమాట. అంటే మనకు ఇప్పుడు మనం మామూలుగా ఎలా క్లోజ్ చేసి పెట్టుకుంటామో వీళ్ళకి అలా కాకుండా చిటికెన్ వేలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అన్ని వేల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. చిటికెన్ వేలు ఇవి ఇక్కడ వస్తుంది అనమాట. వీళ్ళు సరిగ్గా ఓపెన్ చేయలేరు అనమాట, ఇట్లా సగం వంగి ఉంటుంది అనమాట. క్లా హ్యాండ్ అంటాం దీన్ని, ఇలాంటిది. తర్వాత కాళ్ళకు వస్తే అంటే కాళ్ళ దగ్గర కూడా మనం ఈ కణితలు మీకు చెప్పాను, మచ్చలు కణితలు అనేవి

ఇది కామన్, ఎక్కడైనా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని స్పెసిఫిక్గా కాళ్ళకు వస్తే, కాళ్ళ దగ్గర కూడా ఇలా వీళ్లకు ఈ వంకర్లు పోవడం ఒకటి. మెయిన్గా వీళ్ళు నడకలో మనము డిఫరెన్స్ తెలుస్తాం, అంటే ఫుడ్ డ్రాప్ అంటాం అన్నమాట. అంటే కాళ్ళు ఎత్తి పెడుతుంటారనమాట, మనం మామూలుగా ఎత్తడం కాదు, ఇలా చెప్పులు జారిపోకుండా ఇలా ఎత్తి పెట్టుకుంటా ఉంటారు, ఎందుకంటే జారిపోతుంటాయి అక్కడ ఉన్న ఆ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అనమాట. సో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ కోసం చెప్తున్నాను. ఇలాంటివి ఉన్నప్పుడు ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మీరు పరీక్ష చేయించుకుంటే, ఒకవేళ ఇది ఉందనుకోండి దీనివల్ల లాస్ ఏం లేదు, మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సరే ఇది ఉంటే ఉంటుంది, మాది వరకే పోతుంది కదా మీకేమి అని అనుకుంటే, ఇది మనము ఇంకొకరికి పంచుతున్నాం, ఆస్తులు పంచినట్టే అండి ఇవి కూడా. ఇప్పుడు వేరేవి అనుకోండి, దగ్గు జలుబు అవన్నీ అంటే మనకు ఒక వారం లోపలే తెలిసిపోతుంది ఇంట్లో. ఇప్పుడు ఒకరికి జలుబు వస్తే పక్కవాడికి వచ్చేస్తుంది కదండి, ఇది కూడా అంతే. ఇది కూడా మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్స్, అంటే ముక్కు దొరికిన డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటి వల్లే ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇంట్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అలా

0: పంచుతున్నాం, ఆస్తులు పంచినట్టే అండి ఇవి కూడా. ఇప్పుడు వేరేవి అనుకోండి, దగ్గు జలుబు అవన్నీ అంటే మనకు ఒక వారం లోపల తెలిసిపోతుంది ఇంట్లో. ఇప్పుడు ఒకరికి జలుబు వస్తే పక్కవాడికి వచ్చేస్తుంది కదండి, ఇది కూడా అంతే. ఇది కూడా మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్స్, అంటే ముక్కు దొరికిన డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటి వల్లే ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇంట్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అలా అని మనకి ఏదో వారం 10 రోజుల్లో కనిపించదు ఇది. దీనికి ఇంక్యుబేషన్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట, సంవత్సరాల్లో ఉంటుంది. 90 రోజులు ఉండొచ్చు నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి దీన్ని తొందరగా గుర్తించలేమన్నమాట. సో ఈరోజు ఒక నెల వరకు వీళ్ళకేం రాలేదులే ఇంకేం కాదు కదా అని అనుకోకండి, మన నుంచి మన వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మేము ఇప్పుడు చూస్తుంటాం కేసెస్, అంటే ఒక 10 ఏండ్లు 9 ఏండ్లు పిల్లలకు వస్తుంది. ఎవరికి ఉండాలంటే వాళ్ళ అమ్మకి నాన్నకి లేదు, వాళ్ళ తాతగారికి ఉన్నింది. వంశపారంపర్యం రాదు ఇది, కానీ మీకు ఇందాక చెప్పాను ఒకే ఇంట్లో ఉంటున్నాము, ముక్కులోనున్న డ్రాప్లెట్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మనిషి నా జబ్బు కదా, దీనివల్ల నాకేం ప్రాబ్లం లేనప్పుడు ఏముందిలే అని దాచిపెట్టుకుంటే ఈ జబ్బుని మీరు తర్వాత తరాలకి ఇస్తున్నారనమాట,
1: పంచుతున్నారు.
0: కాబట్టి దీన్ని ట్రీట్ చేసుకుంటే అది ఉత్తమం, అన్నిటికంటే మంచి సొల్యూషన్ ఇది ట్రీట్మెంట్ అండి. దీంతో మీకు క్యూర్ అవుతుంది, దాంతోపాటు మీ ఇంట్లో వాళ్ళు సెక్యూర్ అవుతారు.
1: ఎందుకంటే మీరు అజాగ్రత్తగా ఉంటే
0: ఇంట్లో వాళ్ళకి
1: వ్యాధిని ఇతరులకు పంచినట్లు మీ ఇంట్లో వాళ్ళకి
0: పంచుతాం ఇది, ఆస్తులు పంచినట్టు
1: ఎందుకంటే మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ అవగాహన కోసం ఏర్పాటు చేసినట్టు కాదు, మీ యొక్క వ్యాధి నిర్ధారణ చేసుకొని మరి వీరి వ్యాధిని మీరు తగ్గించుకుంటే మీ కుటుంబాన్ని కూడా బాగా చేసిన వాళ్ళు అవుతారు. సరే మేడం గారు, మరి కుష్టి వ్యాధి నిర్ధారణ ఎవరు ఏ విధంగా చేస్తారండి?
0: ఇప్పుడు మీకు ఇన్ని లక్షణాలు చెప్పాను కదా, ఇది ఇప్పుడు కేసులన్నీ ఇప్పుడు ఆశా వర్కర్స్ మన మేల్ వాలంటీర్స్ చూసి, అంటే సస్పెక్ట్స్ అంటామండి వీళ్ళని, అంటే ఎవరైనా ఈ లక్షణాల్లో ఇవన్నీ ఉండొచ్చు, వీటిలో ఏదో ఒకటో రెండో ఉండొచ్చు, అలా లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ రెఫర్ చేస్తారనమాట, డాక్టర్ గారి దగ్గరికి రెఫర్ చేస్తారు. డాక్టర్ గారు చూస్తారు, ఇక్కడ పిహెచ్సి లెవెల్లో డాక్టర్ గారు చూస్తారు. అక్కడ ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది ఓకే అని తర్వాత డిస్టిక్ నోడల్ టీమ్ ఉంటుందండి, డిస్టిక్ టీమ్ నుంచి వెళ్ళి అక్కడ దాన్ని కన్ఫర్మ్ చేస్తామన్నమాట. ఏమైనా డౌట్ఫుల్ కేసు ఉన్నాయనుకోండి టెస్ట్లకు పంపిస్తామన్నమాట. నేను చెప్పాను స్లిట్ స్కిన్స్ మీ ఆ టెస్ట్ అంటాము, అది చిన్న టెస్టే అది. సో ఆ టెస్ట్ ద్వారా దాన్ని నిర్ధారణ అవుతుంది అన్నమాట.
1: మేడం గారు, చాలామంది కొన్ని వ్యాధులకు చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అనేవి కొన్ని వ్యాధులు ఉంటాయి, మరి కుష్టి వ్యాధికి చికిత్స ఉందంటారా?
0: 100% ఉందండి, 100% ఈ మందులు మనం MDT ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం ఇది. సో దీంట్లో మళ్ళీ మనం 2 రకాలు ఇస్తామన్నమాట, PBMB అంటాం, అంటే పాసి బ్యాసిలరీ అంటే బ్యాసిల్లై తక్కువ ఉన్నాయి అని, మల్టీ బ్యాసిలర్ అంటే బ్యాసిల్లై ఎక్కువ ఉన్నాయని అనమాట. దీన్ని మనము ఎలా అంటే ఈ మచ్చలు ఉన్నాయి కదా వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 5 మచ్చలు ఆర్ 5 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, నరాలు ఏవి ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆ తర్వాత వీళ్ళకి స్మియర్ తీస్తామన్నమాట, ఆ స్మియర్లో కూడా బ్యాసిల్లై కనిపించలేదనుకోండి, అంటే బ్యాసిల్లై తక్కువ ఉన్నాయని అర్థం, దాన్ని పాసి బ్యాసిల్లరీ అంటాం. దానికి 6 నెలలు మందులు పెడతాం, MDT మందులు. అదే 5 కంటే ఎక్కువ మచ్చలున్నా లేదా నరాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, ఆ నరాలు ఇన్వాల్వ్ అయినా తర్వాత ఈ బ్యాసిల్లై అనేది మనకి ఈ స్మియర్లో కనిపించినప్పుడు కూడా అంటే దాని అర్థం బ్యాసిల్లై ఎక్కువ ఉన్నాయని, అప్పుడు మనం దీనికి 12 నెలలు ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట.
1: సరే మేడం, కుష్టి వ్యాధి అనేది మరి పూర్తిగా నయమవుతుందంటారా?
0: ఖచ్చితంగా నయమవుతుందండి,
1: అంటే ప్రాపర్గా ట్రీట్మెంట్
0: ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తుందని ఏం లేదు ఇది. ఇప్పుడు ఇంట్లో ఒకరికి వచ్చింది, ఆ ఇంట్లో ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 మందికి కంపల్సరీ రావాలని ఏం లేదు. ఇది ఇమ్యూన్ స్టేటస్ అంటాం, అంటే వాడి రోగ నిరోధక శక్తి వాడికి స్ట్రాంగ్గా ఉందనుకోండి, వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 0 అండి. ఇప్పుడు మేమందరము ఆ ప్రేషలతోనే పనిచేస్తూ ఉంటాం, DPMOs అని ఫీల్డ్ లెవెల్లో నా వీళ్ళందరూ మేము నిత్యం వాళ్ళతో
1: కాంటాక్ట్
0: అయ్యే ఉంటాం. అలా అని మాకు జబ్బు ఉందని కాదు కదా, అంటే మన ఇమ్యూనిటీ స్టేటస్ని బట్టి కూడా ఈ జబ్బు అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రజలకి దీంట్లో ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే, మనము పౌష్టిక ఆహారం తీసుకుంటే కూడా ఈ వ్యాధి నుంచి, అంటే ఆ బ్యాసిల్లై మన లోపల వచ్చిందనుకోండి, వచ్చినా దాన్ని మనము చంపేయగలం అనమాట. మందులు లేకుండా కూడా చంపేంత శక్తి ఎట్లా వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో దానికి ఏంటి, మనం పోషకాహారము, మంచి అలవాట్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.
1: ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని రోగాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు,
0: నయమవుతాను,
1: నయం కావడానికి
0: అవకాశం ఉంటుంది. అండ్ ఇది మీకు చెప్పినట్టుగా ముక్కు ద్వారా అంటే డ్రాప్లెట్స్, నేసల్ డ్రాప్

0: ప్లేట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైం అయినా కూడా ఒక నెలలో అంటే ఒక మన మామూలుగా మా మందు ఉంది రిఫామ్సిన్ అంటుంది దాంతో 99.8% వరకు బ్యాసిల్లే చచ్చిపోతుందంటారు. అంటే అంత చచ్చిపోయినా మిగతా బ్యాసిల్లే ఉంటుంది కదా, దానికోసం మనం మిగతా ఎక్స్టెన్షన్ చేస్తాము. సో ఆ 1 మంత్ 2 మంత్స్ మనం కనుక మాస్క్ కనుక పెట్టుకోగలిగితే 2 నెలలు ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్డింగ్ ఛాన్స్ చాలా తగ్గిపోతుంది.
1: మేడం గారు, మరి కుష్టి అంగవైకల్యం గల వారికి వైద్యం ఏ విధంగా కల్పిస్తారంటారు?
0: దీన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటామండి. అంటే ఇప్పుడు చేయి వంకరిపోయి ఉంటుంది, అంటే వేలు వంకరిపోతుంది, దీనికి వాస్కులర్ సర్జన్స్ వీళ్ళు ఉంటారండి మనకు ఈ DFIT అని నెల్లూరులోన పల్మనేరులోన ఇట్లా మనకు కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట. అక్కడ దీనికి స్పెషల్ సర్జన్స్ ఉంటారు, దీనికే ట్రైన్ అయిన వాళ్ళు దీనికి సర్జరీస్ చేస్తారనమాట. చేసి దీంతో పాటు ఫిజియోథెరపీస్ ఇస్తే నియర్ నార్మల్కి వచ్చేస్తుంది వాళ్ళ స్టేటస్.
1: కాబట్టి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వాళ్ళకి రెఫర్ చేస్తారు?
0: రెఫర్ చేస్తామండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఈ సర్జరీ అయినంత కాలం ఈ దీనికి గవర్నమెంట్ అంటే వీళ్ళు పని నుంచి అంటే పని చేసుకునే స్టేజ్ ఉండదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనమాట దానికి.
1: ఇలాంటి
0: వ్యాధిగ్రస్తులకు సర్జరీకి వెళ్తే ఆ పీరియడ్ వాళ్ళు లైవ్లీహుడ్ కోల్పోతారు కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనమాట.
1: కాబట్టి అది కూడా ఒక
0: అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి 2 రకాల బెనిఫిట్, వాళ్ళకు ఒక అంగవైకల్యం తగ్గిపోతుంది, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జనాలు ఉపయోగించుకోవాలని ఈ వేదిక మీద
1: తెలియజేస్తున్నానండి. సరే మేడం, కుష్టి వ్యాధి పట్ల అంటే చాలామందికి ఈ భయం అనేది ఉంటూ ఉంటుంది మామూలుగా, మరి ఇలా ఈ భయం తగ్గించాలంటే మరి మీరేం చేయగలరు మరి?
0: ఎస్ అండి, అదే అవగాహన అండి. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, ఇది దీర్ఘకాలిక జబ్బే కాదు, ఇది రావడం కూడా వ్యాపించడం కూడా మెల్లగా వెళ్తుంది అనమాట, సంవత్సరాలు పడుతుంది మీకు చెప్పాను ఇది. కాబట్టి మనం తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ చేసినప్పుడు డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదేం క్యాన్సర్ కాదు, చచ్చిపోతారు అనే భయమే లేదు. నిశ్చింతగా ఈ జబ్బు రావడం వల్ల చావు అనేది వస్తుందన్న భయమే లేనప్పుడు భయం ఎందుకండి? రెండోది, ఇంత ఫ్రీగా మందులు ఇస్తున్నారు, దీనికి ఒకవేళ ఏమన్నా అంగవైకల్యం లాంటివి ఉంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతున్నాయి. అండ్ వీళ్ళకి ఇంకొకటి, ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి ప్రతిదీ, కానీ మందులు తీసుకోవడం నుంచి వాళ్ళకి సర్జరీస్ వరకు వాళ్ళు ఎలా వాళ్ళకు అనుకూలం ఉంటుందో దాని పరంగానే గవర్నమెంట్ వీళ్ళను చేసుకోవటానికి గవర్నమెంట్ సహకరిస్తుంది. కాబట్టి భయం అనేది అనవసరం అండి. ఇది స్టిగ్మా అంటే ఇప్పుడు పక్కవాడు ఏం ఆలోచిస్తున్నాడో, ఎంతసేపు మనం పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తే మనం కోల్పోతామన్నమాట. సో పక్కవాళ్ళు అంటే ఇది ఒక స్టిగ్మా ఉంది, స్టిగ్మా డిసీజ్ దీని ఇది వస్తే అంటే పాతకాలం అండి, ఇప్పుడో 100 ఇయర్స్ బ్యాక్, అప్పుడు దీనికి ట్రీట్మెంట్లు ఇలాంటివి ఏమి లేవు కాబట్టి అది ఒకసారి వచ్చిన తర్వాత మీకు చెప్పినాను అది ఇంకా తినేస్తుంది అనమాట నరాలని డ్యామేజ్ అవడం వల్ల. అందుకే ఆ పర్టికులర్ ఇప్పుడు నరాలు సప్లై తగ్గిపోయినప్పుడు మీకు మెల్లగా బ్లడ్ సప్లై ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి అబ్జార్ప్షన్ ఫింగర్స్ అంటాం, అంటే ఫింగర్స్ కోల్పోతుంటారు కాళ్ళకి చేతులకి ఇవన్నీ అంటే అబ్జార్ప్షన్ జరుగుతుంటాయి అన్నమాట. ఇదే ఒక్కప్పటిది, ఇప్పుడు ఆ భయం లేదు. ఒక్కసారి మనం మందులు తిన్నప్పుడు ఈ మందులు తినే టైంలో కూడా రియాక్షన్స్ అంటాం, ఇవి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రియాక్షన్స్ వచ్చింది కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. రియాక్షన్స్ అంటే ఏంటి అంటే ఎక్కువ మోతాదులో ఈ బ్యాసిల్లైని మన మందులు చంపేస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఉత్పత్తి అయిన టాక్సిన్స్ వల్ల మన బాడీ రియాక్ట్ అవుతుంది. సో మీకు రియాక్షన్స్ వచ్చిందంటే నెగిటివ్ అని కాదు, మీ లోడ్ని ఒక్కసారిగా అది తీసేస్తా ఉంది. కాబట్టి ఇలాంటి ఈ టైంలో కూడా మనకు గవర్నమెంట్ ఈ రియాక్షన్స్ కూడా మనము మందులు ఇస్తున్నాం అన్నమాట. కాబట్టి భయం అనేది ఏ కోసానా లేదండి, మనిషి ఆలోచనలో ఉంది తప్ప నిజంగా ఈ జబ్బు వల్ల ఎలాంటి భయము లేదండి.
1: కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే కుష్టి వచ్చిందంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు, దీనికి నిర్ధారణ ఉంది, నిర్ధారణ చేస్తారు, అలాగే మందులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. కాబట్టి జనాలు ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అంటారు.
0: అంతే అండి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోన ఫ్రీగా చేస్తారు. అండ్ దీనికి ఎటువంటి భయము అవసరం లేదు, ఎవరికో చెప్తారు ఇట్లా ఏది అనే అవసరం కూడా లేదండి. ఇది నిశ్చింతగా

0: నిర్భయంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చండి. దీనికే స్పెసిఫిక్గా అంటే మనకు టీహెచ్ వార్డ్ అంటామండి, జనరల్ హాస్పిటల్లోన గవర్నమెంట్ హాస్పిటల్లో టీహెచ్ వార్డ్ అని ఉంటుంది. ఇది దీనికి మాత్రమే చూస్తారు, డైరెక్ట్ అక్కడికి వచ్చినా చూస్తాము. లేదు అంటే మన పిహెచ్సి లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మనకు మండలానికి ఒకటి రెండు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళినా సిహెచ్సికి ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ ప్రతి డాక్టర్ని ట్రైన్ అయి ఉంటారు దీంట్లో, అండ్ ఖచ్చితంగా వాళ్ళు చూడగలరు.
1: కాబట్టి మరి ప్రజలు కుష్ఠవ్యాధి వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు, మీరు డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు మీకు అంతా ట్రీట్మెంట్ చేస్తారు, దానికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 11వ తేదీ నుంచి దాదాపుగా 24వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ ఉంది. కాబట్టి ఎవరైతే టీమ్స్ వస్తున్నారో అంటే వైద్య ఆరోగ్య శాఖ నుంచి వారికి సహకరించాలని మేము కూడా తెలియజేస్తున్నాం. మేడం గారు, ఇప్పుడు మీరు క్యాంపెయిన్ మొదలు పెడుతున్నారు 11వ తేదీ నుంచి, అంటే చాలామంది ప్రజలు పల్లెల్లో పనులకు వెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ కొద్దిగా చెప్పండి.
0: వీళ్ళు పొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుందండి, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రౌండ్ అవుతుంది అన్నమాట. ఈ టైంలో వాళ్ళు ఒకవేళ లేకపోతే వాళ్ళు వచ్చిన టైంలో అయినా సంప్రదించవచ్చు, ఎందుకంటే ఆశా వర్కరు అదే ప్రాంతంలో నివసించే వాళ్ళే, అదే ఊర్లో ఉంటారు కాబట్టి ఏ టైంలో అయినా ఆశా వర్కర్కి వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్లు ఉంటాయి. వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు అనుకుంటే ఆ టైంకి వీళ్ళు చేయొచ్చు. అందుకోసమైనా ఇది మామూలుగా 9-10కి స్టార్ట్ అవ్వదు, పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది. సో ఆ టైంకే వీళ్ళు వెళ్ళి చూస్తారు. ఆ పొద్దున్న లేని వాళ్ళు కొంతమంది సాయంత్రం పనుల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా ఆశా వర్కర్ ఆ టైంలో కూడా వెళ్ళి చూడొచ్చు అన్నమాట, వాళ్ళ అనుకూలాన్ని బట్టి.
1: కాబట్టి ఈ టైమింగ్ మీరు ఒకవేళ ఉంటే మిమ్మల్ని కలుస్తారు, లేనప్పుడు కూడా మీరు ఆశా వర్కర్ని సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళి వస్తే ఆశా వర్కర్ గారు సంప్రదిస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు.
0: అవునండి.
1: మేడం జయలక్ష్మి గారు, ఏదైతే ఈ లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉందో ఈ నెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, మరి అందులో మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఈ కుష్ఠివ్యాధిని ఏ విధంగా కనుక్కుంటారు, మరి కుష్ఠివ్యాధి లక్షణాలు ఏమి, వ్యాధి లక్షణాలు కనుక్కున్న తర్వాత వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ మీరు అందచేయడం జరుగుతూ ఉంది, ఒకవేళ అంగవైకల్యం వస్తే వారికి ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: శ్రోతలు, ఇంతవరకు ఇంటింటా కుష్ఠవ్యాధి గుర్తింపు కార్యక్రమం, జిల్లా కుష్ఠు ఎయిడ్స్ టీబీ అధికారిని డాక్టర్ బి జయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఈరోజు సాయంకాలం 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో పెద్దపపూరు మండలం చీమలవాగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.

ఈరోజు సాయంకాలం 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయభార ఘట్టం నుండి కర్ణపాత్రను శ్రీ పి చెన్నయ్య, అలాగే అశ్వత్థామ పాత్రను శ్రీ టి కలందర్, అలాగే రామాంజనేయ యుద్ధం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలను శ్రీ జి చిదంబరెడ్డి గారు వినిపిస్తారు.

7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె విజయ గౌరీ పాడిన లలిత గీతాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పాల్గొని ప్రసంగించారు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తుందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచించారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్ట్రపతి, ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 80% మంది మహిళలేనని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: आप ऐसे समय में फैशन टेक्नोलॉजी के विभिन्न विधाओं के स्नातक बन रहे हैं जो भारत आत्मनिर्भरता के अनेक आयामों पर तेजी से आगे बढ़ रहे हैं. आज हमारे देश पहले की तुलना में कहीं अधिक आत्मविश्वास के साथ विश्व पटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं. मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था. अभी 4,000 करीब जो बच्चे यहाँ उपस्थित थे उनमें से 85% महिलाएं हैं.
0: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించటం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయటం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్, జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
3: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
0: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
2: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7.7

0: 8% వృద్ధి నమోదు చేయటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి.
2: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.
0: దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఢిల్లీలో సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
3: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
2: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించటం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవటం పైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
0: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలనా ఉపగ్రహం EOS-5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలనా సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
4: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
2: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించి

0: నుంచి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపజేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
1: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: ఈస్టర్న్ ఆర్ వెస్టర్న్ దోనో ఫ్రేట్ కారిడోర్స్ హమారే దేశ్ కే లియే బహుత్ బడీ ఏక్ తాకత్ హై. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నే ఫోకస్ కర్కే ఇస్ కామ్ కో ఆగే లియా, మే జో భీ డిఫికల్టీస్ థీ ఉన్కో దూర్ కియా ఔర్ అబ్ ఈస్టర్న్ ఔర్ వెస్టర్న్ ఫ్రేట్ కారిడోర్స్ కా కామ్ 100% కంప్లీట్ హో గయా హై. ఆగామీ కుచ్ హీ దినో కే బాద్ మే మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ ఇస్ పూరే కంప్లీట్ ఈస్ట్ ఔర్ వెస్ట్ ఫ్రేట్ కారిడోర్ కో రాష్ట్ర కో సమర్పిత్ కరెంగే.
0: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హై, క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్నే మే కోయి కిసీ బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. పూరే శిక్షా జగత్ సే యే కహనా చాహతా కి హమే బహుత్ పహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుసనా పడే. బచ్పన్ మర్నే నహీ దేనా చాహతా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

తర్వాత ముద్దుల పిరుడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి డోర్నల బాలరాజు, రేణుక, నరసన్న, దస్తగిరి ఇంకా వీరందరూ వీరి కుటుంబం కోసం ఈ పాట.

ఉండాలి, బట్ బుద్ధిగా ఉండాలి, శ్రద్ధగా చదవాలి, పిల్లలు దేవుళ్ళు ఒక్కటని పిలచాలి.

తర్వాత ఉమ్మడి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్ష్మి వీరి కోరికపై పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

పంచభూతాల సాక్షిగా ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: కేఆర్కే నుంచి సాంగ్ వినేశారు మనం
1: కేఆర్కే నుంచి సాంగ్ వినేశారు మనం
0: ఆంధ్ర మహాభాగవత అడిగిన క్వశ్చన్ ఆంధ్ర మహాభాగవత మనకి ప్రసిద్ధి చెందిన భాగవత మనకి
1: తెలుగులో
0: భాగవత
1: కవి
0: తెలుగులో రచించిన
1: మరి ఆన్సర్స్ వచ్చేసాయి చూద్దాం
0: ఎవరు అడిగారు
1: మరి ఆన్సర్స్ వచ్చేసాయి
0: చూద్దాం
1: ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది
0: రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి
1: రామకుమారి గారు
0: పంపించారు
1: మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్
0: అండి అండ్ హాయ్ చందన
1: అండ్ ద క్వశ్చన్ కు ఆన్సర్ విజయ అమృతరాజు అండ్ ద క్వశ్చన్ కు ఆన్సర్ విజయ అమృతరాజు అండ్ ఇందాక
0: దానికి మిర్యాల కూడా అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు అలాగే
1: అప్పలరాజ్ గారు మూసపేట
0: నుంచి నరేష్ గారు
1: ఫ్యామిలీ
0: అండ్ మూసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు అన్నమాట
1: ద డేవిడ్ రాజా
0: ఓకే ది డేవిడ్ రాజ్ అనే
1: రాజా
0: ఓకే ది డేవిడ్ రాజ్ అనే
1: నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు
0: నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు
1: అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి
0: అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి
1: మల్లీశ్వరరావు గారు సాంబీ గారు ఫ్యామిలీ కంకిపాడి
0: మల్లీశ్వరరావు గారు సాంబీ గారు ఫ్యామిలీ కంకిపాడి
1: అలాగే కనకారావు గారు పడ నుంచి పంపించారు
0: అలాగే కనకారావు గారు పడ నుంచి
1: తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అలాగే వెంకటలక్ష్మి
0: తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అలాగే
1: వెంకటలక్ష్మి భాస్కర్
0: గారు పడ నుంచి
1: కరెక్ట్ ఆన్సర్
0: అలాగే భాస్కర్ గారు
1: చందనజీ నేనైతే కాదండి
0: అండ్ చందనజీ నేనైతే కాదండి
1: అంటూ ఆన్సర్ చేశారు
0: రమ్మయ్య గారు కర్నూలు
1: నుంచి నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ ఇంకా
0: రామానగర్ నుంచి
1: భాస్కర్
0: రెడ్డి గారు
1: ఒడిశా నుంచి పంపించారు
0: అలాగే
1: మధుసూదన్ గారు పంపించారు
0: అండ్ అలాగే రవీంద్ర రెడ్డి గారు సర్వే
1: పని అలాగే రవీంద్ర రెడ్డి గారు
0: సర్వే పల్లి
1: పంపించారు కరెక్ట్
0: ఆన్సర్
1: విజయలక్ష్మి గారు
0: అండ్ అలాగే
1: సంధ్యా గారు ప్రొద్దుటూరు
0: నుంచి అండ్ అలాగే
1: సంధ్యా గారు
0: ప్రొద్దుటూరు నుంచి పంపించారు
1: విజయవాడ నుంచి
0: నందు గారు కరెక్ట్
1: ఆన్సర్ అండ్ విజయవాడ నుంచి
0: నందు గారు కరెక్ట్
1: ఆన్సర్ అండ్ పద్మస్థానరావు
0: గారు నమస్తే
1: అండ్ అలాగే
0: ఓంకార్ గారు గౌరీ
1: గారు రామానగర్
0: అండ్ అలాగే
1: ఓంకార్ గారు గౌరీ
0: గారు రామానగర్
1: పల్లి పంపించారు
0: కరెక్ట్ ఆన్సర్
1: అండ్ అలాగే వాసు గారు పంపించారు
0: చనుమండ నుంచి
1: అండ్ అలాగే వాసు గారు
0: పంపించారు
1: చనుమండ నుంచి
0: కరెక్ట్ ఆన్సర్ అండ్
1: అలాగే
0: బంగారు తల్లి
1: మీకు
0: మీ చోపుటూలందరికీ
1: బంగారు తల్లి
0: రాకీ శుభాకాంక్షలు
1: అంటూ
0: రిలేటెడ్ రాకీ శుభ

0: ఆకాంక్షలు
1: అంటూ
0: అన్నయ్య అంటూ
1: మీ
0: పంపించారు, అండ్ అలాగే
1: అన్నయ్య అంటూ పంపించారు, అండ్
0: కృష్ణ
1: అలాగే
0: జన్మాష్టమి కూడా బిలేటెడ్ చెప్పేశారా?
1: కృష్ణ
0: ఓకే థ్యాంక్ యూ
1: జన్మాష్టమి కూడా
0: అండి.
1: బిలేటెడ్
0: మీ
1: చెప్పేశారా?
0: సోదరుడు
1: ఓకే
0: అంటూ
1: థ్యాంక్ యూ
0: పంపించారు,
1: అండి.
0: మీ
1: ఎవరు
0: సోదరుడు అంటూ
1: పేరు
0: పంపించారు.
1: పేరు
0: ఎవరు పేరు పేరు నేను భారతం రాసిన వారిని అని
1: నేను
0: అనుకున్నాను,
1: బంగార్
0: భారతం
1: తల్లి
0: రాసిన
1: అంటున్నారు.
0: వారిని అని అనుకున్నాను, బంగార
1: ఓకే
0: తల్లి
1: కరెక్ట్
0: కింద
1: అంటున్నారు.
0: పంపించారు కరెక్ట్ ఆన్సర్.
1: ఓకే
0: ఇంతకీ
1: కరెక్ట్
0: మీ
1: కింద
0: పేరు పంపించారు కరెక్ట్
1: మీ
0: ఆన్సర్.
1: పేరు
0: ఇంతకీ మీ
1: కావాలిలా
0: పేరు,
1: ఇప్పుడు,
0: మీ పేరు కావాలిలా ఇప్పుడు.
1: ఓకే పెద్దాపురం నుంచి త్రిమూర్తుల
0: ఓకే
1: గుప్తగా.
0: ఓకే
1: పెద్దాపురం
0: అండి
1: నుంచి
0: కరెక్ట్ ఆన్సర్ మొత్తం
1: త్రిమూర్తులంకి నెక్స్ట్
0: గుప్తగా.
1: ఇంకా హాయ్
0: ఓకే అండి
1: చందన
0: కరెక్ట్ ఆన్సర్
1: అంటూ
0: మొత్తానికి
1: పంపించి నెక్స్ట్
0: ఇంకా
1: ఇచ్చారు
0: హాయ్
1: కడప
0: చందన
1: నుంచి
0: అంటూ
1: వినయ్ గారు.
0: పంపించారు
1: ఓకే
0: కడప నుంచి
1: పక్కన
0: వినయ్
1: ఉన్న
0: గారు.
1: వర్డ్ని తీసేయండి,
0: ఓకే అది
1: పక్కన
0: మీకు
1: ఉన్న
0: వరకే
1: వర్డ్ని
0: వర్తిస్తుంది.
1: తీసేయండి. అది
0: నెక్స్ట్
1: మీకు
0: ఇంకా
1: వరకే
0: ఎవరు
1: వర్తిస్తుంది.
0: పంపించారు
1: అండ్
0: క్వశ్చన్కి
1: నెక్స్ట్
0: ఆన్సర్
1: ఇంకా
0: అంటూ
1: ఎవరు
0: మోహన్
1: పంపించారు
0: గారు
1: మిర్యాల
0: మిర్యాలగూడ
1: గూడ
0: నుంచి
1: నుంచి
0: కరెక్ట్
1: కరెక్ట్
0: ఆన్సర్
1: ఆన్సర్
0: అంటూ
1: అంటూ
0: మోహన్
1: చేశారు.
0: గారు
1: అండ్
0: హిందూపూర్ నుంచి
1: అలాగే
0: పంపించారు. అండ్ అలాగే
1: అర్థం
0: హిందూపూర్ నుంచి
1: అవ్వట్లేదు
0: పంపించారు.
1: అంటారా? ఓకే
0: అర్థం
1: ఓకే
0: అవ్వట్లేదు
1: సో
0: అంటారా?
1: క్వశ్చన్ అయితే
0: ఓకే
1: అర్థం
0: ఓకే
1: కాలేదా? బట్ నేను
0: సో
1: చెక్
0: క్వశ్చన్
1: చేయిస్తే
0: అయితే
1: అర్థం
0: అర్థం
1: కాలేదా?
0: కాలేదా
1: బట్
0: బట్
1: నేను
0: నేను
1: చెక్
0: చెక్
1: చేసి
0: చేసుకోవాలి
1: కాల్
0: నుండి
1: నుండి
0: అది
1: అది
0: ప్రాబ్లం
1: ప్రాబ్లం
0: ఏంటి
1: ఏంటి
0: అనేది
1: అనేది
0: టీచర్స్
1: టీచర్స్
0: కాల్
1: కాల్
0: నుంచి
1: నుంచి
0: అండ్
1: అంగశాలి
0: అలాగే
1: గారు మెసేజ్
0: సంస్కృతంలో
1: చేశారు.
0: రాసిన వారిని
1: అండ్
0: మీకు
1: అలాగే
0: పేరు కూడా
1: సంస్కృతంలో
0: చెప్పండి
1: రాసిన
0: అని
1: వారిని
0: అంటున్నారు.
1: మీకు
0: పేరు
1: పేరు
0: కూడా
1: కూడా
0: చెప్పండి
1: చెప్పండి
0: అని
1: అని
0: అలాగే
1: అంటున్నారు.
0: అనంతపూర్
1: చెప్దాం
0: నుంచి
1: చెప్దాం
0: అనురాధ,
1: అండ్
0: అలాగే
1: అలాగే కాదు
0: అనంతపూర్ నుంచి
1: దిలీప్ గారు
0: అనురాధ గారు
1: చిన్మయా కీర్తి
0: కాదు
1: అందరూ కూడా
0: దిలీప్
1: పంపించారు.
0: గారు
1: కరెక్ట్ ఆన్సర్.
0: చిన్మయా కీర్తి.

0: ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది.
1: సో నాకు పెద్ద మస్తాన్ ఆన్సర్ కూడా వచ్చింది. మంగళగిరి నుంచి పెద్ద మస్తాన్
0: ఆన్సర్ అండ్ పెట్టండి సార్. ఓకేనా? సో ఆన్సర్ అండ్ పెట్టండి సార్. ఓకేనా? దానికి ఆన్సర్ అండ్ పెట్టండి, లేదా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆన్సర్ చేస్తాను, లేదా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆన్సర్ పెట్టిన తర్వాత ఒక చిన్న డాట్ స్పేస్, లేదా ఒక చిన్న డాట్ సింబల్ కంటిన్యూ చేయండి. ఓకేనా? అప్పుడు మీ పేరు ఆన్సర్ అండ్ నాకు అర్థం. ఓకేనా? అప్పుడు
1: హరీష్యం అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే చందన గారు.
0: హరీష్యం అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే చందన గారు. థ్యాంక్ యూ.
1: టుడే అదర్ కోడూరు నుంచి ఊర్మిళ గారు.
0: వీరేష్ కోడూరు నుంచి ఊర్మిళ గారు. మహాభాగవతాన్ని తెలుగులో రచించిన కవి.

పాటల్లో అయితే నన్నయ్య వీళ్ళు అయితే మీకు కనిపించారు కదా పాట. మరి ఇందాక అట్లా జస్ట్ కంటిన్యూ చేశాను అండ్ ఇద్దరు కూడా జస్ట్ కన్ఫ్యూజ్ చేశాను అండ్ అసలు ఆన్సర్ ఏంటంటే బొమ్మర పోతన గారు. అసలు ఆన్సర్ ఏంటంటే బొమ్మర పోతన గారు మనకి ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని మనకి ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారంటే అనమాట. మరి సంస్కృతంలో ఎవరు రాశారు విషయం మరి తెలుసుకున్నారు అది విషయం మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో రకరకాల అవయవాలు మన శరీరంలో రకరకాల అవయవాల సమూహం మన అవయవాల సమూహం మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఒక అవయవం శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం తెలిస్తే అది ఏంటి 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6 2 4 8 1 0 8 6

0: TFM 101.3.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
0: पुलिस
2: मिस सीमा
0: चेपनी
2: इप्पटिकिप्पुडे पुलिस स्टेशन के वच्चेयंडी। ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల

0: అప్రమత్తంగా ఉండండి, వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ హరవిల్ ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. మంచిగా అన్నయ్య పాట వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు మన లిసనర్స్ అయితే. ఇంకా మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. మరి ఇన్సులిన్ కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే మనకి ఈ డయాబెటిక్ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయన్నమాట. మరి అది సంగతి, మరి ఆన్సర్స్ చూద్దామా. మరి మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటే ఎవరు పంపించారు, బమ్మీర పోతనా అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అయితే. అండ్ ఈ క్వశ్చన్కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే కనకారావు గారు

ఎస్ హరవిల ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. మంచిగా అన్నయ్య పాట వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు మన లిసనర్స్ అయితే. ఇంకా మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. మరి ఇన్సులిన్ కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే మనకి ఈ డయాబెటిక్ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయన్నమాట. మరి అది సంగతి, మరి ఆన్సర్స్ చూద్దామా. మరి మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటే ఎవరు పంపించారు, బమ్మీర పోతనా అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అయితే. అండ్ ఈ క్వశ్చన్కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మల్లీశ్వరరావు గారు, సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఓంకార్ గారు, గౌరీ గారు రామానగర్ నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి వినయ్, చంద్ర, సీత అండ్ ఫ్యామిలీ పంపించు కాదు కాదు కాదు వినయ్ గారు పంపించారు, చందన, సీత, జయశ్రీకి పంపించారా. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పంపించారనమాట. ఓకే కరెక్ట్ ఆన్సర్ పెడ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి, కానీ అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖాసిం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఐ రైట్ వాంటూ వాసు గారు అడుగుతున్నారు, కరెక్ట్ అండి మీ ఆన్సర్ అయితే. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దిలీప్, చిన్మయ, కీర్తి లక్ష్మీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, సో బంగారు తల్లి అని అనగానే మీ పేరు గుర్తు చేసుకుంటా, ఓకేనా ఈసారి నుంచి. సో ఎవరు పంపించారు, త్రిమూర్తుల గుప్తా గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్ని పంపించేశారు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేకంగా బీటా కణాలు అని పిలువబడే ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటూ కూడా పంపించారు. ఓకే ఓకే ఫైన్. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ అంటూ బ్లడ్డా, బ్లడ్ అవయవం కింద మారిపోయిందా, వీసీ మోహన్ గారు మిర్యాల కూడా నుంచి, బట్ ఇట్స్ ఓకే, కానీ ఆన్సర్ అవ్వదు. అండ్ చక్కగా వాళ్ళ ఇంటి వరలక్ష్మీదేవిని నాకు అలంకారాన్ని పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చాలా బాగుందండి అలంకారం అయితే. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కానీ పైన ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే ఎవరు పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అనమాట. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగాచార్యులు గారు ఇంతకీ ఇప్పుడు క్లియర్గా ఉందా లేదా అది నాకు మళ్ళీ ఇంకొకసారి టైప్ చేసి పంపించండి. అండ్ నెక్స్ట్ నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఇందాక దానికి యాక్చువల్గా. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు అనుకుంటున్నారు అట్ట లివర్ అని, కాదు ఇంకా ఇంకొక అవయవం ఉంది అదేంటనే చెప్తాను. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పంపించారు, ఇన్సులేషనా, కాదండి ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అవయవం ఏది అని అంటే ప్యాంక్రియాస్ అనమాట. సో మనకి ప్యాంక్రియాస్ ద్వారా సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటే మన శరీరంలో డయాబెటిక్ కణాలకి మనకి పెరుగుదల అనేది క్రమంగా ఉంటుందన్నమాట. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ నుంచి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఈ 2026లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, మరి ఆ T20 వరల్డ్ కప్ని గెలిచిన దేశం ఏది? ఈ 2026లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ను గెలుచుకున్న దేశం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

సాహం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా హర్వీలులో. లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ని గెలుచుకున్న దేశం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, మరి చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు లేదు అనేది. అప్పల్ రాజు గారు పంపించారనమాట, హాయ్ చందన, ఉదయం నుంచి షో అదిరింది, బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మరి ఆన్సర్ కూడా పంపించేశారు కదా. సో ఈ ఆన్సర్ పేరున ఇంకొక సినిమా పేరు కూడా ఉంది యాక్చువల్లీ, అదేంటో లాస్ట్లో చెప్తాను. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, మర్సి విజయ్ గారు ముసాపేట నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ బీవీ నగర్ నుంచి పంపించారు రాజశేఖర్ గారు, ప్యాంక్రియాస్ అంటూ ఇందాక దానికి. అండ్ అలాగే రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి నీరజ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరరావు గారు, శాంభవి గారు కంకిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే ఆస్ట్రేలియా అనుకుంటున్నారట, ఆస్ట్రేలియా యాక్చువల్లీ దేశం కాదేమో, ఖండం అవుతుంది కదా. సో సీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు, బట్ ఆలోచించండి మీరు ఎక్కడున్నారో అదే ఆన్సర్ అవుతుంది, అది విషయం. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆస్ట్రేలియా అనుకుంటున్నారు రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి. నేను యాక్చువల్లీ క్లూ ఇచ్చాను, మరి క్లూ బట్టి కనుక్కోండి మీరైతే. అండ్ టీచర్స్ కాలనీ నుంచి పంపించారు న్యూజిలాండ్ మేడం ప్రస్తుతం అన్

చెప్పి ఓకే ప్రస్తుతం అయితే వినిపిస్తుందా? ఓకే థ్యాంక్ యూ. అండ్ విరాట్ నందన్ గారు కూడా పంపించారు నమస్తే అంటూ, బట్ ఆన్సర్ అయితే న్యూజిలాండ్ కాదు, అది విషయం. అండ్ అలాగే ఓంకార్ గారు కౌరి గారు రామానగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందల పాడి నుంచి కసిం గారు ముజ్జావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై చంద్రమ్మ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్తో వాసు గారు చనువాడ నుంచి, ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి. అండ్ అలాగే విజయవాడ నుంచి కాదు విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే దేనిపైన గెలుచుకుంది అనేది పంపించారా? ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దాసర్ బాల నుంచి శివదాస్ రెడ్డి గారు ఫ్యామిలీ పంపించారనమాట. మీ డయాబెటీస్ నుంచి ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటూ పంపించారు. ఎస్ అదేనండి, నేను కూడా చెప్పాను. అండ్ థ్యాంక్ యూ మీరు కూడా షేర్ చేసినందుకు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, ఏ స్టేడియం ఎక్కడ మ్యాచ్ అవన్నీ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ ఎంఎన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మెర్సి విజయ మూసపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయమ్మ గారు పంపించారు పాల్వంచ నుంచి, పుష్ప మూవీయా? కాదండి అస్సలు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దిలీప్ చిన్మయ్య గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి అంటూ త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాలే నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు రాజు గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు, నిష్క గారు అండ్ ఫ్యామిలీ. అండ్ ప్రోగ్రామ్ అదరహో అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే షో మాత్రం సూపర్ అండి చందన అంటూ పంపించారు. నెల్లూరు నుంచి మేము వింటున్నాము, ఒక్కొక్క ఆర్జే వాయిస్ అసలు అదిరిపోయింది. ఆర్జేలు మాత్రం సూపర్గా చేస్తున్నారు, మీ వాయిస్ మీ మాట్లాడే విధానం చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు యాసలో చెప్పాలంటే షో మాత్రం అదిరిపోయిందండి, నెల్లూరు చేపల పులుసు లాగా అంటున్నారు. మంచిదండి, థ్యాంక్ యూ అండి. సో నేను నెల్లూరు యాసలో ఈసారి మీతో మాట్లాడి వినిపిస్తా అయితే మీకోసం ప్రత్యేకంగా. వెంకటరత్నం గారు, బ్రహ్మదేవ్ గారు ఇద్దరు కూడా పంపించారు, థ్యాంక్ యూ. ఇలానే వింటూ ఉండండి మా షోస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు మీరు ఎక్కడున్నారో అక్కడే అంటూ పంపించారు. సో నిజం మీరు ఎక్కడున్నారు కూడా అప్పుడే అవుతుంది, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, మరి శివజ గారు థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ టుడేస్ గుడ్ షో అంటూ పంపించారు ఎవరు, బాయ్ టేక్ కేర్ అంటూ కేవి రమణ గారు శ్రీకాకుళం నుంచి. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆన్సర్ వినరా ఎవరు? ఆన్సర్ యాక్చువల్లీ మీరు అందరూ ఎక్కడున్నారో ఆ ప్రదేశమే అనమాట, ఆ దేశమే. సో అది విషయం అర్థమైపోయింది కదా, అది మన ఇండియా, అది విషయం మన ఇండియా. ఈ 2026 ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్లో విజయాన్ని సాధించింది. సో న్యూజిలాండ్ని ఓడించి మన భారత్ ఈ 2020 T20 వరల్డ్ కప్ని మూడోసారి గెలుచుకుంది అనమాట, సూపర్ కదా. వావ్ వాటే ఇది మంచి ఈ గెలుపు అనేది వచ్చేసింది కదా మనకైతే. మరి అదే విషయం, మరి హరివిల్లు ప్రోగ్రామ్ అయితే ఎండింగ్ ఇచ్చేసాను ఇలాగా. మరి ఒక మంచి పాట కూడా వచ్చేస్తుంది పంత మూవీ నుంచి. ఈ పాట వింటూ టాటా చెప్పేస్తున్నాను, మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్థ పలికి ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా నోటా ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం నూతన నిబంధనలతో కూడిన 3 కీలక జీవోలను జారీ చేసింది. నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలో వైస్ చైర్మన్ ఒక్కొక్కరి చొప్పున ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం రహత్ పథకాల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపానెల్డ్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అనగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్డుల ద్వారా 5 లక్షల బీమా అందుబాటులో ఉంది. అర్హులైన వారు pmjav.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల ఆసియా కప్ 2020 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. చిరకాల ప్రతినిధి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:14 మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై సినిమా కబుర్లు వింటున్నారు విద్యురాజే చిన్నబాబు. అసలుకి ఎంతమందికండి బుల్లితెర వెండితెర మీద మనం నటించాలి, నటులు అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని ఎంతమంది కళ్ళకంటారండి. సూపర్ కదా. ఎప్పటికీ కూడా ఎంతో ప్రావీణ్యం ఉండి స్కిల్స్ ఉండి నటన వచ్చిన మట్టిలో మాణిక్యాలు ఎంతమంది, ముళ్ళకంపలో మల్లె తీగలు ఎంతమంది ఉన్నారు కదా. కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశం తెలియక అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి రోజుల్లో అంటే పూర్వపు రోజుల్లో సినిమాలోకి వెళ్ళాలంటే ఆట కావాలి, పాట కావాలి, డ్యాన్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి. మరి అలనాటి తారలో ఒకరైనటువంటి జమున గారి గురించి మనం కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లో.

జమున గారు ఆగస్టు 30, 1932 జన్మించారండి. అసలు పేరు జానాబాయ్ అండి. తండ్రిని పండి శ్రీనివాసరావు గారు, తల్లి కౌశల్యాదేవి. చిన్నతనంలోనే తల్లిగారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. సంగీతంతో పాటు డాన్సులు కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు జమున గారు. గుంటూరు జిల్లా దుగ్గిరెల బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం కూడా ఉందండి. అలా జగ్గయ్యకి చెందినటువంటి, అంటే జగ్గయ్య గారికి చెందినటువంటి కెల్జీరాజు పతనం అనే నాటకంలో ప్రవేశించారు జమున గారు. ఆ తర్వాత ఏం జరిగిందనే మొదట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు జమున గారు అండ్ పివి శ్రీనివాసరావు గారు ఆలపించిన పెళ్లి రోజు చిత్రం నుంచి ఈ పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 2.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విజయరాజీ చిన్నబాబు. అసలు ఆంధ్రుల అత్త అనగానే ఎవరు గుర్తొస్తారు? అదేనండి, సూర్యకాంతం గారు కదా. ఆ పాత్రకి, అత్త పాత్రకి సూర్యకాంతం గారు తప్పితే ఇంకెవరైనా ఒకవేళ రోల్ మోడల్ చేసినా కానీ అంతలా కూడా యాక్ట్ చేయలేరు. అదేవిధంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్యభామ అసలు అనగానే గుర్తొచ్చేది మన జమున గారి అనమాట. ఈ పాత్రకు సావిత్రి గారు ఇచ్చిన అంత ఇదిగా కూడా యాక్ట్ చేయలేకపోయారు అని నా అభిప్రాయం. మరైతే ఈ జమున గారు నటించినటువంటి సత్యభామ పాత్ర ఇప్పటికీ, అంటే సత్యభామలో ఉన్నటువంటి ఆ అహంకారం, రాణిని మాలినీదేవిలో ఉన్నటువంటి ఆ ప్రదర్శన, ఆ సత్యభామ దర్పానికి, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానికి హుందోతనానికి, గౌరమ్మ చిలిపితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ జమున గారి అన్నమాట.

స్టూడియోల సమయం చేస్తే 11:32 దాటి 27 సెకండ్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమునా గారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. జమునా గారు మొదటి సినిమా పుట్టిల్లు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 100 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కృష్ణ గారితో సహా పలువురు దిగ్గజ నటులతో జమునా గారు నటించారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీక నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేయటం నటిగా జమున గారి ప్రత్యేకత. వీరి గురించి మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండి వినండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబురు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం వాళ్ళు ఇచ్చిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు వీతివ్ర ఆర్జే చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో నటి జమున గారి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో మొత్తం కలిపి 198 సినిమాలలో నటించారు జమున గారు. ఇక 1967 హిందీలో చేసినటువంటి మిలన్ సినిమాకు, 1964 విడుదలైన మోగమనసుల సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు జమున పోషించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించినటువంటి సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండితెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. చెట్ల మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేవండి వివిధ భారతి FM 101.3 MHz సినిమా కబుర్లు వింటున్నారు వీతివ్ర ఆర్జే చిన్నబాబు.

ఆఫ్టర్నూన్ సమయం చూస్తే 11:50 దాటి 35 సెకండ్లు. కబుర్లు వింటున్నారు విత్యువరాజీ చిన్నబాబు. ఆల్రెడీ చెప్పేశాను కదా, శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించిన సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండితెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరి చూపిన అభినయం, పొగర్రు, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ చరిత్రలో సత్యభామ అనగానే జమున గారు గుర్తుకు వస్తారు. కళారంగానికి జమున గారు చేసిన సేవకుగాను పలు పురస్కారాలు కూడా అందుకున్నారు మన జమున గారు. వింటున్నవండి వివిధ భారతి FM 101.3.

సీనియర్స్ నుంచి జూనియర్స్ ఎన్నో నేర్చుకుంటారు కదా. ఎస్, అనుభవ పాఠాలే మనకు పాఠాలుగా ఎన్నో అంశాలను నేర్పుతాయి. అంటే మనం అనుభవం ద్వారా నేర్చుకునేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే జమునా గారి అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం నటిగా జమునా గారి ప్రత్యేకత.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి

0: మంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: హమ్ గర్వ సే కహతే కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం,

0: మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్, చిరాగ్ సెమీఫైనల్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్, టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యు జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం, చిత్రం కొండవీటి సింహం.

వంశీ చిత్రానికి విదితున్నారాయణ సుజాతాలు బిజినెస్ తిరువినల గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 12:45 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత FM 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా వస్తువు బ్యాలెన్స్ తప్పో లేకపోతే దానంతరకు అదే పడిపోతే ట్రింగ్ అనే మూత వస్తుంది. మాపురే కొంచెం భయంగానే ఉంది. వస్తువు కదలదు, బట్ ఎవరైనా కదిలిస్తేనే కదులుతుంది. అలాంటి వస్తువు కింద పడింది, సౌండ్ వచ్చింది అనగానే కాస్త భయం వేస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే రాళ్ళు వాటంతటవే కదులుతాయట. మీరిన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరే

కదిలిస్తేనే కదులుతుంది. అలాంటి వస్తువు కింద పడితే సౌండ్ వచ్చింది అనగానే కాస్త భయం వేస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే రాళ్ళు వాటంతటవే కదులుతాయట. మీరన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులు తమంతట తామే ఒకచోటి నుండి మరో చోటికి కదులుతాయట. అంటే మనుషులు జంతువులు సాయం లేకుండానే అవే రాళ్ళండి. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులో ఇది జరుగుతుంది. కనీసం ఏదైనా జంతువు మనుషులు ఎవరో ఒకళ్ళు ఇచ్చి కదిలిస్తే ఏం కదులుతుంది కదా. అలాంటిది ఎవరి ప్రమేయం లేకుండా ఎందుకు ఇలా కదులుతున్నాయి, అదొక మిస్టరీ. రాళ్ళు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తాయట. ఈ రాళ్ళు కదులుతూ ఉన్నప్పుడు రాళ్ల వెనుక ఒక మార్గాన్ని వదులుతూ వెళతాయట. మనం ఇసుకలో నడిచేటప్పుడు మన కాలిముద్రలు కనిపిస్తాయి కదా, అలానే ఈ రాళ్ళు కూడా తన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మెల్లమెల్లగా కదులుతున్నప్పుడు వాటి ముద్రలు ఉంటాయి కదా దారిలాగా, అది వదిలేస్తూ వెళతాయట.

ఇది వినటానికి ఒక విచిత్రంగానే ఉంది, కానీ ఇది ఒక అంతుచిక్కని మిస్టరీగా ఉందండి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ప్రవరాక్షుడు చిత్రానికి హేమచంద్ర గీత మాధుర అల్పించిన గీతం వినద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసు, వింటున్నారు వీతివరాజ్ చిన్నబాబు.

మీకు తెలిసిన ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్తిబురార్జీ చినుబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నదని మీకు తెలుసా? అవునండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నది. ఈ విషయం, ఈ మైదానం ఒక భారీ అద్దంలా మారి ఆకాశంలో తన ప్రతిబింబాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంటుంది. నిజానికి మనం అద్దం ఇక్కడ కింద పెట్టినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అలా ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా, అలానే ఈ అతిపెద్ద ఉప్పు మైదానం మనకు అద్దంలా కనిపిస్తుంది. అంటే ఆకాశం కూడా మనకు కింద కనిపిస్తున్నట్లు ఉంది. ఇది బొలీవియాలో ఉందండి, భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే అల్లుడ మజా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన వీటిని గీతం వింటుంది. వింటండి వివిధ భారతి FM 1.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు, ఇది చివరి పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరులో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కేచినాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటక

కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి పివి మోహన్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొరతతో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 35 కోట్లు కేటాయించి 370 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్ధరించేలా చేశారు. దీంతో 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సమన్వయ కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి ఏపీ నుంచి 4 ఎజెండా అంశాలను రాష్ట జలవనరుల శాఖ ప్రతిపాదించి కమిటీ చైర్మన్ కు సమర్పించింది. జనవరి 2న జరిగిన ఈ కమిటీ మొదటి సమావేశంలో కీలక చర్చలేవీ లేకుండానే వాయిదా పడటంతో ఈ నెల 7న ఢిల్లీలో కమిటీ సమావేశం జరగనుంది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆలయ శిఖరం ఈ చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం పిసుశీలాలు పిసిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:07 దాటి 10 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 2.3 MHz పై. మరి ఈ సమయంలో ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
0: వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయండి. అసలు వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి వస్తున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీజనల్గా అనేక వ్యాధులు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు వర్షాకాలంలో మరి కలుషిత నీరు, దోమలు అండ్ ఈ వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు, గాలి ద్వారాగా వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులు, ఈ సీజనల్ డిసీజెస్ గురించి ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలని స్త్రీలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇల్లు చూడు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలిని చూడు అంటారు. ఇంట్లో అందరి అవసరాలు తీర్చేది అమ్మ. వంట, వార్పు, వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి ఏమైనా రుగ్మతలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంతేకాకుండా ఇల్లు, ఇంటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పూర్తి అవగాహన ప్రతి మహిళ కలిగి ఉండాలండి. మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, ఈ కాలంలో దోమల ద్వారా, కలుషిత నీరు ద్వారా, గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. అసలు ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక పాట అయితే విందాం. మా స్టార్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్. హరిహరన్ సుజాత ఆలపించిన చంద్రబోస్ గీతం.

మన శరీరంలో ఎక్కువ భాగం ఉండేది నీరు. నీరు కలుషితం అవ్వకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ కలుషిత నీరు త్రాగడం వలన అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. మనం త్రాగేటటువంటి నీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మరి కలుషితమైతే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డయేరియా, అమీబియాసిస్ అంటే మొదలగు వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

కలరా వ్యాధి అండి, విబ్రియో కలర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు త్రాగడం వల్ల ఇది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులు కూడా ఉంటాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి నీరు కలుషితం అవ్వకుండా చాలా శుభ్రమైన నీటిని మనం త్రాగాలి. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. కలుషిత నీటిలో వైరస్ల వల్ల కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతూ ఉంటాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, కామెర్లు, ఆకలి లేకపోవటం, తీవ్రమైన అలసట వంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి కలుషిత నీరుకు చాలా దూరంగా ఉండాలి. ఇక నీటిలో పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి అమీబియాసిస్ కదా. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, జిగటు విరోచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మరి కలుషిత నీటి వలన వచ్చేటటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం. మరి నివారణ ఎలా అండి, మరి వాటికి టిప్స్ ఏమిటనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఖుషి చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: స్టూడియోలో సమయం చేస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది కదా. ఈ పాట మనం ప్రాంతీయ వార్తల తర్వాత విందాము.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు.

0: హలో, ఎల్నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ,
1: 2 నెలల్లోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకి ఏ రకంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుందో అదే విధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీఈ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
3: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు

0: కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణాజిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
2: మచిలీపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటాం కానివ్వండి, అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. విపత్తి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
1: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: TFM 101.3
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC

0: हर पल आपके साथ।
1: विंटनारो विविध भारती FM 101.3।

స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 37 నిమిషాలు దాటి 47 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వింటున్నారు ధీరా విత్యురాజు చిన్నబాబు. సీజనల్ గా వచ్చే డిసీజ్ అంటే సీజనల్ గా వచ్చే వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డిసీజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు కలుషితమైన నీరు ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటనే విషయాలు చెప్పాను కదా. కాలరా, టైఫాయిడ్, డయేరియా, అమీబియాసిస్ మొదలగు వ్యాధులు వస్తాయి. వీటి నివారణ ఎలా? కలుషితమైన నీటి వల్ల వచ్చే వ్యాధుల గురించి రక్షణ పొందడానికి నీటిని మరిగించడం, త్రాగే నీరు ముందుగా బాగా మరిగించి చల్లార్చుకుని త్రాగడం ద్వారా అందులో సూక్ష్మజీవులు నశిస్తాయి. వాటర్ ఫిల్టర్లు, ఇంట్లో నాణ్యమైన వాటర్ ప్యూరిఫైయర్లు లేదా ఫిల్టర్ల ద్వారా ఉపయోగించిన నీరు అందులో నుంచి త్రాగితే మనం చాలా ఈ కలుషితమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి. ఆహారం తినే ముందు మరియు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత కూడా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు ఆహార పరిశుభ్రత, కూరగాయలు పండ్లు శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే మనం వండుకోవాలండి కదా. ఇలాంటి విషయాలు అంటే మనం ఈ చిన్న చిన్న అంశాలు పాటిస్తే ఈ వ్యాధులకు మనం దూరంగా ఉండొచ్చు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రౌడీ బాయ్స్ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: ఈ కాలంలో నుండి దోమలు కుడితే దురద మంట విపరీతమైన కొంచెం నొప్పిగానే ఉంటుంది, అసలు నిద్ర అనేది పట్టదు. దోమల ద్వారా కూడా వ్యాధులు వ్యాపింపబడతాయనే విషయం తెలుసా? ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయండి. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ వ్యాధులు బారిన పడుతున్నారు కదా. ఆడ అనాఫిల్స్ దోమ వల్ల మలేరియా అనేది వస్తుంది. ఎడిస్ అంటే ఈజిప్ట్పై దోమ వలన కూడా ఈ దోమలు సాధారణంగా ఎలాంటి డెంగ్యూ జ్వరాన్ని, చికెన్ గున్యా జ్వరాన్ని, జీకా వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, ఎల్లో ఫీవర్ మొదలగు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆడ అనాఫిల్స్ దోమ వలన వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటంటే, ఈ సాధారణంగా పగటిపూట కొడతాయండి, నిల్వ ఉన్న నీటిలో ఇవి పెరుగుతూ ఉంటాయి. డెంగ్యూ జ్వరం అండి, ఇది దోమల ద్వారాగా వ్యాపించేటటువంటి వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల రక్తంలోని ప్లేట్లెట్లు సంఖ్య వేగంగా పడిపోతాయి. ఇక లక్షణాల విషయానికి వస్తే, హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావటం, కళ్ళు వెనుక భాగంలో నొప్పి, కీళ్ళు మరియు కండరాలు నొప్పులుగా ఉంటాయండి, ఒంటిపై దద్దుర్లు కూడా వస్తాయి. ఇక చికెన్ గున్యా, అబ్బా ఇది కూడా వైరస్ ద్వారానే వ్యాపిస్తుందండి. ఇక తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కొన్నిసార్లు ఈ నొప్పులు నెలల తరబడి కూడా ఉంటాయి, జ్వరం అలసట కూడా ఉంటుంది. జీకా వైరస్ వల్ల గర్భవతులు ఈ వైరస్ సోకినట్లయితే వాళ్ళకి పిల్లల మెదడు ఎదుగుదల దెబ్బతింటుందండి. ఇలా ఎల్లో ఫీవర్ గురించి వస్తే, చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారడం దీని ప్రధాన లక్షణం అండి. ఫ్లెక్స్ దోమల వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే మెదడు వాపు వ్యాధి. ఇది నేరుగా కేంద్ర నరాల వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. దోమల ద్వారాగా వచ్చే భయంకరమైనది ఫైలేరియా, బోదకాలు, ఒక రకమైన పురుగులు శోషరసనాలలో చేరడం వల్ల వస్తుందండి.
1: సమయం బయటే గడపటం వలన కుటుంబ బంధాలు, ప్రేమలు, అభిమానాలు తగ్గుముఖం పడుతున్నాయి. సామాజిక సౌఖ్యాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినకుండా తాత్కాలిక ప్రలోభాలకు లొంగుతున్నారు. తల్లిదండ్రులకు వారి పని ఒత్తిడిలో మంచి విషయాలు చెప్పే సమయం ఉండటం లేదు. అనుభవజ్ఞుల మాటలు వినకుండా అనుభవంతోనే అన్నీ తెలుసుకుంటున్నారు. అన్యాయాలు, అక్రమాలు తట్టుకోగలిగే శక్తి లేక వారు సమాజంలో సర్దుకుపోతున్నారు. లేని సందర్భాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు టీవీ సీరియళ్లలో కూడా ఏ విధమైన మంచితనం లేకుండా మనిషిని ఏ స్థాయిలో హింసించాలో, ఎలా బాధ పెట్టాలో స్పష్టంగా తెలుపుతున్నాయి. వందలాది సీరియల్స్ ఇలాంటి సన్నివేశాల్లోనే తమ కథలు నడుపుతున్నాయి. వారి ధనదాహానికి బలి అవుతున్న అమాయక ప్రేక్షకులు నిజం తెలుసుకోవాలి. చాలా చిన్న వయసులో స్త్రీలు పురుషులు ఎలాంటి ద్వేష విద్వేషాలతో నాటకాలు వేస్తున్నారో ఆ సీరియల్లో ఉంటుంది. సీరియల్స్ చూస్తున్న పెద్దలు సైతం ఉద్రేకాలకు లోనవుతున్నారు. ఇక మిగిలిన వారు ఇలా ఎన్నో సమస్యలు సమాజంలో స్త్రీలు ఎదుర్కోవటానికి కారణమవుతున్నాయి, కానీ పరిష్కరించే అంశాలే తక్కువగా ఉన్నాయి. కనుక అమ్మ ఈ దేశమాత బిడ్డలం అందరం బాగుండాలని, తన బిడ్డలని సక్రమంగా పెంచాలి.
2: స్త్రీల సమస్యలు పరిష్కరించేది ఎవరు? సుసర్ల మాధవ గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత.

0: తెలుసుకుందాం. వేప నూనె అనగానే మొక్కలకు క్రిమి సంహారిణిగా మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటే మటుకు పొరపాటేనండి. దీంతో రోజువారీ ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందిలో గోళ్ళు తరచుగా పెడుసు బారడం, విరిగిపోవడం, పుచ్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు. ఇంకా ఇలాంటి వాటికి మందులు వేసుకోవటం, క్రీములు రాయటం ఇలాంటివి చేయవలసిన అవసరమే లేదు. అలాంటి వారు వేప నూనెని 4-5 చుక్కలు తీసుకుని గోళ్ల మీద నెమ్మదిగా రాయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు కనుక చేసినట్లయితే ఈ సమస్య వారం తిరిగేసరికల్లా అదుపులోకి వచ్చేస్తుంది. ఇక మరికొందరి కాళ్లకు, ముఖ్యంగా పరుగులు పెట్టేవాళ్లు వాళ్ల పాదాలకి ఫంగల్ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే వేప నూనెలో కాస్త పసుపు కలుపుకొని పాదాలకు రాసుకోవాలి. అంటే పసుపు అనేది యాంటీబయాటిక్, మరి వేప నూనె చేదుగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి వల్ల పాదాలకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇక వేప నూనె హ్యాండ్ శానిటైజర్లా కూడా పనిచేస్తుంది. ఎలాగంటే దీన్ని మనం ఒక స్ప్రే సీసాలో తీసుకొని మన ఇంట్లోని సింకు దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోవడానికి ముందు మనం ఈ నూనె రాసుకుని కడుక్కుంటే చేతులకు ఉన్నటువంటి క్రిములు పూర్తిగా వదిలిపోతాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఉండేటటువంటి సమస్య పేల సమస్య. స్కూల్కి వెళ్తూ ఉంటారు, జుట్లు పెద్దవిగా ఉంటాయి, దీనివల్ల పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. పేలు ఎక్కువగా ఉన్నట్లయితే చుండ్రు కూడా తొందరగా పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వేప నూనెలో కాస్త కొబ్బరి నూనె కూడా కలుపుకొని తలకి, అంటే మాడుకి, బాగా మర్దన చేసుకోవాలి. 1 గంట ఆగాక తలస్నానం కనుక చేసినట్లయితే ఆ పేలు వదిలిపోతాయి. ఇది ప్రతి వారం కనుక ఇలా చేసినట్లయితే 1 నెల తర్వాత అసలు ఇంకా పేల సమస్య అనేదే ఉండదు. చాలామంది చర్మం నల్లగా మారేటటువంటి పిగ్మెంటేషన్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారికి శరీరం మీద అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడైతే ఆ నల్లటి మచ్చలు వచ్చాయో ఆ ప్రాంతంలో వేప నూనెని తీసుకొని రాసుకొని మర్దన చేసినట్లయితే మెలనిన్ అనేది తగ్గిపోయి పిగ్మెంటేషన్ అదుపులోకి వచ్చేస్తుంది. ఇవన్నమాట, వేప నూనె క్రిమి సంహారిణిగా మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగాలు తెలుసుకున్నాం కదా.
1: కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం.

ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమాలను నిర్వహించుచున్నది భారతీయ విద్యాభవన్స్ గ్రీన్ఫీల్డ్స్ పాఠశాల విద్యార్థులు. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా గణపతి పాటతో ప్రారంభించుటకు మా సహ విద్యార్థులు సాశ్విత మరియు రత్నావళిలను ఆహ్వానిస్తున్నాను.

చక్కని రాముని గద్యాన్ని విని ఆనందించారు కదా. మరి నేటి తరం వారిచే నిరాకరింపబడుతున్న రైతుని గురించి చక్కని ఉపన్యాసం ద్వారా అందించబోతున్నాం. విని ఆలోచించండి. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉపన్యాస అంశంగా నేను రైతుని ఎంచుకున్నాను. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. అటువంటి ఆహారాన్ని మనకు అందించే అన్నదాతలు కనుమరుగవుతున్న రోజులివి. భూసారం పెరగాలన్నా, మానవులంతా చక్కని ఆరోగ్యం పొందాలన్నా రైతు ఎంతగానో అవసరం. కానీ నేటి ఆధునిక సమాజంలో ప్రజలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి చక్కని జీతాలు ఆర్జించి హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో నివసించాలని, ఇంకా అవకాశం ఉంటే విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నారే కానీ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేయాలని, చక్కని పంటలు పండించి దేశసేవ చేయాలని ఎవ్వరూ భావించడం లేదు. అంతేకాక ప్రజలందరూ పట్టణాలకు, మహానగరాలకు వలసపోయి విలాసవంతమైన జీవితాలను అనుభవించాలనే లక్ష్యంతో ఉన్న ఊళ్ళోని పొలాలను, తోటలను ఫ్యాక్టరీలకు, అపార్ట్మెంట్లకు అమ్మేసి వ్యవసాయం పట్ల చిన్నచూపు చూస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక. రైతు పంటలను పండించకపోతే ఏ వ్యాపారాలు, వాణిజ్యాలు, వర్తకాలు సాగవు. కానీ నేటి సమాజంలో రైతే నిరాదరణకు గురి అవుతున్నాడు. ఈ పరిస్థితిని చక్కదిద్ది వ్యవసాయం యొక్క ఆవశ్యకత మరియు రైతు యొక్క ప్రాధాన్యత నేటి తరానికి తెలియజెప్పి అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో రైతులు కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉంది. కావున ప్రభుత్వము, తోటి మానవులు రైతుకు అండగా నిలిచి అన్నదాతలను పరిరక్షించుకొని ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలి. ధన్యవాదములు. కృషి సకల పరిశ్రమలకు కీలుచీల అన్న దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. తరువాత తేనెలలకు మన తెలుగు భాషలో ఒక చక్కని గేయం మన భాష గురించి వినిపించబోతున్న టి సాహితీ.

0: ఈనాటి కార్యక్రమంలో ఒక చక్కని నీతి కథను చెప్పుటకు ఐ అక్షిత రానున్నది. విని ఆనందించండి.
1: ఈనాటి నీటి కథ తేలుకుట్టిన దొంగ. పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్టు కొన్నాను, ఏదైనా బహుమతి వచ్చిందేమో, కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కే 500,000 రూపాయల లాటరీ తగిలింది. అయితే విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగలలేదంటే తనకు ఆ టికెట్ దక్కదు. అందుకే, అయ్యా, మీకు 25,000 రూపాయలు వచ్చింది. ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది, పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్ళకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగో రేపు పట్నం వెళ్తున్నా, నాకు 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకున్నా. ఓ పని చెయ్యండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో రాత్రి నిద్రపట్టలేదు మాధవయ్యకి. తెల్లవారగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్లాడు మాధవయ్య. అక్కడ ఏజెంటును కలిసి లాటరీ టికెట్టు చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నంబర్ లాటరీ వచ్చినట్లు అచ్చయింది, ఈరోజు సరైన నంబర్ ప్రకటించారు అన్నాడు. అంతే మాధవయ్య గుండె గుబేలు మంది. ఎల్లయ్య మోసం చేద్దామనుకొని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగలా మిన్నగుండిపోయాడు. ఈ కథ ద్వారా మనం ఎప్పుడూ ఎవరిని మోసం చేయరాదని తెలుసుకున్నాంగా. ధన్యవాదములు.
0: లలిత సంగీత కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం పాడుచున్నది కె. రత్నావళి. విని ఆనందించండి.

0: ఆహ్వానిస్తున్నాను, విని ఆలకింపండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు తన్మీష. ఈనాటి విశ్లేషణ కార్యక్రమంలో నేను ఒక ఊరు స్వచ్ఛందంగా పాటిస్తున్న ఒక పద్ధతి గురించి వివరించబోతున్నాను. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వడ్గామ్లో ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్తులంతా తమ ఇళ్లల్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత 8:30 మళ్ళీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచ్ ఆన్ చేసుకుంటారు. ఈ గంటన్నర పాటు వాళ్ళంతా కుటుంబంతో ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ పిల్లలను ఆడిస్తూ చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు 2 ఏళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గామ్ను డిజిటల్ డీటాక్స్ విలేజ్గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ 3,000 వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులే. కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరి, స్మార్ట్ ఫోన్స్ వాడటంతో ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు అడిక్ట్ అయ్యారట. 24 గంటలు ఫోన్లతోనే ఆడుకుంటూ ఉండడంతో ఇటు చదువులోనూ అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యారట. పెద్దవాళ్ళు ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్ళు టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డీటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికి వెళ్ళి చెక్ చేసేవారట, ఫోన్లు టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలను ఇవ్వడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైజెస్ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ మోహితే తెలిపారు. ధన్యవాదములు.
0: చివరాఖరిగా మీ ముందుకు రామనామంతో బృందగానం చేయుటకు మా విద్యార్థులు రానున్నారు.
2: జై బో.

0: ఇప్పుడు బృందగానంలో పాడిన విద్యార్థుల పేర్లు ఎన్ శ్రీశాశ్విత, జి ప్రాచుర్య, ఎం పూర్వి, జి లియాద్య, కె భానుకార్తికేయ, పి హరిచరణ్, బి ఆరాధ్య, ఎం యశీత. ఈనాటి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి మా పాఠశాలకు అనుమతి అందించిన ఆకాశవాణి బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్.
1: ఈనాటి బొమ్మలీలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

కేంద్రం సమర్పిస్తున్న పౌరాణిక నాటకం మహాదాత. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి. నిర్వహణ పాండురంగ.

0: విశ్వంబరా
1: దైత్యరాజచక్ర పరాక్రమ నిర్వక్ర
2: జయ విజయీ భవ
1: జయ జయ నిరంతర దాన ధారా జల సంప్లావిత సమస్త భూమండల కీర్తిరుణ్మండల
2: జయ విజయీ భవ
1: జయ జయ నిఖిల దైతేయ రాజ్య పదవి విభ్రాజమాన స్వచ్ఛ తేజో నిధాన
2: జయ

సర్వ దేవదానవ వీరులారా, హెచ్చరిక హెచ్చరిక! ఇది విష్ణు చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేవదానవ చరిత్రలో సువర్ణ ఘట్టం. కొద్ది క్షణాలలో దైత్య దైవత వీరులందరూ తమ శక్తియుక్తులను సంఘటితపరిచి క్షీరసాగర మథనానికి సిద్ధపడుతున్నారు. మంధర మహాపర్వతం కవ్వంగా సర్పరాజు వాసుకుని కవపుత్రాడుగా అమర్చాను. మంధర పర్వతం మహాసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై కాపాడుతున్నాడు. క్షీరసాగర మథనానికి సర్వము సంసిద్ధమైంది. మథన ఫలితంగా ఎన్నో దివ్య వస్తువులు, శక్తులు, ప్రజ్ఞలు ప్రభవిస్తాయి. వానిని దేవదానవులు గ్రహించి అనుభవించాలి. ముహూర్తం సమీపిస్తున్నది, అందరూ ఆయత్తపడండి.

0: దేవవీరులారా, మీ అందరకు నా హృదయపూర్వక అభినందనములు. నష్టమైన సమస్త వైభవాన్ని మళ్ళీ ఆర్జించుకున్నాం. విజయశ్రీ సముపేతులమై దేవరాజ్య చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించాం. ఇక తక్షణమే అమరావతికి బయలుదేరి వెళ్ళాలి. ఆయత్తం కండి.
1: బాబు దేవేంద్ర, ఆగు. అన్యాయార్జితమైన విత్తంతో, అక్రమంగా సాధించిన విజయ గర్వంతో తృళ్ళిపడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని దివ్య వస్తువులన్నీ అపహరించావు? నిలు, అడుగు ముందుకు వేశావా? ప్రాణాలు దక్కవ
0: బలి. అధిక ప్రసంగం చాలించు. వినలేదా రాజ్యము వీరపోజ్యమని?
1: విన్నాను. వీరుడనవలసిన మాట నువ్వంటున్నావని చింతిస్తున్నాను.
0: నీ అభిప్రాయం
1: స్పష్టంగా చెప్పాలా? జ్ఞాపకముందా ఆనాడు నా నిండు కొలువులోకి భీత భీతురుడవై అతివిరయము నటిస్తూ చేతులు కట్టుకుని ప్రవేశించావు? దుర్వాస శాప ఫలితంగా నీ వైభవమంతా నీళ్లపాలైందని కన్నీళ్లు కార్చావు. లేని సౌందర్యము నటించావు. అక్క చెల్లెండ్ర బిడ్డలం ఆప్యాయంగా చేతులు కలిపి క్షీరసాగర మధనం చేయాలని, సంక్రమించిన సమస్త సంపదను మనం సమానంగా పంచుకొని అనుభవించాలని చెప్పావు. మా అండదండలతో కార్యం సానుకూలం చేసుకుని చివరకు మమ్మీలా మోసం చేశావు. నీ విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. నిన్ను క్షమించాం.
0: బలి, అధిక ప్రసంగం చేయకు. ఇందులో మోసం ఏమన్నది? క్షీరసాగర మథన వ్యూహం నిర్ణయించింది, నిర్వహించింది మేము.
1: అండదండలిచ్చి ఆదుకున్నది మేము.
0: మీ అండదండలు అవక్ర పరాక్రమము కనపడుతూనే ఉన్నాయి. మా దేవతల అనుగ్రహం లేనిదే ఒక్క దివ్య వస్తువు కూడా లభించేది కాదు. చూచావుగా, పరమేశ్వరుడు కాలకూట విషాన్ని భక్షించి చతుర్దశ భువనాలను రక్షించాడు.
1: అది ఆయన కృపాకటాక్షం, లోకానుగ్రహ బుద్ధి. ఇందులో నీ గొప్ప ఏముంది?
0: ఏ, శ్రీ మహావిష్ణువు తన వీపు మీద విశాల మంధర పర్వతాన్ని నిలపలేదా?
1: ఆహా, నిలిపాడు. ఆ మహావిష్ణువే పరాక్రమం లేక నట్టువరాలి వేషం కట్టి తైతక్కలాడి అమృతం పంచడంలో మాకు తీరని అన్యాయం చేశాడు. నీ బండారము, నీ దేవతల బండారము నా దగ్గరన. అనవసర ప్రసంగం చేయక ఆనుపానులు అవగాములు ఆలోచించు. ఇప్పటికే వాసుకు విషాగ్ని జ్వాలలలో ఎందరో అసుర వీరులు అసువులు బాసినారు. న్యాయాన్యాయాలు పరిశీలించు. మన ఒప్పందం మేరకు మాకు దక్కవలసిన సంపద మర్యాదగా అప్పజెప్పు. మా కళ్ళ ముందే ఎన్నో దివ్య వస్తువులను దొంగలాగా అపహరించాము. కామధేనువు?
0: కామధేనువు దేవతల హోమధేనువు? ఈ మాత్రం గ్రహించలేని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను.
1: మరి కల్పవృక్షం?
0: అది దేవతల త్రిలోకాధిపత్యానికి చిహ్నం. తాపసుల కోరికలు తీరడానికి, దేవతలు ఐశ్వర్యంతో తొలదూకడానికి అది మా దగ్గరే ఉండాలి.
1: ఆహా, మరి ధన్వంతరి?
0: అతడు దేవతల వైద్యుడు.
1: చంద్రుడు?
0: అతని అమృత కిరణాలు దేవతల ఆహారం.
1: ఆహా, ఐరావతం?
0: ఈ మాత్రం తెలియదా?

0: దేవరాజ వాహనం.
1: ఓహో, చాలా బాగుంది. అన్ని వస్తువులు మీవే.
2: దేవేంద్ర, ఒక మాట అడుగుతాను. శంకరుడు నాకు ప్రసాదించిన ఉచ్చైశ్రవాన్ని అపహరించావే, దీనికేమి చెబుతావు? నాకు తెలుసు దేవేంద్ర, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మీ దేవతలందరూ ఒక వ్యూహం పన్ని మమ్మల్ని అన్యాయం చేసి సర్వ దివ్య వస్తు సందోహాన్ని అపహరించారు. ఇది దారుణం, దీన్ని కొనసాగనివ్వను. దేవేంద్ర, శ్రద్ధగా విను. దొంగవలే దేవలోకానికి ప్రయాణమవుతున్నావు. సమరంలో ఈ బలి చక్రవర్తిని గెలిస్తేనే నీకు ఆ దివ్య వస్తు సంప్రాప్తి.
0: బలి? ఏమిటి నీ మూర్ఖత్వం? త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రునితోనా నీ స్పర్ధ? బుద్ధి తెచ్చుకుని ఇంటి దారి పట్టు. వ్యవహారం పట్ల తన మన వివక్ష ఉండదు. ఇది రాజనీతి.
2: వ్యవహారమా? నీకు వ్యవహారము మాత్రమే తెలుసు, నాకు విశృంఖల వీర విహారం కూడా తెలుసు. కాచుకో.
0: ఒరి అసురాధమ, త్రిలోకాధినేతతోనే యుద్ధానికి తలపడ్డావా? నీకు అంత్యకాలం సమీపించింది.
2: వీరుడెవడు సహాయాన్ని అర్థించి నీవలే చివరకు మోసం చేయడు.
0: వీరత్వం మీద ధర్మ పన్నాలు వల్లించకు, చేతనైతే వీరం చూపు.
2: నీవు తస్కరుడవు,
0: నీవో ముష్కరుడవు. ఈ వజ్రాయుధంతో నీ పని సరి.
2: నీ వజ్రాయుధం సంగతి నా దగ్గరనా? గరుత్మంతునికి చెప్పు. వాని రెక్కలలోని ఒక్క ఈకను కూడా తుంచలేకపోయిన కథ మరచినట్లున్నావు. ఓహో, శ్రీ మహావిష్ణు, అప్పుడే వేషం మార్చుకుని మరీ వచ్చావా? ఇంతకు ముందే కదయ్యా ఆడవేషంలో ఆడి పాడి అమరులకు అమృతం కట్టబెట్టి అసురులకు ఒక్క బొట్టు కూడా దక్కకుండా అన్యాయం చేశావు. ఇంతలో మబ్బు తునకలా ఊడిపడ్డావే.
3: ఇంతకు నీ రాకకు కారణం రణమా లేక దేవేంద్ర రక్షణమా?
4: నువ్వే కోరుకో. నీకు రణం కావాలా, నా శరణం కావాలా? రణం కోరుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కోవలో చేరుతావు, శరణం అంటే ప్రహ్లాదుడంతటి వాడవుతావు.
2: ఓహో, ఎంత ఔదార్యం! చావు దెబ్బలు తిని రణరంగం నుండి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడుతున్న మీ దేవేంద్రుని కాపాడుకోవడానికే వచ్చి ఉంటాం.
3: ఎలా కాపాడతావో నేను చూస్తాను.
4: బలి చక్రవర్తి, నీ శౌర్య పరాక్రమాలు పరీక్షించాలని, నీతో నిండైన యుద్ధం చేయాలని అనిపిస్తున్నది. కానీ నీ మాట తీరు, నీ తేజస్సు నన్ను ఆకర్షిస్తున్నవి. అయిందేదో అయిపోయింది. నీవు వెళ్ళి యథాప్రకారం దైత్యరాజ్యాన్ని ఏలుకోవయ్యా, మేలు జరుగుతుంది.
2: ఎవరికి?
4: లోకానికి.
2: ఇప్పటికే మీ మేలు చాలా చూచాను. అక్క చెల్లెళ్ల బిడ్డలం ఆదుకోమంటే ఆ ఇంద్రునితో చేయి కలిపాను.
3: దైత్య వీరులు సత్వనిశ్వాసాగ్నిలో దగ్ధమవుతుంటే
2: చూచి ఊరుకున్నాను.
3: ఐరావతం నుండి అమృతం దాకా మా కళ్ళు గప్పి అపహరిస్తుంటే ఆదమరచాను. ఇంకానా, ఇంకానా? నా సర్వస్వాన్ని దోచుకుంటుంటే చూచి సహిస్తాననుకున్నావా? జాగ్రత్త
4: రాక్షసేంద్ర, నీ మాటలు రమ్యంగా ఇంకా వినాలనిపిస్తున్నవయ్యా. కానీ నీవు చెప్పిన ఈ అన్ని విషయాలకు అతీతంగా ఒక శాశ్వత ధర్మము, దాని ప్రవర్తన కొన్ని విశ్వజనీయ సార్వకాలిక సూత్రాలకు బద్ధమై నడుస్తుంది. మీ దైతేయులు రజోగుణ విజృంభితులై అప్పుడప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తుంటారు. ఆ విజృంభణాన్ని నేను ఎప్పటికప్పుడు దమిస్తుంటాను. అందుకై ఒక్కొక్కప్పుడు కొత్త వేషం కట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. ఈ ధర్మాధర్మ వ్యవస్థ నీకు ముందు ముందు తెలుస్తుంది.
2: ఇంతకు మా దోషం ఏమిటో సెలవిచ్చారు కారు.
4: అర్థం కాలేదా? నిరంతరం దేవరాజ్యాన్ని కూలద్రోయడానికి, జగద్ధర్మ వ్యవస్థను

0: చిన్నాభిన్నం చేయడానికి మీరు విజృంభిస్తారు, నేను దమిస్తాను.
1: అలాగా ఈసారి ఎలా దమిస్తారో నేను చూస్తాను.

0: అభివాదములు గురుదేవ శుక్రాచార్య అభివాదములు.
1: ఆయుష్మాన్ భవ బలి చక్రవర్తి, ఈ గాయాలేమిటి? సాగర తీరమంతా ఈ పీనుగుల గుట్టలు, కడలికరటాల నిండా ఈ రక్తపు చెచ్చలు, ఏమిటిదంతా? ఏం జరిగింది రాజా?
0: గురుదేవ, అంతా సర్వనాశనమైంది. అమరలోకం పుంచి పుంచి నాగుబాములాగా తను చూచి కాటేసింది గురుదేవ.
1: ఆవేశపడకు చిరంజీవి, వివరంగా చెప్పు. అయ్యో, నిన్ని స్థితిలో చూస్తానని, దైత్య సామ్రాజ్యానికి ఈ దుర్గతి పడుతుందని కలలో కూడా ఊహించలేదు.
0: విచారపడకండి గురుదేవ, మీరేం చేస్తారు? అంతా స్వయంకృతం. మీకు జ్ఞాపకం ఉందా ఆచార్య, ఆనాడు మీరు మహాదీక్షకు ఆయత్తులై ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. దేవేంద్రుడు సపరివారంగా నా దగ్గరకు వచ్చి దుర్వాస శాపం చేత సముద్రంలో పడి నశించిన తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందటానికి క్షీరసాగర మథనం చేయాలన్నాడు.
1: అవును,
0: నేను తనతో చేతులు కలపాలని అర్థించాడు.
1: నేను గట్టిగా శాసించాను కదయ్యా, దేవతలతో ఎలాంటి పొత్తు వద్దని.
0: శాసించారు, కానీ మీరు తపోవన గమనం చేసిన మరునాడు
1: మళ్ళీ వచ్చాడు. బ్రతిమాలి బామాలి నిన్ను ఒప్పించాడు. నీవు పెద్ద మనసుతో, అంతకన్నా పెద్ద బలగంతో వాడితో చేతులు కలిపావు. వాడు నిన్ను మోసం చేశాడు, అవునా?
0: అవును అవును గురుదేవా, సరిగా అలాగే మీరు ఊహించినట్టుగానే జరిగింది.
1: దేవతలు పరమ నీచంగా ప్రవర్తించారన్నమాట. ఏది విషదంగా చెప్పు బలి చక్రవర్తి.
0: ఏం చెప్పను ఆచార్య, అవమానాగ్ని నన్ను దహించి వేస్తున్నది. క్షీరసాగర మథన వ్యూహమంతా అన్యాయం గురుదేవ. దివ్య వస్తువులన్నీ దేవతలే హరించారు. చివరి దశలో లక్ష్మీదేవి ప్రాదుర్భవించి విష్ణుమూర్తిని పెళ్లాడిందట. నేను దానికి బాధపడలేదు, కానీ అమృతం ఆవిర్భవించినప్పుడు ఆ దేవతలు చేసిన అన్యాయం చచే తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ శ్రీహరి మోహిని వేషం ధరించి నృత్యగానాలతో కళ్ళు గప్పి ఒక్క బొట్టైనా దైత్యులకు దక్కకుండా దేవతలకు పంచిపెట్టి అదృశ్యుడైనాడు.
1: గౌరా,
0: దివ్య వస్తు సందోహాన్ని అన్యాయంగా దక్కించుకొని విజయమత్తుడై దేవతలు నృత్యగానాలతో సరస సల్లాపాలతో విజృంభించారు. హతశేషుడైన వీరులను కూర్చుకొని నేను విజృంభించాను. సమర సంరంభంలో భూన భోంతరాళాలు దద్దరిల్లాయి. తీరా బలాబలాలు తీరే సమయంలో
1: విష్ణుమూర్తి వచ్చాడా?
0: అవును అవును గురుదేవ, రావడమే కాదు, కన్ను మూసి తెరిచేంతలో మాయాజాలం కప్పివేసినట్టుగా సర్వరాక్షస వీరులను క్షతగాత్రులను చేసి వెళ్ళిపోయాడు.
1: ఓహో, విష్ణు మాయ ప్రసరించిందన్నమాట. చిరంజీవి, నీవు బాధపడకు, వారు అమృతాన్ని అపహరించి గర్విస్తున్నారు. నా దగ్గర

0: సంజీవిని విద్య ఉన్నది.
1: గురుదేవా,
0: మన వారికి ఎట్టి భయము అక్కరలేదు.
1: గురుదేవా,
0: ఈ క్షతగాత్రులందరూ క్షణంలో పునర్జీవితులై అక్షతగాత్రులవుతారు. చూడు,

0: ధన్యోస్మి గురుదేవ, ధన్యోస్మి. ఇంతకు ఏమిటి ఈ విష్ణుమాయ? ఏమిటి ఇతని తత్వం?
1: నా వంటి వీరుణ్ణి ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కొనడానికి బదులు
0: మాయాజాలం కప్పి నన్ను వివశుణ్ణి చేసి వెళ్ళిపోయాడు. ఇది కుచ్చితమా, ఆశ్రిత పక్షపాతమా?
1: మా ఇక్కట్లకు కారణం హరిభక్తి రాహిత్యమా, అనన్య పరాక్రమమా? ఇప్పుడు భక్తితో శరణంటే దేవతల ముల్లె మాకిస్తాడా? వైరంతో ద్వేషిస్తే మాకోసం అవతరిస్తాడా? శౌర్యంతో విజృంభిస్తే సంగ్రామానికి వస్తాడా?
0: మీరు చెప్పండి గురుదేవ.
1: రాక్షసరాజ్య వైభవమంతా మీ దయాధర్మ భిక్ష, ఇక భవిష్యత్ కర్తవ్యానికి ఆచార్యులే ప్రమాణం.
2: నాకంతా అర్థమైంది బలీంద్ర.
0: ఏమంటున్నారు ఆచార్య?
2: అవును, కావాలని అంటున్నాను. అన్నంత చేసి చూపిస్తాను. నీవు ఇంద్రుడవవుతావు. నేను సమ్ముఖాన లేనప్పుడు నిన్ను మోసం చేసిన ఆ దేవతలను మట్టి కరిపిస్తాను. నేను అన్నంత అవుతుంది చూడు. విశ్వజిత్ యాగం మహావైభవంగా త్రిలోక తోషకంగా జరుగుతుంది. ఆ యాగాంతాన నీకు దివ్య వస్తు సందోహం చిక్కుతుంది.
0: గురుదేవ,
2: అగ్నిదేవుడు ప్రీతుడై స్వర్ణరథాన్ని, సింహధ్వజాన్ని, దివ్య ధనుస్సును, కవచాన్ని, అక్షయతూణీరాన్ని ప్రసాదిస్తాడు. నేను నీకు మహాశంఖాన్నిస్తాను.
0: ధన్యుడును గురుదేవ.
2: మీ తాత ప్రహ్లాదుడు అమ్రాల పద్మమాలనిస్తాడు. అప్పుడిక నీకు తిరుగే లేదు. లోకోత్తరమైన దేవలోక జయమే తరువాయి. నీ పరిపాలనలో ప్రజలు సుఖపడతారు.

0: ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. నా కళ్ళ ముందు ఓ ఉజ్వల స్వప్నం, ఓ బంగారు బాట.
1: అది స్వప్నం కాదు బలీంద్ర, రానున్నది కానున్నది.

0: ಸಾಧು ಸಾಧು.
1: జయము జయము దేవేంద్ర. ఒక దుర్వార్త, దేవనగరాన్ని దైత్యులు ముట్టడించారు.
2: మూర్ఖ, ఏమి నీ ప్రలాపం?
1: మన్నించండి మహేంద్ర, ఆనాడు తాము ఓడించిన బలిచక్రవర్తి సమస్త దైతీయ సైన్యాన్ని సంఘటితపరుచుకొని అగ్నిజ్వాలలాగా విజృంభించి అమరావతిని అష్టదిక్కుల నుండి ముట్టడించారు. నగర పాలకులు సైన్యాలు కకావికలైనారు. అనతి కాలంలో నగలను కూడా ఆక్రమించవచ్చు. సైన్యాధిపతులు ఈ వృత్తాంతాన్ని మీకు నివేదించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇక సర్వమునకు దేవర ప్రమాణము.
2: గురుదేవా, బృహస్పతి,

0: ఏమిటి వైపరీత్యము?
1: వైపరీత్యం ఏమున్నది వజ్రి? సర్వము దివ్య చక్షువుతో అవలోకించాను. ఆనాడు నీచే ఓడింపబడిన బలిచక్రవర్తి సామాన్యుడు కాడు, అసహాయ శూరుడు, అనన్య ధీరుడు.
0: గురుదేవ!
1: అవును దేవేంద్ర, దానికి తోడు భార్గవుల ఆధ్వర్యవంలో బ్రహ్మవాదుల ఆశీస్సులతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ధన్యుడైనాడు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేశాడు, చేస్తున్నాడు. కాలం అనుకూలిస్తే తన సర్వస్వాన్ని దానం చేయగల మహాదాత.
0: ఆచార్య,
1: చిరాకు పడకు దేవేంద్ర, కర్తవ్యం ఆలోచించు. అతడు అజేయుడు, హరిహర బ్రహ్మలు మాత్రమే అతనిని జయించగలరు. నీవు గాని మన వీరులు గాని వాని చెంతకు పోలేరు. శత్రువుతో తలపడి పోరి విజయం సాధించటం, సరిసమానంగా పోరటం, యుద్ధంలో వీరమరణం పొందటం అన్నవి యుద్ధనీతి సూత్రాలే. కానీ
2: ప్రతిహారి, సమస్త సైన్యాన్ని ఆయత్తం చేసి ఎదుర్కోవలసిందిగా మా ఆజ్ఞ. ఇదిగో మేము సమరసన్నద్ధులమవుతున్నాం.
1: దేవరాజా, ఏమిటి తొందరపాటు? నన్ను పూర్తిగా చెప్పని. విజయానికి వీరస్వర్గానికి అతీతంగా ఒక సరసమైన మార్గం ఉంది, ముఖం తప్పించటం. ప్రస్తుతం అదే నీ కర్తవ్యం.
2: ఆచార్య, పలాయనమా? దేవలోక ప్రతిష్టను మంటగలిపి?
1: దేవేంద్ర, అలం అతి విస్తరేణ, అట్టే సమయం లేదు. మీ కామరూప శక్తితో తక్షణం త్రివిష్టపాన్ని త్యజించి అదృశ్యులు కండి. అటుపైన అన్నిటికీ ఆదినారాయణుడే ప్రమాణం.
2: ఆజ్ఞా.

0: నారాయణ నారాయణ జగన్నాథునకు అభివాదము.
1: సమస్త సన్మంగళాని భవంతు. నారద, ఏమిటి ఇలా వచ్చావు? విశేషమా?
0: అశేషం ప్రభు. అలా చూడండి, అవాక్కులై అలమటిస్తున్న మునీశ్వర సందోహం, వారి వెనుక యజ్ఞయాగాదులలో ఆవిర్భాగాలు అందక అంగలారుస్తున్న అతిథిమాత సంతానం దేవతలు అంతా మిమ్మల్ని దర్శించి అన్ని విషయాలు చెప్పుకుని అనుగ్రహాన్ని అర్థించాలని వచ్చారు.
1: ఇంతకు ఏమైంది?
0: సర్వాంతర్యామి నేను చెప్పవలెనా? తమకు తెలియకనా?
1: తెలిసిన దానినే మళ్ళీ వినటం ముచ్చట.
0: మీ ముచ్చట మీకే ఎరుక దేవ. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం వహించి ధర్మోత్తరంగా పరిపాలిస్తున్నాడు.
1: మంచిది, ధర్మోత్తర పరిపాలనమే కదా కావలసినది.
0: చిత్తం. కానీ ఆ పరిపాలనలో దేవతలు అష్టకష్టాలు పడుతున్నారు. దేవేంద్ర జయంతాదులు తేజోవిహీనులై పరపంచల ఊడిగం చేసి బ్రతుకుతున్నారు. శచీదేవి ప్రాకృతుల ఇంటి దాసి అయినది. రంభాద్యంగన నట్టువరాండ్రై పొట్టబోసుకుంటున్నారు. దిక్పాలకులు కాందిశీకులయ్యారు.
1: మరి ధర్మోత్తర పరిపాలనమన్నావు?
0: అంతా దైత్యులకే అనుభవం స్వామి. రాజసాహంకారం పెచ్చు పెరిగి మత్సరించిన బలిచక్రవర్తి పాలనలో ఏ దానమైనా ఏ ధర్మమైనా దైత్యులకే. ఆదిదేవులను నేలబెట్టి కాలరాస్తున్నాడు. మునిదేవతలకు మూలమంత్రంగా విశ్వ విడంబనకు విరాట్ రూపంగా తానే ఉండాలనే కక్షతో దీక్షతో విజృంభిస్తున్నాడు.
1: కర్తవ్యం.
0: కర్తవ్య కర్తవ్యాలకు ధర్మాధర్మాలకు సృష్టి స్థితి లయాలకు తామే ప్రమాణము గదా.
1: మరి తాము
0: దాసోహం.
1: సమస్త సన్మంగళాని భవంతు. ఇంతకు కావలసినదేమిటి?
0: తెలిసిన దానిని మళ్ళీ చెప్పిస్తున్నారు. దేవేంద్రుడు సాంగ సపరివారంగా యథాపూర్వ వైభవంతో అమరావతిని ఏలాలి. అహంకరించిన బలి గర్వాణ్ణి అనసాలి.
1: నీవు తక్షణం కశ్యపాశ్రమానికి వెళ్ళు. శోకతప్త అయిన అదితిమాతను ఆశ్వాసించి ప్రబోధించి కశ్యపునితో తన సంతాన దైన్యస్థితిని నివేదించుకునేలా చేయి. ఆ తరువాత కథ అదే నడుస్తుంది.
0: ఆహా, అర్థమైంది జగన్నాథ.
1: అర్థమైన దాన్ని

0: చేయి చెప్పించటం ముచ్చట?
1: ఇచ్చట కాదు ప్రభు, అచ్చట. అనగా అదితి మాత దగ్గర సెలవు.
0: స్వస్తి.
1: నారాయణ నారాయణ.

సాధు బలీంద్ర సాధు, నీ ఔన్నత్యానికి త్రిలోకాధిపత్యం చాలదయ్యా. ఇంతకన్నా ఉదాత్తమైన పదవి నీకు లభించాలి. నీ పూర్వులెవ్వరూ త్రొక్కని క్రొత్త బాట త్రొక్కుతున్నావు. ఇది నెయ్యమూ కాదు, కయ్యమూ కాదు. నేను నీకోసం ఎప్పుడూ వెయ్యని కొత్త వేషం వెయ్యాలి.

0: ప్రణామాలు మహర్షి. మీ తపోదీక్షకు భంగం కలిగిస్తున్నానేమో, మన్నించండి.
1: పుత్రవతీ భవ. అదితి, ఇవాళ ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు. నేను నీకు కూడా మహర్షినేనా?
0: కాదా స్వామి, నిరంతర తపోధ్యానమగ్నులై సర్వస్వాన్ని విస్మరించిన మీరు మహర్షులే, జ్ఞానమూర్తులే. ఏటొచ్చి నాకే కన్నీళ్ళు కడగళ్ళును.
1: అదితి, అదేంటి, ఎందుకలా విలపిస్తావు? నీకేం కష్టం వచ్చింది చెప్పు దేవి, నేను నీ కన్నీటిని చూడలేను.
0: నా కన్నీటిని చూడలేరు, నా కష్టాల్ని వినలేరు, కానీ నా బిడ్డల కన్నీళ్లు కష్టాలు మాత్రం పట్టించుకోరు.
1: బిడ్డల కష్టాలా? ఏమైంది అదితి, సూటిపోటి మాటలు విడిచి అసలు విషయం చెప్పు.
0: త్రికాలజ్ఞులు, తపస్వరూపులు మీకు తెలియందే ఉంది స్వామి, అయినా నా నోటినే వినటం మీకు కుతూహలమా స్వామి?
1: అసలు విషయం చెప్పు దేవి.
0: అవతరించండి, మీ వరప్రసాదం వల్ల నా గర్భాన అసంఖ్యాక దేవతామూర్తులు ఉద్భవించారు. నలుగురిలో మిన్నగా త్రిలోకాధిపత్యం చేస్తూ లోకధర్మస్థితి భాజనులయ్యారు. కానీ
1: దుఃఖించకు దేవి, నీ కష్టం ఎలాంటిదైనా నివారిస్తాను.
0: ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను స్వామి. దైతేయుడు బలి విజృంభించి త్రిలోకాధిపత్యం చేపట్టి నా సంతానాన్ని కాంతిశీకులుగా చేశాడు. శచి పురంధరులు, జయంతాదులు తిక్కులేని వారిలాగా పరపంచలలో ఊడిగాలు చేస్తూ జీవిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువుల ఆవిర్భాగం కోల్పోయి దేవతలంతా అనాథల్లాగా అల్లాడుతున్నారు. ఆ బలి విజృంభణకు ముల్లోకాలు తల్లడిల్లుతున్నవి స్వామి.
2: ఆమ్లెట్ వేసుకుని నేను తింటానని ఏం చేయలేదండి అన్నప్పుడు దాచిన దాగదా వాసర సోప్రో సోప్రో, మిగతా వాళ్ళని కనిపెట్టేస్తుంది కదా. వాళ్ళు కూడా వచ్చి అబ్బో రైట్ ఆన్సర్ పంపించారు. కలవంతరపాటి నుంచి కాసే ముద్దు జావలి, కర్నూలు జిల్లా నుంచి క్రికెట్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. కోపమాట, కోపాన్ని దాస్తామా? వెంటనే వచ్చేస్తుంది. మామ దినితుల భవనపడి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దగ్గు తుమ్ము ఎంత దాచాలన్నా దాగదు, ఇతరులు కనిపెట్టేస్తారా? బుచ్చిడిపారు నుంచి షేక్ తబల మస్తాన్ భాష. మనం దాచాలనుకున్న దాచలేనిది ఇతరులు కనిపెట్టేది మన పేరు. పేరా? పేరు దాస్తే ఎలా కనిపెట్టుతారండి? పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేట నుంచి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు. నెక్స్ట్ ఎవరు? దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. నవ్వాట, నేను నవ్వుని దాచాలనుకుని చాలా ట్రై చేశాను కానీ దాగలేదు, కానీ వస్తూనే ఉంది. ఏం చేద్దాం? తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరండి? బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం గ్రామం, వనస్థలిపురం హైదరాబాద్, వనస్థలిపురం నుంచి హైదరాబాద్.

రైట్ ఆన్సర్ అండి, సూపర్. అప్పలరాజు గారు పెడన జోగనాథరావు కాళ్ళ నుంచి. అబ్బో ఉప్పు అందిందట, మీరు ఉప్పు అందుకున్నారా? అందుకో ఈ తోటమాలి అన్నట్టు అందుకున్నారు ఉప్పు. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మాట, ఇదెలా ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సరే. మహమ్మద్ జరిద్దరి శ్రీభారతి జరిద్దరి పంపించారు ఇప్పుడైతే, రైట్ ఆన్సర్. సోమనాథ జనార్దరావు తాటిపత్రి గ్రామం నుంచి పంపించారు నెల్లూరు జిల్లా, రైట్ ఆన్సర్. అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ సవ్యమంత పెద్ద, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? నందిపేట నుంచి పంపించారు నాగమణి గారు. ఐ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనసు అనుకుంటున్నాను అంటున్నారు నేతాజీ. ఓకే, మనసు ఎలాగా కాదండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అందమా, అందం సార్, అందం అన్నట్టు. అందమా, ఎలా దాస్తావు ఒకే ఒక్కడు గారు? అందాన్ని ఇతరులు కనిపెట్టదు, అందాన్ని దాసేస్తారు, అందాన్ని చూపిస్తారు కదా. లేనిపోయిన అందాన్ని తీసుకొచ్చి మరీ చూపిస్తుంటారండి బాబోయ్. అందాన్ని మనం దాచడం కాదు, అందాన్ని ఇంకా మెరుగులు దిద్దుకుంటూ లేనిపోయిన అందాన్ని చూపిస్తారు. ఇతరులు ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. దాసరివాడ నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. సూపర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, రైట్ ఆన్సర్. రాజు నుండి జయన్న, రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడింపేట నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఐ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, పేరు పంపించట్లేదండి మీరు. పేరైతే అనసం. జవాబు వచ్చేసి గాయం అట, జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. గాయం ఎలా దాస్తారండి? అసలు దాచుకుంటారా గాయం? మనసులో గాయమా, శరీరానికి తగిలిన గాయమా? కొందరు దాస్తారులే, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని. ఆకాశంలో తార తార ముద్దాడే ఆ పాట చాలా ఇష్టం వీరికి. జవాబు, రైట్ ఆన్సర్ పంపించారు నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు. సూపర్. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటున్నారు. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. అసలు ప్రశ్న ఏమిటి, జవాబు ఏమిటో నేను ఇప్పుడైతే చెప్తాను. మనం దాచాలనుకున్న దాచడం కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు, ఏమిటది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, తప్పు. మనం చేసిన తప్పు దాస్తూ ఉంటాం, కానీ అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది కదా. అబద్ధం, మనం ఆడినటువంటి అబద్ధం, అబద్ధం ఆడాం, అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది, ఇతరులకు తెలిసిపోతుంది అనమాట. రైట్ ఆన్సర్ దాదాపుగా అందరికీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

ఉన్న సమయం చూస్తే 3:35 దాటి 22 సెకన్లు. అందరి వింటున్నారు విత్యురార్జి చిన్నబాబు. అంటే మన ఆర్జిస్ అందరూ కూడా అడిగినట్లేదే అనుకుంటున్నాను. అడిగారు ఆల్రెడీ, తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు. మరొకసారి నేను రివ్యూగా రిపీట్గా చేస్తున్నాను. రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది ఆన్సర్? తెలిసిపోయింది కదా, రెక్కలు లేవు ఎగురుతుంది, ఆకాశంలో విహరిస్తుంది, బట్ కళ్ళు లేవు కానీ కళ్ళ మీటి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏమిటది ఆన్సర్? తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

దానికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8664-888-14 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారో చూద్దాం. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి కూడా రైట్ ఆన్సర్, ఇప్పుడు ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ ఎవరు? తిరుపతి నుంచి దేవసేన గారు, వాన ఆట, అబ్బో వాన ఏడుస్తుంది కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతుందా. కొండారెడ్డి సిద్ధపడ మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచనపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? మెరుపు అంటున్నారు నరేష్ వారి కుటుంబ సభ్యులు మూసపేట నుంచి, కాదు అనంతపురం నుంచి. అర్రాధ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ బాబు, శ్రీనివాస్ వర్మ, ఎస్ నక్కగూడి నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? భార్గవి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కాళా శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సరే. దోస్తగిరి శాంతి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పి జానకిరామ్ గారు రైట్ ఆన్సర్ నందిగామ నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా గారు పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పేడన జోగానందన కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్మిళి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి మేఘం అనుకుంటున్నా అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి మేఘమే, ఆల్రెడీ మీకు తెలిసిందే అడిగాను నేను.

తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇక ఎవరు పంపించండి, నేతాజీ గోపి గారు పంపించారు, మంజుల గారు. ఆన్సర్ వచ్చేసి కైటట, కాదు తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, నరసింహారావు గారు, వీరు పంపించారు కొత్తగూడెం నుంచి. రైట్ ఆన్సర్ వచ్చి కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడు హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు, విశ్వ పంపించారు. ఎస్ వీరు రైట్ ఆన్సరే పంపించారండి, మంచిర్యాల నుంచి. ఓకే వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, శిరీష గారు పంపించారు తిరుపతి నుంచి, బ్యాంక్ కాల్ నుంచి. రైట్ ఆన్సరే అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య మొంతు పెద్దన్న. రైట్ ఆన్సర్ ఆయ్ సార్, ఆయ్ అండి మీ పేరు. రైట్ ఆన్సర్ పంపించారు, పేరు అర్థం కాకుండా పంపించాడండి. వికారాబాద్ నుంచి శేఖర్ గారు. ఓకే ఎక్కడో పంపించారు. సరే తరుణ్, ఝాన్సీ, కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్, సామ్రాజ్యం, మల్లేశ్వరి వీరంతా పంపించారు చంద్రపూర్ నుంచి. రైట్ ఆన్సర్ వచ్చి నెక్స్ట్ శ్రీను రావుపూర్ నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా. స్వాగతం అండి సుస్వాగతం. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. రైట్ ఆన్సర్ మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాండు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు, కలవంద్రపాండు గ్రామం నుంచి ఖాసిం ముత్తుజావలి. రైట్ ఆన్సర్ కుసుమాంబడి నగర్ నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ నూర్జహాన్ అజీరా అబ్దుల్ రెహమాన్ నజీర్ కర్నూలు జిల్లా నుంచి, సింగవరం నుంచి, సింగవరం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ వచ్చి జీ రెడ్డి నుంచి వికల్ని కడప, సమాధానం. రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఉడియంపేట. రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబన్ కోమరం భీం జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ దుర్గారావు. రైట్ ఆన్సర్ పంపించారు ఎంఎస్. రైట్ ఆన్సర్ అండి పాలంపాలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సరే వరవకొండ నుండి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్ నీటి బుడగట అబ్బు కాదు మోసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, ఓకే సో ఇవాళ అన్నిటికీ సమాధానాలు రైట్ ఆన్సర్స్ చెప్పాను, మీరు భలేగా నవ్వించారండి బాబు. హ్యావ్ ఏ నైస్ డే. శ్రీనివాస్ వర్మ నక్క గురించి పంపించారు. ఓకే థ్యాంక్ యూ అండి. నందం జగదీశ్వరరావు లక్ష్మి కాశగ్రామ నుంచి. పొగ మంచు అట నేను చెప్తాను, ఆల్రెడీ చెప్పేసే కదా. మేఘం మహమ్మద్ చిరుదిని శ్రీభారి చిరుదిని ఉమ్మడి నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి చాబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. గాలిపటమట కాదు, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్ దివ్యభాయ్ అజయ్ శృతి మేఘం అంటున్నారు. శుభ సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచి ఊట్కూరు నుంచి ఆలిదాస్ జిలానీ. ఆన్సర్ ఇక్కడ వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి మేఘం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, అంటే కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కదా. సరే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అర్థమైందా? ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అదేంటి చిన్నబాబు? లాగితే తెగిపోతుంది కదా, తెగే వరకు లాగొద్దు అంటారు కదా. నువ్వేంటి ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి అంటున్నావు? కాస్త సరదాగా ఫన్నీగా కామెడీగా అడిగే ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నానండి, అన్యథా భావించకండి. ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఇది ఏంటి అబ్బా ఇలా పంపించారు చూద్దాం. శేఖర్ గారు ఆన్సర్ వచ్చేసి రబ్బరు అంటున్నారు. నేను అనుకున్న దానికి కాదు, రబ్బరు కూడా ఒక విధంగా ఆన్సర్ రైట్ ఆన్సరే. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలి పాతిమ. జవాబు నెలవు అట. నెలవు మీన్స్ కలవందరపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి. ఓ ఇప్పుడు సూపర్, నేను అనుకున్న ఆన్సర్ అయితే వచ్చిందండి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ జీ రెడ్డి అండి అంజీవకాల నుంచి సమాధానం రబ్బరు అంటున్నారు. అనంతపురం చంద్రరాధ గారు, ఓకే మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇచ్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రబ్బరు అంటున్నారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఆహా ఓకే, వీరు 5-6 సమాధానాలు పంపించారు. జయంతి వాత్సల్య యాదవ్ పలమనేరు నుంచి, ఓకే సూపర్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు కుసుమంబడి దగ్గర నుంచి రబ్బరు, రబ్బర్ బ్యాండ్ అట. అబ్బో బ్రహ్మయ్య కర్నూలు నుంచి రబ్బర్, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు బంధుత్వం, అవునా ఆఫ్ కోర్స్. మామ చరిత్ర శ్రీభాను చరిత్ర పంపించారండి ఉమ్మడి నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రబ్బర్ బ్యాండ్ అట. చాలామంది అదే పంపిస్తున్నారు కదా, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడపతల నుంచి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జీవితంలో వాడే వస్తువుల పరంగా చూస్తే దీనికి అత్యంత ఖచ్చితమైన సమాధానం ఎస్ రైటే, ఓకే సూపర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. తిరుపతి జిల్లా సమాధానం రైట్ సూపర్ అండి, సూపర్. నెక్స్ట్ నరసింహారావు గారు పంపించారు దేవీనగర్ నుంచి, కొత్తగూడెం నుంచి, ఓకే సూపర్ అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రభాకర్ రావు రెబన కోమరం భీమి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరింగల గ్రామం నుంచి లక్ష్మి రంగస్వామి శెట్టి, ఓకే సూపర్ రైట్ ఆన్సర్. రాజులండి జయన్న రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. అప్పల్ రాజు గారు పెడన జోగానందర్ కలిసి రబ్బర్ బ్యాండ్. తర్వాత ఎవరు చూద్దాం, మహమ్మద్ దీనదుల భవనపటి గ్రామం సూపర్ రైట్ ఆన్సర్. జి సింగవరం కర్నూలు జిల్లా నజీర్ నూర్జహాన్ అజీర్ అబ్దుల్ రెహమాన్ గారు ఆన్సర్ నోటి మాట అట. చూద్దాం రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహరీ చూద్దాం జానకి రాజు. తర్వాత అయ్యేవారు చూద్దాం రబ్బరే అంటున్నారండి వీరి కూడా గడ్డ వంకయ్య గారు. అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సవ్య ముంత పెద్దన్న రబ్బరు. సూదీదారం అంట ఇది ఎక్కడ కొడవా. పరవకొండ నుండి ఈశ్వరయ్య శరణ్ వీరంతా పంపించారు. బెలున, బెలున కాదండి. తర్వాత ఎవరు, కె రవీందర్ రెడ్డి గారు వీరు పంపించారు. ఆన్సర్ వచ్చేసి దగ్గరగా వచ్చారు. నెల్లూరు జిల్లా ఇనమగూడు నుంచి శ్రేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. ఆన్సర్ వచ్చేసి అబ్బో కాదండి నేను చెప్తాను, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెల్లూరు జిల్లా ఊట్కూరు నుంచి అలీదాస్ జిలాని. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దదయ్యేది ఏమిటి. సరైన సమాధానం ఏంటంటే గొంతండి, తవ్వే కొద్దీ ఎంత తీసినా అట్లా లాగుతూ ఉన్నాం మనం. ఏది మట్టిని ఎంతో పెద్ద గొయ్యి అవుతుంది కదా. రైట్ ఆన్సర్ పేపర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదైతే నేను ఇకే ప్రశ్నలు అడగదలుచుకోలేదు, ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 3:52 దాటింది. చివరిగా ఘరానా బుల్లుడు చిత్రం నుంచి పాట విందాం. వింటుండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై సాందరి సాందరి.

స్టూడియోల సమయం చూస్తే 3:51:20. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎంత లాగినా చిన్నదికి అక్కడ పెద్దది అయ్యేది ఏమిటి అని అడిగాను. ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలా మంది పంపించారండి, ఒక 20 మెంబర్స్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, శ్రీనివాస్ వర్మ నక్క గుడి నుంచి ఆన్సర్ వచ్చేసి దగ్గరకు వచ్చారు, అది కూడా ఆన్సరే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మపేట గ్రూప్ నుంచి, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, బుడగాట బుడగను ఎలా లాగుతాం. నెక్స్ట్ వచ్చేసి సాయి గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి నెల్లూరు, ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓహోహో ఇది కూడా ఆన్సరే, రైట్ ఆన్సరే వీరి కూడా. మురహరి యశోద జానకిరాజు గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, మేఘమట ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. పాలం పాలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎర్మగూడు నుండి చేబ్రూరు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ వైష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ ఆన్సర్ వచ్చేసి

भारती एफएम न्यूज हेडलाइंस। नमस्ते, एफएम न्यूज की స్వాగతం. నేను మీ సరిత. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవెల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

మూడు వాట్సాప్ మెసేజ్లు అయితే మిగిలిపోయినాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రిటర్న్ స్లిప్ పంపించారు. చిన్నబాబు గారు ప్రోగ్రామ్ సూపర్ సూపర్ చాలా బాగుంది, ఇంకా మీరు ఎప్పుడు వస్తారు? చంద్రపూడి నుంచి బి ఆదాం గారు, మల్లేశ్వరి, తరుణ్, కార్తీక్. సరదా సరదాగా సాగిపోయిందండి, మీరు ఇంకెప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. చూద్దామండి, ఆన్సర్ ఇచ్చి చెప్పేశాను కదా గొయ్యని. స్టూడియోలో సమయం చూస్తే 4:06 దాటి 35 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధాలే ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా. వసంతం చిత్రం నుంచి పాటలు అయితే విందామా? వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ విత్యురాజి చిన్నబాబు.

0: भारती FM 101.3
1: मिल मिल मेरे सिन तारा नी प्रेमला
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ

0: ஆக்ஷன் கிளாசிக் கல் கிளாசிக் மெலோ டிராமா
1: சென்டிமெண்ட் காமெடி மாஸ் மசாலா மூவி லேட்டஸ்ட் அப்டேட்ஸ்
0: குவாலிட்டி கிரியேட்டிவிட்டி டெக்னாலஜியில மேலவிப்பு
1: సిని ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 4 గంటల 24 నిమిషాలు దాటి 37 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వసంతం చిత్రం నుంచి పాట వింటున్నారు ఉదిత్ నారాయణ సుజాత ఆలపించిన పాట వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా సందడి సందడిలో ప్రశ్నలు?

0: సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
4: చెప్పండి.
5: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
5: Yes, ma'am.
4: గుడ్ గుడ్.
6: కాఫీ టైం ఏంటి రోష్ని?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
8: మీరంతా ఆర్జవం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వివిధ వింటున్నారు విత్వరాజి చిన్నబాబు. వివిధ ప్రోగ్రామ్ లో వసంత చిత్రం నుంచి పాటలైతే వింటున్నాం కదా. వసంతం అనేది విక్రమన్ రచన మరియు దర్శకత్వంలో వచ్చిన సినిమా నుండి. ఇది ఒక డ్రామా చిత్రం. ప్రసాద్ మరియు నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి నటించారు. ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం 2 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి, ఆకాష్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, లక్ష్మణరావు, గుండు హనుమంతరావు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజ్, ప్రసాద్ బాబు, సూర్య, శివరెడ్డి మొదలగు తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రం వసంతం. ఇదే చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం కదా. అదేనండి వివిధ ప్రోగ్రాంలో వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

మీరింత వరకు వసంతం చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 38 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసరమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల. వింటనివ్వండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

Hello and welcome to Vanilla with Chetan. Change in life, change in environment and more importantly, the reaction to change. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్ర వేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలాలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసే వారే అధికం. అనారోగ్య తిండలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెట్ చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ

పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయస్సు, సంతతి, లింగము, వారసత్వం. స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్లో, కాలేజెస్లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్లోని బీటా కణాలు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారుతాయి. గుండె జబ్బులు, గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు. ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘ

0: కాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్. నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో
1: ఆకాశవాణి. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి మీరు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై అనంతపురం కేంద్ర ప్రసారాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు సమయం 5:00. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అనురాధ శ్రీరామ్ పాడినది. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి సంగీతం అందించిన వారు జాన్ పి వర్కీ. ఆ చిత్రం పేరు ఇది సంగతి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇరుగు పొరుగు చిత్రం కోసం ఎస్ జానకి, మాధవపేది సత్యం పాడిన పాట వినండి. కొసరాజు సాహిత్యానికి సంగీతం మాస్టర్ వేణు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఉండాలి మా రాజులు, నిండుగా ఉండాలి మీ జేబులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు.

బతికే కన్నా హంసలా చావాలయ్యా, కాకిలా బతికే కన్నా హంసలా చావాలయ్యా. దమ్ముటే కొట్టాలయ్యా గోలుకొండ ఖజానా, దమ్ముటే కొట్టాలయ్యా గోలుకొండ ఖజానా. కళ్ళంగా ఉండాలి మహారాజులు, నిండుగా ఉండాలి మీ దేవులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు జేబు దొంగలు, జేబు దొంగలు.

0: ఉండాలి మా బాధలు, నిండుగా ఉండాలి మీ జేబులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు జేబు దొంగలు. చల్లంగా ఉండాలి మా రాజుడు, నిండుగా ఉండాలి మీ జేబులు.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి చక్రవర్తి పాడిన ఆ పాట జేబు దొంగ చిత్రంలోనిది. ఆ పాట రచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: కార్తీక్ శివాని పాడిన ఆ పాట ఝుమ్మంది నాదం చిత్రంలోనిది. ఆ పాట సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి, జస్టిస్ చౌదరి చిత్రం కోసం.

బాలవాణి. చిన్నారుల కార్యక్రమం.

ఈనాటి బాలవాణి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి బాలవాణి కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిమలవాగుపల్లి పెద్దపొప్పూరు మండలం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం. శృతి రక్షిత.

0: చదువు ప్రాముఖ్యతను వివరించు పాట. బడిలోన ఆటుందిరా, శృతి రక్షిత.
1: బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ.

మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా, రాముడికి చిన్న మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షర.

0: సన్నిహితత స్నేహం విలువ చాలా గొప్పది. సాదిక్ వలి.
1: ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతుంది. ఏమైందని అడిగితే భయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురు జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకు రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోవడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది. అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురు కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు. తాబేలు తప్ప తగిన ముగ్గురు తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. స్నేహితులు ఉపాయం ఆలోచించి ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడుకుంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లు కింద పెట్టి పోగానే ఎలుక వింటుతాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కణంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది. నీతంగా స్నేహం విలువ చాలా గొప్పది.
2: అభినయ గేయం గుండ్రాని ముఖము అమృతవర్షిణి.
3: గుండ్రని మొహము నల్లని జొట్టు, కాంతుల కళ్ళు కొట్టేరు ముక్కు, చిన్ని నోరు ముత్యాల పళ్ళు, బుగ్గన చుక్క మా మంచి పాప.
2: నాటకం వృక్షో రక్షితి రక్షిత, రక్షిత శృతి సాదిక్వలి.
4: రాము

0: సరేగా అమ్మా, వెళ్దాంరా. ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, వీటిలో ఏది బాగుందో చూసుకుంటాను. ఈ చెట్టు చాలా బాగుంది, దీన్ని నేను కొట్టేసిన ప్రయత్నించినప్పుడు.
1: ఆగండి నాన్నగారు.
0: ఎందుకమ్మా ఆపావు?
1: చెట్లను కొట్టకు నాన్న, అవి ఏడుస్తోంది నాన్న. మనలాగే దానికి కూడా ప్రాణం ఉంటుంది నాన్న. నన్ను ఎవరు కొట్టినా ఊరుకుంటావా? నాకు దెబ్బ తగిలితే బాధపడకుంటావా? చెట్టును కొడితే దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక రీతిగా నీకు శిక్ష వేయకుంటాడా? చెట్లను కొట్టకు నాన్న, అవి ఏడుస్తోంది నాన్న. మనలాగే దానికి కూడా ప్రాణం ఉంటుంది నాన్న.
0: అలాగే అమ్మా, ఈరోజు నుంచి నేను చెట్లను కొట్టను, చెట్లను పెంచి జీవిస్తాను.
2: చెట్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఇప్పుడు వాటి గురించి మేము వివరిస్తాము.

0: అనిల్.
1: భిక్షగాడు: అయ్యా, ఓ 10 రూపాయలుంటే దానం చేయండి అయ్యా. రాము: టీ 5 రూపాయలే కదరా. భిక్షగాడు: నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా. రాము: భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా? భిక్షగాడు: కాదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగన్నయ్యా.
0: యామిని:
2: డాక్టర్, కుక్క వెంట పడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావు వెంగళప్ప? అచ్చు కుక్కేమో అనుకున్నా కైచాక తెలిసింది పిచ్చి కుక్క.
0: సాదిక్వలి:
3: టీచర్, న్యూటన్ చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది రాజు? రాజు, ఇలా క్లాస్లో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది. రెండవ జోక్
0: అమృతవర్షిని:
4: టీచర్ మరియు విద్యార్థుల మధ్య సంభాషణ. టీచర్, ఏరా సుబ్బు హోటల్ స్పెల్లింగ్ రాయమంటే HOEL మాత్రమే రాశావు, టీ ఏమయ్యింది? సుబ్బు: తాగేశాను సార్. టీచర్: రాజు, ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? విద్యార్థి: ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఏది పెద్దదో తర్వాత చెప్తాను.
0: అజయ్:
1: నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. అది కాదు, ఏమవుతావు? పెళ్ళి కొడుకుని అవుతా. ఐ మీన్ పెద్దయ్యాక ఏం సాధిస్తావు? పెళ్ళి కూతుర్ని. ఒరే, పెద్దయ్యాక మీ మమ్మీ డాడీ కోసం ఏం చేస్తావు? కోడల్ని తెస్తా. ఓ దేవుడా, ఒరే, నీ లక్ష్యం ఏమిటి? మేమిద్దరం, మాకు ఇద్దరు.
0: శృతి:
5: చలపతి, నీకు లాటరీలో 100,000 రూపాయలు వచ్చాయట కదా. పశుపతి: అవును, 1,00,000 రూపాయలు పెట్టి టికెట్ కొంటే.
0: ఫరీదా:
5: భార్య, అది మనం వెళ్ళే ఊరి బస్సేనండి, పదండి ఎక్కుదాం. వెంగప్ప: వద్దు, దానిపై నాన్ స్టాప్ అని రాసి ఉంది.
0: దేశభక్తి గేయం జోహార్ చేయరా. అనిల్, అజయ్, సాయి, సాదిక్వలి.

0: ప్రాముఖ్యతను వివరించు పాట. చాందుబి, అమృతవర్షిణి, సాదిక్వలి.
1: మన జిల్లా మన అనంతపురం జిల్లా, లెక్కలేని కరువులను జయించిన మన జిల్లా. చక్కనైన మన జిల్లా మన అనంతపురం జిల్లా, లెక్కలేని కరువులను జయించిన మన జిల్లా. లేపాక్షి బసవన్నకు నిలవైనది మన జిల్లా, హేమావతి శిల్పాలు కోలవైనది మన జిల్లా. లేపాక్షి బసవన్నకు నిలవైనది మన జిల్లా, హేమావతి శిల్పాలు కొలవైనవి మన జిల్లా. చక్కనైన మన జిల్లా మన అనంతపురం జిల్లా, లెక్కలేని కరువులను జయించిన మన జిల్లా. పెనుగొండ కొండలు గొండిగ కలిగినది జిల్లా, గండర గండడు ఏలిన గణ చరిత్ర కలిగి జిల్లా. పెనుగొండ కొండలు గొండెగ కలిగినది జిల్లా, గండర గండడు ఏలిన గణ చరిత్ర కలిగి జిల్లా. చక్కనైన మన జిల్లా మన అనంతపురం జిల్లా, లెక్కలేని కరువులను జయించిన మన జిల్లా.
0: కలిసి ఉంటే కలదు సుఖం. నీతి కథ. నా పేరు రక్షిత. రామాపురం అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలో గోపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 4 ఎద్దులు కలవు. ఆ 4 ఎద్దులు కలిసి గడ్డి మేయడానికి అడవికి వెళ్ళేవి. ఒకరోజు ఒక సింహం వీటిని చూసింది. వాటిని చంపి తినాలని అనుకుంది. వాటి మీద దాడి చేసింది. ఎద్దులన్నీ కలిసి సింహంతో పోరాడాయి. సింహం అడవిలోకి పారిపోయింది. మరుసటి రోజు సింహం ఎద్దుల మధ్య చాడీలు చెప్పి వాటిని విడగొట్టింది. తరువాత ఎద్దులన్నీ ఒక్కొక్కటి దూరంగా గడ్డి మేయసాగాయి. అప్పుడు సింహం వాటిని సులువుగా చంపి తినివేసింది. నీతి. కలిసి ఉంటే కలదు సుఖం. పొడుపు కథలు. చాందుబి రక్షిత. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి
2: దీపం.
0: ఎర్రటి పండు మీద ఈగనైనా వాలదు
2: నిప్పు.
0: ఎందరు ఎక్కినా విరగని మంచం
2: అరుగు.
0: దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది
2: దీపం వెలుగు.
0: అభినయ గేయాలు. జానీ జోకర్, శృతి.
3: జానీ జోకర్ బజా బజా.

0: Sana bajata. English rhyme. Rangateja, Kiran,
1: Vadai.

0: జంట పదాల పొడుపు కథలు. అమృతవర్షిణి శృతి. వడ కాని వడ,
1: దవడ.
0: వాలు కాని వాలు,
1: ఆవాలు.
0: రసం కాని రసం,
1: నీరసం.
0: రంగం కాని రంగం,
1: వీరంగం.

0: కాని రాయి,
1: కిరాయి,
0: యంత్రం కాని యంత్రం,
1: సాయంత్రం,
0: రణం కాని రణం,
1: చరణం,
0: మాను కాని మాను,
1: కమాను,
0: మత్తు కాని మత్తు,
1: గమ్మత్తు,
0: మతి కాని మతి,
1: శ్రీమతి,
0: బోధి కాని బోధి,
1: కబోధి,
0: బారు కాని బారు,
1: సాంబారు,
0: బండ కాని బండ,
1: రోకలి బండ,
0: బొట్టు కాని బొట్టు,
1: తాలి బొట్టు,
0: మందు కాని మందు,
1: కామందు,
0: పెడ కాని పేడ,
1: దుప్పెడ.
2: సామెతలు.
3: చాందుబి, ఎంత చెట్టుకు అంత గాలి.

0: ఆమె తెలు
1: చాందుబి.
2: ఎంత చెట్టుకు అంత గాలి, పెద్దల మాట పెరగన్నపు మూట. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. గోరు చుట్ట మీదే రోకలిపోటు, ఏ పాటు తప్పినా నా పాటు తప్పదు. జింక కన్నీరు వేటగాని ముద్ద.
1: దేశభక్తి గీతం ఫరీదా, చాందుబి, యామిని, రజని
3: కలసి.

0: ರೋಹಿಣಿ, ರಕ್ಷಿತಾ, ಚಾಂದುಬಿ, ಫರೀದಾ, ಶ್ರುತಿ, ಅಮೃತ, ಯಾಮಿನಿ, ಸಾದಿಕ್, ಅಜಯ್, ಕಿರಣ್.
1: కాలాలు మూడు రకాలు. మొదటి చలికాలం, రెండవది ఎండాకాలం, మూడవది వానకాలం. మనం ఇప్పుడు చలికాలం గురించి తెలుసుకుందాం.
2: చలికాలం వచ్చింది, సరుకులేమి తెచ్చింది. చలికాలం వచ్చింది, సరుకులేమి తెచ్చింది. నిప్పుల కంపడి

0: వచ్చింది. మనం ఇప్పుడు వానాకాలం గురించి తెలుసుకుందాం.
1: వానాకాలం వచ్చింది.

0: చేతివేళ గురించి చెప్పడం సాదిక్వలి.
1: వేర్ ఇస్ థమ్, వేర్ ఇస్ థమ్, హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్, హౌ ఆర్ యు టుడే సర్, వెరీ

0: చేశారు. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను, దీనికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు, మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నె కళ్ళు మీద మసాలా నూరుతున్నాడు. వంటి వారి కూతురు ఊయలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్లు గంగాళంలో పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీరు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీనిని వంటవాడి భార్య చూసింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడింది అని వీణ్ణి పక్కకు లాక్కోంది. ఎలాగైతేనేం గుత్తి వంకాయ తయారయ్యింది. దీన్ని తిని రుచికి మహారాణి ఆనందం పట్టలేక వంటవాడిని పిలిచి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి 1000 బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలలు గోక్కున్నారు. జవాబులను మాత్రం ఎవరైనా ఊహించుకుపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెలా కూడా కథను బాగా వినింది. రాజుగారు, నేను జవాబు చెప్తాను అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజా. రాణిగారికి ఇచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. శభాష్, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజా. సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. పాప జవాబు ఎలా చెప్పగలవామ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా 1000లో 1000 ఉంది, నూరుతున్నాడులో 100 ఉంది, ఏడుస్తున్నాడులో 7 ఉంది, ఆరుతున్నాయిలో 6 ఉంది, మూడుతుందిలో 3 ఉంది, మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది. అభినందించారు రాజుగారు. ప్రకటించిన బహుమతి వెన్నెలాకే దక్కింది.
1: నమ్రతా సాయి చక్కని కథ వినిపించింది కదా. సాయి మాధవ్ అను చిన్నారి వినిపించబోయే అభినయ గేయాలను విందాం.
2: చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మ పావురాయమ్మ పట్టుకెళ్ళిందా పరుగున పోవమ్మ పలక

0: సార్ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ. రన్ అవే హోమ్. వేర్ ఇస్ ద మిడిల్ ఫింగర్? వేర్ ఇస్ ద మిడిల్ ఫింగర్? హియర్ ఐ యామ్. హౌ ఆర్ యూ టుడే సార్? వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ. రన్ అవే హోమ్. వేర్ ఇస్ ద రింగ్ ఫింగర్? వేర్ ఇస్ ద రింగ్ ఫింగర్? హియర్ ఐ యామ్. హౌ ఆర్ యూ టుడే సార్? వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ. రన్ అవే హోమ్. వేర్ ఇస్ ద లిటిల్ ఫింగర్? వేర్ ఇస్ ద లిటిల్ ఫింగర్? హియర్ ఐ యామ్. హౌ ఆర్ యూ టుడే సార్? వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ. రన్ అవే హోమ్.
1: ఇప్పుడు నమ్రతా సాయి అను చిన్నారి తెలివైన కథ అనే ఒక నీతి కథను వినిపిస్తుంది, విందామా?
2: అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన

0: తేవే అందరికీ ఇవ్వవే.
1: సాయి మాధవ్ వినిపించిన అభినయ గేయాలు విన్నాం కదా. ఇది ఈనాటి బాలవాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ ఎం జయసింహారెడ్డి, వ్యాఖ్యానం వి రక్షిత, సహకారం ఉపాధ్యాయ బృందం.

లక్ష్మీ నరసింహ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji-Ting and Reng Xiang-Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
1: ఇదిగో కోడల్పిల్ల.
2: ఏంటత్తయ్యా?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే
2: మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ
2: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్యా?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్యా.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आर्किया लाइफ इससे बेहतर कुछ नहीं.
5: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సివి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సివి పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కుండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను

0: స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్నీ ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డు బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6,50,00,000 రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10,00,000 రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లెకు చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్ర ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఈ సాయంత్రం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో రంగస్థల పద్యాలు వింటారు. శ్రీకృష్ణ రాయభార ఘట్టం నుంచి కరుణ పాత్రలో శ్రీ పి చెన్నమయ్య గారు, అశ్వత్థామ పాత్రలో శ్రీ డి దాదా ఖలందర్ గారు పాడిన పద్యాలు, ఆ తర్వాత రామాంజనేయ యుద్ధం నుండి జి చిదంబరరెడ్డి గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. లలిత సంగీత కార్యక్రమంలో 7:45 శ్రీమతి కె విజయగౌరి గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. రసధుని అలనాటి మధుర గీతాలు ఈ రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 తాతయ్య మనస్సు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె రవికరణ్, నిర్వహణ ఎం కృష్ణకుమారి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాటలు వినిపిస్తారు శ్రీ ఎం రామచంద్రమూర్తి గారు. 6:35 సేదీపు శుద్ధులు. ఇందులో ఆధునిక వ్యవసాయ పరికరాలు, పంట మార్పిడి, శ్రీ వరి సాగులో మెళకువలు తెలియజేస్తారు శ్రీ ఏ హేమంతరాజు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు. 7:15 రేపు ఉదయం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 22వ భాగం, రచన శ్రీమతి జలంధర. అలాగే సృజన సాహితీ కార్యక్రమంలో చిగురంత ఆశ జి సూర్యనారాయణ గారి కథానిక, ఆ తర్వాత భక్తిమాల సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ముళ్లపూడి వెంకటరమణ గారి భార్య శ్రీదేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30 వినవచ్చు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 అలాగే 12:00

15 నిమిషాలకు వాణిజ్య ప్రకటనలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు 12:30, 1:20 ప్రాంతీయ వార్తలు, 2 ఆంగ్లంలోను, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి కొనసాగుతాయి.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఎం నారాయణస్వామి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్రజగత్ హిందీ ఫీలింగ్ గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: జల్లు చిత్రం కోసం వేణు పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ రచనకు సంగీతం నిహాల్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం.
1: జై భేరి చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట వినండి. ఆరుద్ర సాహిత్యానికి సంగీతం పెండియాలా.

0: ఇంకా డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు మరి. బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
1: సో గర్ల్స్, ఏంటట సంగతి?
2: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
3: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగింది.

ఇందు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. రాజశ్రీ గీతానికి సంగీతం అందించిన వారు దేవా.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రీ

0: కృష్ణంరాజు కల్పన పాడిన ఆ పాట జోరుగా హుషారుగా చిత్రంలోనిది. గుండేటి రమేష్ రచన, సంగీతం మణిశర్మ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ళ

0: ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్న పాట తల్లిదండ్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మనో హరిణి పాడిన పాట వింటున్నారు. పాట రచన సంగీతం ఘంటాడి కృష్ణ. చిత్రం పేరు ఇదే నా మొదటి ప్రేమలేఖ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఓగిరాల నరసింహమూర్తి బృందం వారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కళలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తి, హమారి అకౌంటింగ్ ఫర్మ్, హమారి లీగల్ ఫర్మ్, హమారి ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తి. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో, ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల

పదహారవ జాతీయ సదస్సు ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాక నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 సెక్రటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను, ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడీ విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు

0: టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో రంగస్థల పద్యాలు వింటారు. ముందుగా వినండి. శ్రీకృష్ణ రాయబార ఘట్టం నుంచి కర్ణ పాత్రలో శ్రీ పి చెన్నమయ్య గారు, అలాగే అశ్వత్థామ పాత్రలో శ్రీ టి దాదా ఖలందర్ గారు పాడిన పద్యాలు వింటారు. ఆ తర్వాత రామాంజనేయ యుద్ధం నుండి జి చిదంబరరెడ్డి గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. ముందుగా విందాం. శ్రీకృష్ణ రాయబార ఘట్టం నుంచి కర్ణ పాత్రలో శ్రీ పి చెన్నమయ్య గారు, అశ్వత్థామ పాత్రలో శ్రీ టి దాదా ఖలందర్ గారు పాడిన రంగస్థల పద్యాలు.
2: ఓ కుంభ సంభవ, ముదమచే మధ్య తప్పిన గాంగయ్యనితో పాటు నీకును మధ్యపోయినా ఏమి? సంగి ఒకండెవడో వచ్చి దూరాడం చౌచోచు ఊరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో గాంధీ కర్ణుడో లోనన్నండు భయ ఒక్కండు లేకున్నా నీయోడల్ ప్రాణములైనవి.

ಅದೇಯ ಸುಯೋಧನ ದಯಾ ಸಂಪಾದಿತ ಅಂಗ ದೇಶ ಸಾಮ್ರಾಜ್ಯ ಧೌರೇಯ ಸೇವಕುಡವು ಸೇವಕುಡವು ನೀವು ನೀ ಕುಚಿತಂಬುಲಕು ಧರ್ಮಂಬುಲು ದ್ರೋಣ భీష్మాదులకు కూడా నువ్వు ఉపదేశించున్నావుగా న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరణంబు అనావశ్యకము గొంటు తనంబు చే

ద్రోణాత్మజ, న్యాయపక్షపాతులకు ప్రభుచిత్తానుసరణం అనావశ్యకమ్మనియా. ఇప్పుడు ఉగ్గడించితివి, కాని ఇది గాంగేయుల ఎడల ప్రయోగింపదగినది. ఏమంటే

ఓయి వికర్ణ, అది ఒక గొప్ప కార్యమని సుయోధనాదులను ప్రశంసించినారా? నీవు నాలుగు ధర్మ వాక్యములు నాడు నడివినంతనే వారికన్నా పెద్దవైతివా. దీనికంతకును ప్రథమ కారణము నీ తండ్రియే గదా. మోహితు కన్నుగా సాహస కృత్యములు చేయు సమయమున

దులవలొనరించు దుష్ట చేష్టలు నివారింపబూనుట కంటే పెద్దలు ఊరుకుండటయే పరమధర్మము. అత్యుత్కహి పుణ్యపాపైరి హైవపలేరహే మచ్చుతేని శాస్త్రములు వాగనుచున్నవి. కావున దుర్యోధనుడు సకుటుంబంగా నశించు ఉపాయంబు ఒక్క అంగరాజుగును తప్ప తక్కిన వారికి తెలియవు లేదేని. కచ్చియమా.

0: నిర్భిమానం బ్రాహ్మణ కుల సార్వభౌమ, లక్షణ మాత్ర పరిజ్ఞాత, ధనుర్వేరసార ఆచార్యపుత్ర. కలనము చేయవచ్చిరని కంది ముకుందు మాట చొప్పున బెదరి సుయోధనుండు తన వీరము నీరము పాలు చేసిన బెదరక సూతనందనుండు వేదురుగాడు చతస్రముద్రముల్ చదరము గల్గుని పుడమే శాసవ శూన్యముల్ చేయకుండగా
1: ఒరి అలిక వాచాల రాధానందన ఇంకెన్ని నాలుగు వీరములు పలికిదవరా విలయా.

లాభము శాంతించును కాక. మిత్రమా, ఈ మహారాజు మాటలు విని నా మనసు విరుగుననియా. ఇట్టి అశీల వాక్యం మాట్లాడుచున్నావు. చాలు చాలు, ఇంతనాళ్ళు మైత్రిగాంచింది కానీ కన్నుని మనోనిశ్చయము గుర్తింపలేకపోయితివి. ఆర్ణవ సప్తకం ఒకటి అయి ధర కృంగినల్ విన్ను వంగినల్ స్వర్ణ గిరీంద్రము బగులవారినల్ లోకము తెల్లవారినల్.

మిత్రమా, మిత్రులకు నాకు కూడా లజ్జాకరంబకు పనిచేస్తున్నావు. బ్రాహ్మణువును కానీ గురువును కానీ నమస్కరించినా నమస్కరించుగాక. అనికిందోర్పడు మంచు మారులో కనిల్ దాటింపగా వచ్చునే కనకక్ష్మాధరాధీర రాణి నువ్వు సంగ్రామాంగణం బంధు. నీ అనుంగు కర్ణుడు చచ్చనేని ఇటుల దైన్యం బంద నీకేలా ఆ వెనుకల్ దైన్యంబు చెందదో.

ఇట్టి వారు పరిత్యజించిననేమి, పరిగ్రహించిననేమి? ఓ అశ్వినాపుర సారభౌమా, చాలును చాలును పేరు చూడ ధనురాచార్యాంకములు, ఆలంబులో నే లోపంబు గడించిన చెడు కదాయి పెద్ద పేరంచు, ఇట్లాలోచించ నెపంబు సంగర పరిత్యాగంబు గావింప, జంకేలా పోరికి వీరును వీరును తోడ్పడువారే అంచు ఆశ.

శ్రీకృష్ణ రాయబార ఘట్టం నుంచి కర్ణ పాత్రలో శ్రీ పి చెన్నమయ్య గారు, అశ్వత్థామ పాత్రలో శ్రీ టి దాదా ఖలందర్ గారు పాడిన పద్యాలు విన్నారు. ఇప్పుడు వినండి, రామాంజనేయ యుద్ధం నుంచి జి చిదంబర్ రెడ్డి గారు పాడిన రంగస్థల పద్యాలు.

నిన్ను క్షమింపగల శక్తివంతుడున ఆంజనేయ.

మధుర్వ గుడనై జీవంచు ప్రభుని ఇచ్చమనరింపవచ్చితివి ఔరో ఇందు ఆ ధర్మం ఏమున్నది ఆంజనేయ రాముడే సంపెదనటంచు ప్రతినజేయో.

మన సుభిషమై ఇది ఆలోచింపవచ్చునేమో గాని ఎవరినో కొరగాని వాణ్ణి రక్షించుటకై ప్రభుండను నా తోడు నా సంగ్రామమున సమచిత్తుడమైతివే అనుపమ

అసహాయ భై అసహాయ సూర్యుడను గడితి నిగాంచి నేటి కోర్ర నమగటింపగా సిద్ధ

మారుతి, ఇది నీ విక్తివాదము గాని భక్తి మార్గము ఏమాత్రము కాదు. ఈ పాటి న్యాయోన్యాయములు మేమెరుంగనివి కావు. ధర్మము ధర్మమంచుటు వితండ విధర్గము.

వాయినందన పాడిధరంగి నే ప్రతి నవానన చేయకున్న మౌని చే భూడిది పాలగును కులము పుణ్యము నీకది వాణిదోయము ఈ నేడు జగంబుల జనంబులు రేయి పవుళ్ళు నిన్ను గొలిచెదరు మారుతి నీ

ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో వినండి శ్రీమతి కె విజయగౌరి గారు పాడిన లలిత గీతాలు.

మీరింతవరకు రామాంజనేయ యుద్ధం నుండి జి చిదంబర్ రెడ్డి గారు పాడిన శ్రీరాముని పాత్ర పద్యాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం

రసధుని కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల పాడింది. సాహిత్యం పింగళి, సంగీతం పెండియాల. ఇప్పుడు వినండి

ఇంటి గుట్టు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట విన్నారు. సాహిత్యం మల్లాది, సంగీతం ఎంఎస్ ప్రకాష్. ఇప్పుడు వినండి దాశరథి సాహిత్యానికి సత్యం స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. చిత్రం పేరు పెద్దన్నయ్య.

రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, జై జవాన్ చిత్రం కోసం ఘటశాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆత్రేయ సాహిత్యానికి కెవి మహదేవన్ స్వరాలు కూర్చగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆ పాట జడ్జిగారి కోడలు చిత్రంలోనిది. ఇప్పుడు వినండి, భద్రకాళి చిత్రంలో కెజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

రసధుని కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట జూదగాడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి.

రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:00 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర

0: పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్ధీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
1: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
0: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 2019 జూలై 26 తక్ 36 దేశోమే 274 భగోడే जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नार्कोटिक्स के अपराधों में लिप्त हो या यहाँ गैंग वॉर चलाते हो, हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया है. पिछले 3 वर्ष 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी.
0: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల

0: ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్ లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రెయిన్ ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
0: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హెజిటింగ్ రెన్ జియాంగ్ యు జంటపై ఫైనల్ పోరులో 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత జోడి చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ పాట.

0: నాది ఆడజన్మే చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. దాశరథి గీతం, అది సంగీతం ఆర్ సుదర్శనం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి తాతయ్య మనసు నాటిక. రచన శ్రీ కొమ్మూరి రవికిరణ్. నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి. సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. తాతయ్య మనసు నాటిక.
2: ఆయా, రామారావు స్పీకింగ్.
3: బాబు, రామారావు నేను. ఇండియా నుంచి మాధవయ్యను మాట్లాడుతున్నాను.
2: అబ్బా, చెప్పండి.
3: ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాయి. నువ్వు చెప్పినట్టుగానే అన్నీ చేశాను. మీ నాన్న కృష్ణమూర్తి నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. ఇప్పుడు వాడికి స్వయంగా నేనే ఈ దహన సంస్కారాలన్నీ చేస్తానని అనుకోలేదు. చాలా బాధగా ఉంది బాబు.
2: ఎవరు చేస్తే ఏమిలేండి,
3: అలా మాట్లాడతావే రామారావు. ఇలాంటప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడడం పద్ధతిగా లేదు. కొడుకు కోడలు ఉండి కూడా వాడు అనాథలా వెళ్ళిపోయాడు.
2: ప్లీజ్ మాధవయ్య గారు, ఆ టాపిక్ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు దేనికి ఫోన్ చేశారు చెప్పండి.
3: సర్లే, నువ్వు ఒక్కసారి ఇండియాకి రావాల్సి ఉంటుంది.
2: వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన పోయారంటేనే రాలేదు. ఆయన ఇప్పుడు ఎందుకు? అంతా అయిపోయిందిగా.
3: అయిపోలేదు కృష్ణమూర్తి, అదే మీ నాన్న పుట్టి పేరు.

0: పెరిగిన ఈ ఊళ్ళో ఆ ఇల్లు అలాగే ఉంది.
1: ఇల్ల నేనేం చేసుకుని దాన్ని, మీరే ఉంచుకోండి. ఆ ఇంటిని అమ్మితే ఎంత వస్తుంది? లక్ష, 2 లక్షల?
0: 2 కోట్లు.
1: మై గాడ్, అంత పెరిగిపోయింది అక్కడ.
0: చెప్పు, ఎప్పుడొస్తావు?
1: వీలు చూసుకొని వస్తాను.
0: అయితే వచ్చేటప్పుడు నీ కొడుకుని కూడా తీసుకొనిరా.
1: మధ్యలో వాడెందుకు?
0: మీ నాన్న వీలునామా ఏమీ రాసి పెట్టలేదు ఇక్కడ. నువ్వు ఆ ఇంటికి ఏమైనా చెయ్యాలన్నా అమ్మాలన్నా నీ కొడుకు సంతకం కూడా ఉండాలి. అందుకే తీసుకురావాలి.
2: అయితే మీరు ఇండియాకి వెడుతున్నారన్నమాట?
1: అంతా విన్నావా?
2: ఆ మాధవయ్య మాటలు వినలేదు, అయినా మీ మాటల్ని బట్టి అర్థం చేసుకున్నాను. ముందు చెప్పండి, వెళ్ళటానికే నిర్ణయించుకున్నారా?
1: ఇప్పటిదాకా నేను వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ వెళ్ళాలి, తప్పదు.
2: ఎందుకు వెళ్ళటం? వెళ్ళొద్దని నేను చెప్తున్నాను.
1: కానీ ఆ ఇల్లు
2: ఎవరికి కావాలి? ఆ బోడిల్లు ఎవరికైనా ముష్టి వేయమనండి.
1: ఏంటి, 2 కోట్ల ఆస్తి ముష్టి వేయమంటావా?
2: 2 కోట్ల?
1: చెప్పు, ఎవరికేమంటావు ముష్టి?
2: అయితే మాత్రం మీరు వెళ్ళటం దేనికి? ఆ మాధవయ్యనే ఏదో ఒకటి సెటిల్ చేయమని చెప్పండి.
1: నేనే కాదు, మన అభిరామిని కూడా తీసుకెళ్ళాలి.
2: వాడెందుకు?
1: నా తండ్రి ఆస్తి నాకు కాదు, నా కొడుకు వస్తుంది అందుకు.
2: ఎలాగైనా మనల్ని ఇండియాకి రప్పించాలని ఇలా చేశాడు ముసలాడు. చచ్చి సాధిస్తున్నాడు.
1: ఇప్పుడు ఏం చేయమంటావు?
2: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను మాత్రం రాను.
3: ఎందుకు డాడీ, మమ్మీ కోపంగా ఉంది.
1: ఏం లేదు అభి, మనం ఇండియాకి వెళ్ళాలి.
3: ఇండియాలో మనకెవరు లేరుగా డాడీ.
1: తాతయ్య ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు.
3: తాతయ్య అంటే మమ్మీ వాళ్ళ డాడీ కదా?
1: తాతయ్య అంటే మా నాన్న.
3: అయితే ఇండియాకి వెళ్దాం.
1: డ్రైవర్, ఊళ్ళోకి రాగానే నిద్ర లేవు, మేము పడుకుంటాం.
4: అలాగే సార్.
3: మన ఊరు వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది డాడీ?
1: ఇంకా 4 గంటలు పడుతుంది
4: సార్. ఊళ్ళోకి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి సార్?
1: చూడు, తిన్నగా వెళ్ళి కుడివైపు తిప్పి మళ్ళీ తిన్నగా వెళ్ళాలి. డ్రైవర్, అక్కడ కనపడే పెద్ద మేడ ఉంది చూడు, అక్కడ ఆపు.
0: రండి రండి, ప్రయాణం బాగా జరిగిందా రామారావు?
1: వీడు నా కొడుకు అభిరామ్. అభి, ఈయన మీ తాతయ్యకి ఫ్రెండ్ మాధవయ్య గారు.
3: నమస్కారం తాతయ్య గారు.
0: ఎంత సంస్కారం. చిరంజీవ చిరంజీవ.
1: అభి, ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి.
3: నో ప్రాబ్లం డాడీ, ఇది మా తాతయ్య ఉన్నిల్లే కదా.
1: మాధవయ్య గారు, మేము బాగా అలసిపోయాం, రెస్ట్ తీసుకోవాలి. మేము ఎక్కువ రోజులు ఉండం, సాయంత్రం లాయర్ గారిని పిలిపించండి, మాట్లాడాలి. అభి రా. లాయర్ గారితో మాట్లాడాను, అన్ని డాక్యుమెంట్లు కరెక్టుగానే ఉన్నాయి. ముందు అభి పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ మాకు ఇక్కడ ఏం పని, అందుకే ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. లాయర్ గారే బ్రోకర్స్ని పిలిపిస్తానన్నారు. ఇంకా నేను ఇక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయా?
0: ఉన్నాయి. మీ నాన్న అస్థికలు నదిలో కలపాలి. తిథుల ప్రకారం మొదటి నెల చేయాల్సిన కార్యక్రమం 3 రోజుల్లో వస్తుంది. కొడుకుగా ఎలాగూ నువ్వు వాడికి చేయాల్సినవి చెయ్యలేదు, కనీసం ఈ తతంగమైనా నువ్వు చేస్తే మీ నాన్న ఆత్మతృప్తి పడుతుంది.
1: సరే సరే, ఆ ఏర్పాట్లు మీరు చూడండి.
3: తాతయ్య, తాతయ్య, గుడ్ మార్నింగ్.
0: ఓ అభి, గుడ్ మార్నింగ్.
3: నేను వచ్చి 2 రోజులు అయ్యింది, అయినా ఇల్లు పూర్తిగా చూడలేదు. రా తాతయ్య, చూపిద్దు కానీ. ఇందులో మా తాతయ్య బామ్మ ఉండేవారంటే థ్రిల్లింగ్గా ఉంది. ఇల్లు మోడర్న్గానే కట్టారు తాతయ్య. ఇంట్లో చూద్దామన్నా, తాతయ్యది బామ్మది ఒక్క ఫోటో కూడా లేదేమిటి తాతయ్య?
0: అది
3: చెప్పు తాతయ్య, ఏంటి ఫోటో లేదా?
0: లేకేం బాబు, చాలా ఉన్నాయి. కానీ నువ్వు వచ్చేసరికి మీ తాతయ్యది బామ్మది ఒక్క ఫోటో కూడా నీకు కనపడనివ్వవద్దని మీ అమ్మ ఆజ్ఞ. ఆ షరతు మీదే నిన్ను ఇక్కడికి పంపిస్తా అన్నారు.
3: నా తాతయ్య, నా బామ్మ, ఇందులో అమ్మకు సంబంధం లేదే. ప్లీజ్ తాతయ్య, నాకు మా తాతయ్య బామ్మను చూడాలనుంది, చూపించవు?
0: కానీ బాబు.
3: తాతయ్య, డాడీకి ఈ విషయం చెప్పను, నీ మీద బ్లేమ్ రాదు. ప్లీజ్ తాతయ్యను చూపించు.
0: అయితే నాతో రా.
3: ఇదేంటి, ఈ గదికి తాళం వేసుంది?
0: మీ అమ్మగారి ఆజ్ఞ ప్రకారం

0: మీ తాతయ్యకు సంబంధించినవన్నీ ఈ గదిలోనే పెట్టాను. లోపలికిరా. ఆ ఇదిగో మీ తాతయ్య బామ్మల ఫోటో.
1: ఓ వావ్, గుబురు మీసాలతో స్టైల్గా కింగ్లకి కింగ్లా ఉన్నాడు మా తాతయ్య. బామ్మ కూడా చాలా అందంగా ఉంది. వీళ్ళది డెఫినెట్గా లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది కదా తాతయ్య?
0: ఇదిగో ఇది చూడు.
1: ఇదేమిటి? బనియన్, పెన్నుతో గీతలు, డర్టీగా ఉంది.

0: అంటే నీకప్పుడు 4 ఏళ్ళు. నువ్వు మీ అమ్మా నాన్నలతో ఇండియాకు వచ్చావు. బహుశా అదే ఆఖరుసారి.
1: నేనొచ్చానా? మరి డాడీ నాకెప్పుడు చెప్పలేదే.
0: మీరందరూ వచ్చారు. అప్పుడు నువ్వు మీ తాతయ్య గుండెల మీద ఆడుకుంటూ పెన్నుతో ఇదిగో ఇలా గీశావు. ఎప్పుడూ నీట్గా ఉండే మీ తాతయ్య నీ అల్లరిని బాగా ఎంజాయ్ చేసేవాడు. అంత ఇష్టం తాతయ్యకు నువ్వంటే. నువ్వు మళ్ళీ రాలేదు కదా. ఉతికితే ఎక్కడ మరకలు పోతాయోనని ఇలా ఉంచేశాడు నీ గుర్తుగా. అప్పుడప్పుడు దీన్ని చూసుకొని మురిసిపోతూ ఉండేవాడు.
1: ఎంత మిస్ అయ్యాను తాతయ్యని బామ్మని.
0: ఊరుకు ఊరుకు అది. నువ్వు బాధపడతావని తెలిస్తే నీకు చెప్పేవాడినే కాదు.
1: అసలు మేము ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నాం అందరికీ?
0: గొడవలు వచ్చింది మీ బామ్మకి మీ అమ్మకి. చాలా చిన్న గొడవ, తప్పెవరిదో కూడా తెలియదు. మీ బామ్మగారు తర్వాత ఏడాది పోయారు. బహుశా గొడవ మీ అమ్మగారికి కూడా సరిగ్గా గుర్తు ఉండి ఉండదు. కానీ దూరం మాత్రం పెరిగిపోయింది.
1: ఆల్బమ్ ఏమిటి?
0: నువ్వే చూడు.
1: ఇల్లు ఇల్లు ఎవరైతే అదయా? ముందు పెద్ద వరండా, పెద్ద గుమ్మం, పెద్ద గది, తర్వాత ఖాళీగా ఉంది. ఓ వెనకాల మళ్ళీ పెద్ద గదులు, వెనకాల చెట్లు.
0: అర్థం కాలేదా?
1: ఫోటోలు చూస్తుంటేనే ఈ ఇల్లు ఎలా ఉండేదో అర్థమవుతుంది. చాలా బాగుంది. ఎవరి తాతయ్య ఇది?
0: ఇంకెవరిది? మీదే. ఆ ఫోటోలో కనబడే ఇల్లు అంటే చాలా ఇష్టం మీ తాతయ్యకి.
1: మరి మరి ఈ ఇల్లు?
0: ఆ ఇంటిని పడగొట్టి ఇలా కట్టించారు.
1: ఎందుకు?
0: అది ఆ ఇల్లు పాతగా ఉందని, సౌకర్యంగా లేదని, అలా ఉంటే అమెరికా నుంచి రావడం కుదరదని మీ నాన్న అంటే మీ తాతయ్య పాత ఇంటిని మార్చి ఇలా కట్టించాడు. తర్వాత ఆ పాత ఇంటిని మర్చిపోలేక మీ తాతయ్య 2 సంవత్సరాలు మనిషిగా లేదంటే నమ్ము.
1: ఓ వెరీ సాడ్.
0: అభి వెళదామా?
1: మీరు వెళ్ళండి. లేని తాతయ్య, నేను కాసేపు ఉండి వస్తాను.
2: రామారావు గారు, తండ్రి గారిని ఒకసారి స్మరించుకుని ఈ ముద్ద తీసుకువెళ్ళి కాకి పెట్టిరండి.
3: ఇదేమిటి, ఒక్క కాకి కూడా రాలేదు?
1: ఏమిటి డాడీ, అలా ఉన్నారు? ఒక్క కాకి కూడా రాలేదనా?
3: అదేం లేదు, అదేం లేదు అభి. అభి, అన్నీ సర్దేసుకో, సాయంత్రం మనం బయలుదేరాలి.
1: నేను అమెరికా రావట్లేదు డాడీ, ఇక్కడే ఉంటాను.
3: ఏముంటున్నావు నువ్వు? సిల్లిగా మాట్లాడకు, మళ్ళీ వస్తాంగా. అరే ఎందుకు కన్నీళ్ళు?
1: నేను నిజంగానే అంటున్నాను డాడీ, నాకు రావటం ఇష్టం లేదు.
3: ఆర్ యు మ్యాడ్? పిచ్చి పిచ్చి అటాచ్మెంట్స్ పెట్టుకోకు, ఇక్కడ ఎవరూ లేరు మనకి.
1: నో, అందరూ ఉన్నారు, ఉండేవారు. నాకు తాతయ్య ఉన్నాడు, బామ్మ ఉంది, ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. అందరినీ మీరే మీరే నాకు కాకుండా చేశారు.
3: నేనా?
1: అవును డాడీ, మీరే మీరే. ఇన్నాళ్ళు నాకు తాతయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదు?
3: అది అది మీ మమ్మీ.
1: నీకు తాతయ్యకి రిలేషన్స్ తెంపడానికి మధ్యలో మమ్మీ ఎవరు డాడీ?
3: నీకు తెలియదు అభి, నీకు తెలియదు. బామ్మకి మమ్మీకి గొడవలయ్యాయి.
1: మరి మీకు మమ్మీకి మధ్య కూడా చాలా గొడవలయ్యాయిగా, మరి మీరెందుకు విడిపోలేదు?
3: అభి ఏమిటా మాటలు?
1: మీకు మీకు మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా మధ్యలో రిలేషన్స్ పోగొట్టడానికి మీకేం రైట్ ఉంది డాడీ?
3: అభి అభి,
1: నేను ఎప్పుడు ఒంటరి. నా చిన్నతనంలో నన్ను ప్రీ స్కూల్లో పడేశారు, తర్వాత ఫ్రెండ్షిప్లలోనే నా జీవితం గడిచిపోయింది. ఏ రోజైనా నన్ను మీ పక్కన పడుకోబెట్టుకున్నారా? మమ్మీ కూడా అంతే, ఎప్పుడు బిజినెస్ అని నన్ను పట్టించుకోలేదు. నన్ను మీరు ప్రేమించలేదు డాడీ, ప్రేమించాననుకున్నారు. కనీసం నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరికైనా పంపించాల్సింది డాడీ.
3: అక్కడ కల్చర్ అంతే, నీకు తెలియదా? ఏం చేస్తున్నా నీకోసమే చేశాం.
1: నా కోసం చేయలేదు డాడీ, నా కోసం చేయలేదు. అందరికీ అందరూ ఉన్నారు, దూరంగా ఉన్న ఎవరిని ఎవరు పోగొట్టుకోలేదు. నాకే డాడీ కనీసం ప్రేమ ఆపేక్ష లేకుండా చేశారు. నన్ను ఈ విధంగా పెంచుదామని మీరు నిర్ణయించుకున్నప్పుడు నన్ను కూడా దూరం చేసి తాతయ్య దగ్గరే ఉంచాల్సింది. నాకు ఇప్పుడు తాతయ్య కావాలి, బామ్మ కావాలి, అందరూ కలిసి ఉండటం కావాలి. ఏది ఏ తెచ్చివండి తెచ్చివండి ఆ రోజులు.
3: అభి అభి, ఐ యామ్ సారీ నాన్న. నిన్ను ఇంత బాధ పెట్టాననుకోలేదు.
1: ఒక్కసారి కూడా నన్ను ఇండియా తీసుకురావాలని మీకు

0: వినిపించలేదా డాడీ? పాపం పాపం ఎంత బాధపడ్డారో కదా తాతయ్య. ఆయన అక్కర్లేదు కానీ తాతయ్య ఆస్తి మాత్రం కావాలి. అందుకే మీరు నాకు అక్కర్లేదు.
1: అంత మాటను గభి, అంత మాటనుకు.
2: బాబు రామారావు, ఊరుకో ఊరుకో బాబు.
1: లేదు మాధవి గారు, లేదు. నన్ను యాడమరపల్లి. ఐ ఎమ్ సారీ నాన్న, నన్ను క్షమించు, నన్ను క్షమించు.
0: తాతయ్య గుర్తుగా ఉన్న ఈ ఇంటిని కూడా అమ్మేస్తానంటున్నాను, చాలా తప్పుడాడి.
1: థ్యాంక్ యూ అభి, నేనేమిటో నాకు చెప్పావు, సారీ. ఇంకెప్పుడు అలా జరగదు. ఇల్లు అమ్మను సరేనా? ప్రతి సంవత్సరం మీ తాతయ్య పోయిన రోజున ఇక్కడికి వద్దాం.
0: తర్వాత
1: ఒక పని చేద్దాం, ఇంటిని పెద్ద లైబ్రరీగా మారుద్దాం, దానికి తాతయ్య పేరు పెడదాం, ఓకేనా? పోని ఇదే ఇంటిని పెద్ద ఫంక్షన్ హాల్లా కట్టిద్దాం, దానికి తాతయ్య బామ్మల పేర్లు పెడదాం. అప్పుడు ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఇద్దరు పేర్లు అందరూ తలుచుకుంటారు.
0: ఈ ఆలోచన కూడా అంతకు నచ్చలేదు డాడీ.
1: మరేం చేద్దాం నువ్వే చెప్పు.
0: ఈ ఇంటిని పగలగొట్టేద్దాం.
1: పగలగొట్టి ఏం చేద్దాం?
0: మళ్ళీ కడదాం.
1: మళ్ళీనా? ఎలా?
0: ఇలా ఇలా ఇదిగో ఈ ఆల్బంలో లాగా కడదాం డాడీ.
2: బాబు
0: ఇది తాతయ్యకి చాలా ఇష్టమైన ఇల్లు డాడీ, మీకోసం మార్చి ఈ ఇల్లు కట్టించాడు. మళ్ళీ నువ్వు అచ్చం ఈ ఆల్బంలో ఇల్లులాగా కట్టిస్తే తాతయ్య ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నట్టుంటుంది.
2: బాబు రామారావు చూడు, అటు చూడు, ఎన్ని కాకులో.
1: ఇందాక ఒక్కటి రాలేదు.
0: చూసారా డాడీ, తాతయ్య మనల్ని ఆశీర్వదించాడు డాడీ.
1: నిజమే బాబు, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా తృప్తిగా ఉంది.
3: బాబు అభిరామ్, తాతయ్య తదనంతరం ఆస్తే కాదు, తాతయ్య మనసు కూడా సంపాదించావు. ఆయుష్మాన్ బావ.
4: మీరింతవరకు తాతయ్య మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కొమ్మూరి రవికిరణ్. ఇందులో మాధవయ్య, శ్రీ పివి రాఘవరావు, రామారావు, డాక్టర్ రెంటపల్లి రవీంద్ర భాస్, భార్య కుమారి ఎన్ఏఎం లక్ష్మి, అభిరామ్ శ్రీ దోనేపూడి సందీప్ రాజా, డ్రైవర్ శ్రీ సింగం వరప్రసాదరావు, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఇద్దరు మిత్రులు చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది, సంగీతం మణిశర్మ. ఇప్పుడు వినండి, సాహితీ రచనకు ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట జమదగ్ని చిత్రం కోసం.

జమదగ్ని చిత్రం కోసం మను ఎస్ జానకి పాడిన పాట విన్నారు. పాట రచన సాహితీ, సంగీతం ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన ఆ పాట జననీ జన్మభూమి చిత్రంలోనిది. వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అది. సంగీతం కేవి మహాదేవన్. ఇప్పుడు వినండి వంగపండు సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా నందమూరి రాజా శైలజ పాడిన పాట

అస్త్రం చిత్రం కోసం రాజేష్ అనంత్ పాడిన పాట వింటున్నారు. వేటూరు సుందరరామూర్తి రచనకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

జీవన తీరాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. వేటూరి సుందరరామూర్తి రచనకు, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవివాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ నుండి ప్రసారం.

0: इसके साथ ही रविवासरीय अखिल भारतीय संगीत सभा में श्री एनआर प्रशांत का कर्नाटक शास्त्रीय गायन अब संपन्न होता है। संगत करने वाले थे वायलिन पर सीवी श्रुति, मृदंगम पर ये राधेश और घटम पर शरद कौशिक।
1: विद दैट वी कंक्लूड द कर्नाटिक क्लासिकल वोकल रिसाइटल बाय श्री एनआर प्रशांत इन द ब्रॉडकास्ट ऑफ रविवासरीय अखिल भारतीय संगीत सभा। He was accompanied on the violin by C.V. Shruti, on the mridangam by A. Radhesh, and on the ghatam by Sharad Kaushik.
0: इस कार्यक्रम की रिकॉर्डिंग आकाशवाणी के मैसूर केंद्र पर की गई और इसे आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: This program was recorded at the studios of Akashvani Mysuru, and the broadcast came to you from Akashvani Delhi.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత శ్రీ ఎం రామచంద్రమూర్తి గారు. 6:35 సేద్దిపు శుద్ధులు, ఇందులో ఆధునిక వ్యవసాయ పరికరాలు, పంట మార్పిడి, శ్రీవారి సాగులో మెళకువలు తెలియజేస్తారు శ్రీ ఏ హేమంతరాజు గారు. ప్రాంతీయ వార్తలు 6:45, 6:55 ప్రసార వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 22వ భాగం రచన శ్రీమతి జలంధర. ఆ తర్వాత సృజన సాహితీ కార్యక్రమంలో చిగురంత ఆశ జి సూర్యనారాయణ గారి కథానిక భక్తిమాల సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ, 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ముళ్లపూడి వెంకటరమణ గారి భార్య శ్రీదేవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 10:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఎం నారాయణస్వామి గారు పాడిన

జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 101.7 MHz మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.